నమస్కారం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 15వ తేదీ శనివారం. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో శుభోదయం అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి ఆకాశవాణి సమయం 6:05 దాటింది. క్షేత్రదర్శిని కార్యక్రమానికి స్వాగతం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి క్షేత్రదర్శిని సమయం. శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల కొండ మీద స్వయంభూగా వెలసి భక్తుల పాలిట కొంగు బంగారమైన ఆపద మొక్కులవాడు, అడుగడుగు దండాలకు సంకటాలను తొలగించే భక్తవల్లభుడు, వడ్డీ కాసులు తల నీలాల సమర్పణతోనే పాపాలను హరించే ఏడుకొండలవాడు కొలువైన దేవాలయాలు ఎన్నో ఉన్నా తిరుమల తిరుపతి ఆలయానికి దగ్గరగా ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురించి ఇవాల్టి క్షేత్రదర్శినిలో మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరికి చెందిన అప్పనపల్లిలో కొలువైన శ్రీ బాలబాలాజీ ఆలయం ఎంతో విశిష్టమైనది. ఎంతగా అంటే పెద్ద తిరుపతి చిన్న తిరుపతిలాగే బాల తిరుపతి కూడా. వైనతేయ నదీ తీరంలో వెలిసిన ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురించిన విశిష్టతలు ఈరోజు క్షేత్రదర్శినిలో మీకోసం. వింటూ ఉండండి.

0: శ్రోతలందరికీ బీఎస్ఎన్ఎల్ వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. క్షేత్రదర్శినిలో అప్పనపల్లిలోని బాలబాలాజీ ఆలయ విశిష్టతల గురించి మనం తెలుసుకుంటున్నాం. బాలబాలాజీ ఆలయం సమీపంలోని వైనతేయ నది ప్రవహిస్తూ ఉంటుంది. భక్తులు అందులో స్నానమాచరించి వెంకన దర్శనం చేసుకుంటారు. మరి ఈ ఆలయంలో పద్మావతి, ఆండాళ్ తాయర్, గరుడాళ్వార్ విగ్రహాలను శ్రీమాన్ శ్రీ త్రిదండ జనజయర్ స్వామి ప్రతిష్ఠించారట. ప్రాకారాలపై ఎటు చూసినా పురాణ సంబంధ దృశ్యాలతో కూడిన వివిధ దేవతా ప్రతిమలు దర్శనమిస్తుంటాయి. గర్భాలయంలో స్వామి బాలబాలాజీ కొలువై ఉండగా ప్రత్యేక మందిరాలలో పద్మావతీదేవి, ఆండాళ్ అమ్మవారు పూజలందుకుంటూ ఉంటారు. మరి ఈ ఆలయం గురించిన మరిన్ని విశేషాలు చెప్తాను, వింటూ ఉండండి క్షేత్రదర్శిని.

కోనసీమలో చాలామంది వివాహాలు శ్రీ బాలబాలాజీ ఆలయంలోనే జరుపుకుంటారట. అప్పనపల్లి బాలబాలాజీ దేవాలయం మూడు వైపులా గోదావరి నది, మరోవైపు బంగాళాఖాతం ఉండటం పర్యాటకులకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఇక చుట్టూ కొబ్బరి తోటలు, మామిడి చెట్లు, తాటి చెట్లు ఈ ప్రాంత అందాన్ని రెట్టింపు చేస్తాయి. శ్రీ బాలబాలాజీని కొలిస్తే సకల శుభాలు జరుగుతాయని, అందుకే భక్తులు నిత్యం అప్పనపల్లిని దర్శించి పునీతులవుతున్నారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ప్రతి ఒక్కరూ దర్శించవలసిన పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ స్వామివారికి నిత్యం జరిగే పూజా కార్యక్రమాలు ఎంతో విశేషంగా ఉంటాయట. మరి మీరు వీలైనప్పుడు వెళ్ళి బాలబాలాజీని సందర్శించండి. ఆధ్యాత్మికత ఆనందంతో తరించడం మాత్రమే కాకుండా ప్రకృతి రమణీయతను ఆస్వాదించవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. క్షేత్రదర్శినిలో ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ ఆలయ విశిష్టత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి అమ్మకన్నా సున్నితమైన మనసున్నవాడని, కోరిన వరాలను ఆప్యాయంగా ఇస్తాడని భక్తుల విశ్వాసం. అన్ని పర్వదినాల్లో అలాగే జ్యేష్ఠమాసంలో 5 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు విశేష సంఖ్యలో భక్తజనం స్వామివారిని సందర్శిస్తారు. ఇక ఈ దేవస్థానంలో వసతి సత్రాలు, నిత్యాన్నదానం, కళ్యాణ మండపాలు, ఇలా యాత్రికులకు కావలసిన అన్ని సదుపాయాలు

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:30 ఇప్పుడు వినండి 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి వివిధ భారతి ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం భారతమాతకు వందనం. ప్రత్యేక దేశభక్తి గీతాల కార్యక్రమం ఇది. రచన జి మురళీధర్రావు, సంగీతం టిఎస్ఎస్ అయ్యప్పరాజు, గానం శ్రీమతి శ్రీనిధి తిరుమల, సిహెచ్ సంజన, శ్రీ ఎస్కే జాఫర్ భాష, శ్రీ ఎస్టిపి విజయసారథి, సితార్ పాండురంగ ముతాలిక్, కీబోర్డ్ డివిఎస్ గురుప్రసాద్, ప్యాడ్స్ ఎన్ శివరామరెడ్డి, తబల ఎస్ శ్రీధర్. వినండి ఈ ప్రత్యేక దేశభక్తి గీతాల కార్యక్రమం.

పాడనున్నారు. రచన జి మురళీధర్రావు, సంగీతం టిఎస్ఎస్ అయ్యప్పరాజు, గానం శ్రీమతి శ్రీనిధి తిరుమల, సిహెచ్ సంజీవ, శ్రీ ఎస్కే జాఫర్ భాష, శ్రీ ఎస్టీపీ విజయసారథి, సితార్ పాండురంగ ముతాలిక్, కీబోర్డ్ డివిఎస్ గురుప్రసాద్, ప్యాడ్స్ ఎన్ శివరామరెడ్డి, తబల ఎస్ శ్రీధర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర సమర్పణ.

0: తమ కళల కథన భేరితో విప్లవాగ్నిని రగిలించి మాతృభూమి ముక్తియే పరమావధిగా సాగిన అక్షర పోరాట యోధులను, ఉద్యమ స్ఫూర్తి గాథలను స్మరించుకుందాం. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం ఆగస్టు 15 ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 మెగాహెడ్స్ పై.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 FM. ఇప్పుడు విందాం బాబీ సినిమా నుంచి ఒక దేశభక్తి గీతం. శంకర్ మహాదేవన్ గానం, సాహితీ సాహిత్యం, మణిశర్మ సంగీతం.

0: వాణి. మరి కాసేపట్లో 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోటపై మన దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: లాల్ కిలా లియే చల్తే హై జహాన్ సే ఆప్ భారత్ కే 80వే స్వతంత్రతా దివస్ కే అవసర్ పర్ ధ్వజారోహణ సమారోహ్ ఔర్ భారత్ కే మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వారా రాష్ట్ర కో సంబోధన్ కా సజీవ్ ప్రసారణ సున్ సకేంగే. వివరణ దే రహే హై శ్రీ జైనేంద్ర సింగ్, సుశ్రీ నీలం మల్కానియా ఔర్ శ్రీ దేవేంద్ర త్రిపాఠీ.
2: हॉलमार्क का निशान देखकर ही आभूषण ले, क्योंकि BIS हॉलमार्क मतलब गुणवत्ता की गारंटी. जागो ग्राहक जागो, उपभोक्ता मामले विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: चाहे प्रेशर कुकर हो या बच्चों के खिलौने, ISI मार्क देखकर ही खरीदें, क्योंकि BIS ISI मार्क मतलब सुरक्षा की गारंटी. जागो ग्राहक जागो, उपभोक्ता मामले विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
2: MRP यानी अधिकतम खुदरा मूल्य से अधिक भुगतान ना करें. जागो ग्राहक जागो, उपभोक्ता मामले विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
4: PM जय अब गरीबों की जय बन गई है.
5: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना, पात्र परिवार के लिए 5 लाख रुपए का मुफ्त इलाज प्रति वर्ष प्रति परिवार. आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना ने दी है 60 करोड़ से अधिक भारतीयों को इलाज की चिंता से आजादी.
6: अब तक 12 करोड़ से अधिक मुफ्त इलाज हो चुके हैं, जिससे चिकित्सा खर्च में गरीब परिवारों की लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई है. अधिक जानकारी के लिए कॉल करें 1-4-5-5-5.
5: आयुष्मान भारत, अब इलाज की चिंता से आजादी.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 9:15 దాటింది. ఇప్పుడు కొన్ని పాటలు విందా. ముందుగా నేను నా దేశం చిత్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిల గానం చేసిన గీతం అంకె శ్రీ గీతం సత్యం సంగీతం వినండి.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. కొన్ని చిత్రగీతాలు వింటున్నాం. ఇప్పుడు వినండి, ఖడ్గం చిత్రం నుంచి హన్య బృందం గానం చేసిన శక్తి గీతం, దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో.

0: చెప్పేది అర్థమేంటి చెప్పరా?
1: అరే భాయ్, స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో.
2: సత్యం పలికే హరిచంద్రులం

సమయం 10 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్టపతి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి, రక్షణ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టు సిరీస్లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. ఇక వార్తల వివరంగా

0: దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట నుంచి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. మొదటిసారిగా ఎర్రకోట వద్ద వందేమాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణతో పాటు 21 తుపాకులతో వందన సమర్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోట నుంచి వందేమాతర గీతం మారుమోగుతోందని అన్నారు.
1: ఆజాదీ కే బాద్ 15 అగస్త్ లాల్ కిలే పర్ పెహ్లీ బార్ వందే మాతరం గూంజ రహా హై. ఆజ్ జబ్ హమ్ దేశ్ కే లోగ్ వందే మాతరం కే 150 వర్ష్ మనా రహే హై, ఇస్సే బడా ఉత్తమ్ అవసర్ క్యా హో సక్తా హై.
0: భారత్ ప్రపంచంలోనే ఒక ప్రధాన, అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి అన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా మారాలనే పెద్ద లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకుందని తెలిపారు.
1: ఇన్ని దేశవాసియోక ప్రయాస్ కా పరిణామ్ హై కి హమ్ కభీ ఫ్రెజైల్ ఫైవ్ మే గిరే జాతే థే, 12 సాల్ కే భీతర్ భీతర్ హమ్ ఏక్ మేజర్ ఎకానమీ మే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ బన్ గయే హై.
0: 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. కోవిడ్-19 మహమ్మారి, ఉక్రెయిన్, పశ్చిమాసియాలో చెలరేగిన ఘర్షణలు సృష్టించిన సవాళ్లను గుర్తు చేశారు. ఈ సంక్షోభాల సమయంలో వ్యాక్సిన్లు, ఇంధనం, గ్యాస్, డీజిల్, ఎరువుల కొరత ఏర్పడుతుందంటూ ప్రజల్లో భయాలు సృష్టించేందుకు అనేక వదంతులు ప్రచారం చేశారని గుర్తు చేశారు. నేడు దేశంలో గ్యాస్, పెట్రోల్, యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని, దేశం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్దాలు, అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని రాష్టపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ పూర్వ సంధ్యన రాష్టపతి నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సగటు ప్రపంచ వృద్ధి రేటు కంటే, రెట్టింపు కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్థిక అంచనాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ దేశ ఆర్థిక ప్రగతికి, జాతీయ భద్రతకు పునాదులను మరింత బలపరిచిందని, సుస్థిరాభివృద్ది లక్ష్యాలు కొన్నింటిని నిర్ణీత సమయం కంటే ముందే భారత్ సాధించిందని తెలిపారు. ప్రతి భారతీయుడి అభివృద్ది, సంక్షేమం వికసిత్ భారత్ నిర్మాణంలోని అసలైన ముఖ్య ఉద్దేశాలని, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే ప్రసిద్ధ గేయం నిర్వచించిందని రాష్ట్రపతి కవి గురజాడ అప్పారావుని ఉటంకిస్తూ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
2: గురజాడ అప్పారావుని ఆపనే ఏ గీత్ మే సభీ భారత్వాసియోకో దేశ్ ప్రేమ్ కా అమూల్య సందేశ్ దియా హై. ఉన్హోనే కహా హై, దేశ్ మున్ను ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, దేశ్ మంటే మట్టి కాదోయ్, దేశ్ మంటే మనుషులోయ్. ఇన్ పక్తియో కా భావ హే, దేశ్ సే ప్రేమ్ కరో, భలాయి కో బఢావ్. దేశ్ కా అర్థ కేవల్ మిట్టి హి నహీ హై, దేశ్ కా అర్థ సమస్త జన సముదాయ హై. ముజే విశ్వాస హై కి సమాజ్ కి భాగీదారీ ఔర్ సర్కార్ కే ప్రయాసో సే గావ్ గావ్ మే, నగర్ నగర్ మే, భారత్ కే ఘర్ ఘర్ మే రహనే వాలే సభీ లోగ్ స్వస్థ, సుఖీ ఔర్ సమృద్ధ బనేంగే.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, స్పీకర్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసి అంకిత భావంతో పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులకు, జాతీయ వీరులకు దేశ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని రాధాకృష్ణన్ అన్నారు. దేశ సరిహద్దులను, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడంలో అచంచలమైన ధైర్యాన్ని ప్రదర్శిస్తున్న సాయుధ బలగాలను ఉపరాష్ట్రపతి అభినందించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులను ఈరోజు గుర్తు చేస్తుందని ఓం బిర్లా తన సందేశంలో పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన సంపదతో కూడిన

ఆత్మ నిర్భర భారతాన్ని నిర్మించే దిశగా మరింత వేగంగా అడుగులు వేసేలా ప్రతిజ్ఞ చేయాలని అమిత్ షా ప్రజలకు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం కోసం సర్వస్వం త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధుల తిరుగులేని ధైర్యాన్ని, త్యాగాన్ని, అత్యున్నత శౌర్యాన్ని గౌరవించడానికి ఈరోజు ఒక వేదిక అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. యూజీసీ నెట్ జూన్ 2026, సీఎస్ఐఆర్ నెట్, ఐకార్, అఖిల భారత ప్రవేశ పరీక్ష, పీహెచ్డీ కార్యక్రమం కోసం జరిగే అఖిల భారత పోటీ పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక ఆన్సర్ కీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రేపు విడుదల చేయనుంది. ఈ తాత్కాలిక ఆన్సర్ కీలను తమ వెబ్సైట్లో ప్రచురిస్తామని ఎన్టీఏ తెలిపింది. ఈ సందర్భంగా అభ్యర్థులు కేవలం ఎన్టీఏ నుండి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించింది. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో పాల్గొని తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం కేవలం ఒక జాతీయ చిహ్నం మాత్రమే కాదని, అది మన దేశం కష్టపడి సాధించుకున్న స్వేచ్ఛ, ఐక్యత, గుర్తింపు, గౌరవం, ప్రజల ఉమ్మడి ఆకాంక్షలకు ప్రతీక అని ఉద్ఘాటించారు. హాంకాంగ్లోని ఇండియన్ అసోసియేషన్ నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ కాచ్యూ, భారత కాన్సుల్ జనరల్ రాజేష్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హాంకాంగ్ అభివృద్దిలో భారతీయ సమాజం పోషిస్తున్న పాత్రను జాన్ లీ కొనియాడారు. వికసిత్ భారత్ దిశగా భారత్ సాధిస్తున్న ఆర్థిక, సాంకేతిక పురోగతిని రాజేష్ నాయక్ ప్రస్తావించారు. నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సరసంఘచాలక్ మోహన్ భగవత్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ మువ్వన్నెల జెండా పౌరులకు త్యాగం, కర్తవ్యనిష్ట, జ్ఞానాన్ని గుర్తు చేస్తుందన్నారు. 1857 నుంచి 90 ఏళ్ల పాటు మన పూర్వీకులు చేసిన త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్రమని, ఆ త్యాగ నిరతి మన హృదయాల్లో ఎల్లప్పుడూ సజీవంగా ఉండాలని పేర్కొన్నారు. జాతీయ జెండాలోని కేసరి రంగు త్యాగం, జ్ఞానం, బాధ్యతాయుతమైన కర్తవ్యానికి ప్రతీక అని వివరించారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా అగర్తలలోని తన అధికారిక నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాల ద్వారా ప్రధానమంత్రి ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారని కొనియాడారు. ఈ వేడుకలు భావితరాల్లో దేశభక్తిని పెంపొందించడానికి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను తెలియజేయడానికి ఎంతో దోహదపడతాయని పేర్కొంటూ రాష్ట్ర, దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్, శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కాసేపటి క్రితమే ప్రారంభమైంది. భారత జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ టూర్కు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు శ్రీలంక టెస్టు జట్టుకు కెప్టెన్ ధనుంజయ డి సిల్వా, వైస్ కెప్టెన్ కమిందు మెండిస్ నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టాండింగ్స్లో భారత్ 5వ స్థానంలో, శ్రీలంక 6వ స్థానంలో ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్టపతి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం విబి స్టూడియోలో టైం 10:10 దాటింది. స్టే ట్యూన్డ్ ఫర్ ఎవర్ గ్రీన్ హిట్స్.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
0: వెల్కమ్ టు ఎవర్ గ్రీన్ హిట్స్ విత్ మీ ఆర్జే.

లక్ష్మి. ఏంటి అందరు బిజీ బిజీగా ఉన్నారా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో? ఎటు చూసినా త్రివర్ణ పతాకం రెపరెపలు. భారతదేశం అంతా మూవనెలమయంగా మారిన సమయం కదా. మనసులో దేశభక్తి కళ్లకు కనిపించే రోజు ఈరోజు. ఇక ఎందరో త్యాగశీలుల పోరాటాల ఫలితం నేటి మన స్వాతంత్రం. మరి వారి త్యాగాన్ని స్మరించుకుంటున్నాం. సగర్వంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. మరోసారి శ్రోతలందరికీ శుభాకాంక్షలను అందిస్తోంది వివిధ భారతి. అండ్ మీకు తెలుసు కదా ఇండిపెండెన్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్స్ ఎన్నో ఉన్నాయి మన వీబీలో. సో వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఇక ఎవర్ గ్రీన్ హిట్స్ విషయానికి వస్తే, మేజర్ చంద్రకాంత్ సినిమా నుంచి ఒక చక్కటి పాట వినిపించినట్టు మెసేజ్ చేశారు సుజాత. గణేష్, లిఖిత, యతీష్, అజయ్, లీలా, పూజ, విస్మయ, రాజాజీ నగర్ బెంగళూరు నుంచి, గీతానగర్ హైదరాబాద్ నుంచి, చోడవరపు నాగేశ్వరరావు, లక్ష్మీ శశాంక్, సాయి మన్విత, రమాదేవి, చౌటుపల్లి నుంచి కస్తూరి రాముడు, నందిపేట నుంచి వెంకటేష్. సో మీ అందరి కోసం ఈ దేశభక్తి గీతం వినిపిస్తున్నాం, వినండి.

0: అడుగో అది భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన
1: చంచుకు కట్టాలి రాశిస్తూ నాలుగు కోశావా నీరు పెట్టావా కోట కోశావా కుప్పనూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముచ్చుమెత్తుకుని తిని బతికే నీకు శిష్టందు కట్టాలరా
0: అని ఫెళ ఫెళ సంఖ్యళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి

0: తమ కళల కథన భేరితో విప్లవాగ్నిని రగిలించి మాతృభూమి ముక్తియే పరమావధిగా సాగిన అక్షర పోరాట యోధులను, ఉద్యమ స్ఫూర్తి గాథలను స్మరించుకుందాం. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం. 15 ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీ అందరికీ తెలుసు కదా, మన శ్రోతలు ఎప్పుడు కూడా అకేషనల్గా పాటలు అడగడంలో ఫస్ట్ ఉంటారనమాట. సో ఈరోజు కూడా ఇండిపెండెన్స్ డే కాబట్టి అందరూ కూడా ఆ పాటలు అడుగుతున్నారు, దేశభక్తి పాటలే. మరి అలాంటి పాటల లిస్టులోకే వస్తుంది ఇంద్రజిత్ సినిమా నుంచి చిత్ర గారు అద్భుతంగా పాడిన పాట. నిజంగా మనము స్వాతంత్రం వచ్చింది, కానీ ఆ స్వాతంత్రాన్ని పరిరక్షించుకోవడం చాలా కష్టం. మనల్ని, మన దేశ సార్వభౌమత్వాన్ని సరిహద్దుల్లో కాపాడుతూ కంటికి రెప్పలా కాపాడుతారు. మనకి వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు, కానీ మన కోసం వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ ఆనందాన్ని, సంతోషాన్ని అన్నీ త్యాగం చేసి మన రక్షణ కోసమే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు కదా, మన సైన్యం. సో వాళ్ళకి మనకి మనసులో కృతజ్ఞత ఉన్నా కూడా అది ఎక్స్ప్రెస్ చేసే సందర్భాలు వచ్చి చాలా తక్కువ. సో ఇలాంటి సందర్భాల్లో మనం మన కృతజ్ఞత భావాన్ని ఎక్స్ప్రెస్ చేసే శుభ సందర్భం అనమాట. సో అందుకే ఈ పాట అడిగారు. ఎవరంటే కీసరావు అవుటర్ రింగ్ రోడ్ నుంచి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయమి, మహాలక్ష్మి, మాధవి, సంతోష్ గౌడ్, వినయ్ కుమార్, సదాప్రియ, సౌందర్య. ఇక కర్ణాటక గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి. మరి మీ అందరి కోసం మనందరి తరఫున ఈ పాట.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఎవర్ గ్రీన్ హిట్ స్టైల్. మరి మన శ్రోతలందరూ కూడా పేట్రియాటిక్ సాంగ్స్ అడుగుతున్నారు, చక్కటి పాటలు. అసలు పాటలు వింటుంటేనే ఎంత ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది కదా. ఒక్కొక్క సినీ గీత రచయిత మన భరతమాతను ఒక్కో రకంగా వర్ణిస్తాడు. ఎన్ని పాటలు, అలాంటి పాటల్లో ఒకటి రాక్షసుడు సినిమా నుంచి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించిన జయ జయ ప్రియ భారత కదా. ఎంత బాగుంటుందో ఆ పాట. మరి ఆ పాట కోసం మెసేజ్ చేశారు రాయగర్ నుంచి దాసరి రవి, హస్తినాపురం ఈస్ట్ వనస్థలపురం నుంచి కన్యాగారి సత్యనారాయణ, ఇంద్రావేణి మేధాంస్ అనిరుద్ శ్రేయాన్స్. సో మీ అందరి కోసం ఆ పాట. పాట వినిపించే ముందు మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఫోర్ వాట్సాప్ నంబర్ 0402324-0852 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, వినండి మీకు ఇష్టమైన పాట. ఇప్పుడైతే ఈ పాట మీకోసం.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ టైప్. మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో నెక్స్ట్ సాంగ్ వచ్చేసి జుమ్మందినాథం సినిమా నుంచి ఈ పేటెట్ సాంగ్ ని మెసేజ్ చేశారు. మరి ఎవరంటే సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి. సో మీ అందరి కోసం ఈ పాట.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి మీకు ఇష్టమైన పాట వినాలనుకుంటే మెసేజ్ చేయండి 04023240852. ఇక తర్వాత పాట కోసం మెసేజ్ చేశారు ఎర్రగడ్డ నుంచి సౌజన్య శ్రీనివాస్, ప్రణవ్, వెంకట్ స్వరూప, లక్కీ, మిక్కీ, అన్వేషిక్. ఇక మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుంచి మానస, మాధురి, మాధవి, బండి రావిరియాల నుంచి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మాలక్ష్మి, విజయలక్ష్మి, బంగాలక్ష్మి, రాములుగౌడ్, రాములమ్మ. వీరంతా వినిపించమంటున్న పాట బొబ్బులి పిల్లి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: తమ కళల కథన భేరితో విప్లవాగ్నిని రగిలించి మాతృభూమి ముక్తియే పరమావధిగా సాగిన అక్షర పోరాట యోధులను, ఉద్యమ స్ఫూర్తి గాథలను స్మరించుకుందాం. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం. 15 ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఎవర్ గ్రీన్ హిట్స్ టైమ్. మరి మీకు నచ్చిన పాట వినాలనుకుంటే తెలుసు కదా నంబర్ 0402324-0852. మన శ్రోతలందరూ కూడా మంచి మంచి పేట్రియాటిక్ సాంగ్స్ అడుగుతున్నారు. సో ఈ సందర్భంగా పాటలని మనము వినిపిస్తున్నాం. వీలైనంత వరకు ఎక్కువ పాటలు వినిపించే ప్రయత్నమే చేస్తాను. ఇక తర్వాత పాట కోసం మెసేజ్ చేశారు ఆదిభట్ల కార్డు నుంచి గోపికిషన్ ఉమావతి, భూదాన్ పొచ్చంపల్లి గాంధీనగర్ నుంచి ఎలగందల పద్మశాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజమ్మ, ఎల్లంకి గ్రామం నుంచి ప్రవీణ్, సంధ్య, అక్షయ్, గుణ వీరందరూ రిక్వెస్ట్. సుభాష్ చంద్రబోస్ ఈ చిత్రం నుంచి ఈ పాట.

సుభాష్ చందు అణువణువు నందు అడుగడుగు నందు స్వేచ్ఛని పొందు పోరాటమందు మనమంత ముందు తెల్లరా బందు మన దేశ

కిళ్ళు అగ్గి పిడుగుల్ని చేసి కురిపించమంది. కన్నీళ్ల ధార ఖడ్గాల ధార కావాలి అంది. గాయాలలోన చేయాన్ని చూసి కదలాలి.

నాడు తల తెగిన కాని తల వంచబోడు మన తెలుగువాడు. పుడతారు వేల వీరులే ఒక్క వీరుడే ఒరిగి పుడతాయి విప్లవాలెన్నో వీర రక్తాలు చింది. ఒకసారి కాదు వెయ్యి సార్లు మళ్ళీ పుడతాడు అతడు. ద్రోహులను చీల్చి చండాడి సింహమవుతాడు అతడు. జై హింద్.

ఎవర్ గ్రీన్ హిట్స్ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం మరి 0402324-0852 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, వినండి మీకు ఇష్టమైన పాట. ఇక తర్వాత పాట కోసం మెసేజ్ చేశారు ఆర్నిక వంశీ, శ్వేత మంగభాస్కర్ సికింద్రాబాద్ నుంచి, ఇక ఇంద్రకుమార్ సిరి, ఈశ్వర్ రఘురామ్, అభిరామ్ హైమావతి హైదరాబాద్ నుంచి. వీళ్ళందరూ వినిపించమంటున్న పాట దేవుళ్ళ చిత్రం.

గురించి ఒక చక్కటి పాట వినిపించినట్టు మెసేజ్ చేశారు. యాక్చువల్గా దేవుళ్ళ సినిమాల పాటలు అన్నీ కూడా బాగుంటాయి, కాకపోతే ఇప్పుడు వాళ్ళు అడిగిన పాట అయితే మనకు కొంచెం ఇప్పుడు సిచ్యువేషన్కి రిలేటెడ్గా ఉంటుందన్నమాట. సో ఆ పాట వినిపిస్తున్నాను. యాక్చువల్గా మనము పాట వినేటప్పుడు అనిపిస్తుంది మనకి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కదా అని కదా, కానీ ఐకమత్యం అనేది మనకి ఎప్పుడు ఉంది మన భరత జాతికి. ఏదైనా దేశానికి సమస్య వచ్చింది, కష్టం వచ్చింది అన్నప్పుడు దేశం మొత్తం ఒక ఏకతాటి మీదకి వస్తుంది. అది చాలాసార్లు ప్రూవ్ అయింది. సో అదే ఐకమత్యాన్ని స్ఫూర్తిని కొనసాగిద్దామని ఈ శుభ సందర్భంలో కోరుకుంటూ ఈ చక్కటి పాట మీకోసం దేవుళ్ళ సినిమా నుంచి. స్టే ట్యూన్డ్.

0: తమ కళల కథన భేరితో విప్లవాగ్నిని రగిలించి మాతృభూమి ముక్తియే పరమావధిగా సాగిన అక్షర పోరాట యోధులను, ఉద్యమ స్ఫూర్తి గాథలను స్మరించుకుందాం. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం. ఆగస్టు 15 ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఎవర్ గ్రీన్ హిట్స్ టైం. నిజంగానే ఎవర్ గ్రీన్ అనిపించే పేట్రియాటిక్ సాంగ్స్ ఎన్నో అడిగారు మన శ్రోతలు, అవన్నీ కూడా విన్నాం. నిజంగా స్వాతంత్ర దినోత్సవాన్ని మనం వీబీలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అయింది. అండ్ స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, సో వింటూ ఉండండి. ఇక్కడ ఇప్పుడైతే ఇంకా కార్యక్రమంలో చివరి పాట వినిపించే టైం వచ్చేసింది, 10:54 అవుతుంది కాబట్టి. సో చివరి పాటగా పరదేశి చిత్రం నుంచి ఒక మంచి పాట వినిపించన్నట్టు మెసేజ్ చేశారు మేడ్చల్ జిల్లా అంకుశపురం నుంచి దోనల సుదర్శన్, అవిష్, విద్బాబు, రాగ్, విభాస్, విభు. సో వీళ్ళందరి కోసం వినిపిస్తున్న పాట మనందరం కూడా విందాం. అండ్ విత్ దిస్ సాంగ్ లక్ష్మీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్, స్టే హెల్తీ, బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి 2, ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి.

శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. గత 5 నుంచి 7 దశాబ్దాలలో సాధించలేని వాటన్నిటినీ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాలలో దేశం సాధిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సమన్యాయం, సమానత్వంతో కూడిన నవభారత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయడమే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధులు సైనికుల త్యాగాలను స్మరిస్తూ దేశ వృద్ధిలో తెలంగాణ కీలక గ్రోత్ ఇంజన్గా మారిందని కొనియాడారు. హైదరాబాద్లోని గోల్కొండకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండకోటపై జాతీయ పతాకావిష్కరణ చేశారు. తొలిసారి వందేమాతరం గీతాలాపన చేశారు. తమ ప్రభుత్వ 32 నెలల కృషి ఇప్పుడిప్పుడే కనిపిస్తోందని, దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్రంలో 92% అధికంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. భారత 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు స్పీకర్తో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ భవన్లో జాతీయ పతాకాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. 80వ స్వాతంత్ర వేడుకల్లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగిస్తూ సప్తధార అని పిలువబడే

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: శ్రోతలందరికీ బీఎస్ఎన్ఎల్ వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్రోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు.

స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని నేను సాధించి తీరుతాను. మీరు నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను. డూ ఆర్ డై. ఇంక్విలాబ్ జిందాబాద్. పరదా.

రహస్య శృంఖలాలను తెంచుకోవడానికి సాగిన రక్త తర్పణాల స్వరాజ్య సమరాన్ని తలుచుకునే సుదినం ఈరోజు. విప్లవాగ్నిని రగిలించి భారతీయులను రణయోధులుగా మలిచిన అక్షర సైనికులను తమ కలాల కథన పేరితో తెల్లదొరల గుండెల్లో సింహ స్వప్నమై నిలిచిన అమర కవులకు ప్రణామాలర్పించే ఉద్వేగభరిత సందర్భమిది. పవిత్రమైన కవితాగ్నితో, ఉద్యమ గీతాలతో భరతజాతిని నిద్రలేపి సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా భరతావని స్వేచ్ఛారథానికి ఉద్యమ భావజాల ఇంధనాన్ని అందించిన ఆ కవివరేణ్యుల కలాల పదును గుర్తు చేసుకుందాం ఈరోజు. గత 80 ఏళ్లుగా స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం మనం. దీనికి కారణం ఎందరో మహనీయుల ప్రాణత్యాగం, అలుపెరుగని వీరుల పోరాటం, దాంతోపాటే స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని నిత్యం కవితలు, వ్యాసరచనలు, పత్రికా సంపాదకీయాల రూపంలో అందిస్తూ భారతీయులలో స్వేచ్ఛాకాంక్షను రగిలించి వెనుదిరగని యోధులుగా మలిచి సమసమాజ నిర్మాణానికై పాటుపడిన కవుల సాహితీ సమరం మరో కారణం. ఉద్యమం ఏదైనా మొదటి ప్రేరణ సాహిత్యం. ప్రత్యక్షంగా ప్రసంగించిన గళాలకు పరోక్షంగా వెన్నుతన్నుగా నిలిచి భావోద్వేగ రచనలతో, ఉత్తేజపరిచే గేయాలతో స్వాతంత్రానికై తమవంతు సహకారం అందించిన కవులను మనసారా గుర్తు చేసుకుందాం ఈరోజు. అది 1857 సంవత్సరం. ఆంగ్లేయులు దేశమంతటినీ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ తమ గుప్పిట్లో పెట్టుకుంటున్న సమయం. ప్రథమ స్వాతంత్ర సమరానికి బీజం పడిన తరుణం ఇదే. అయితే ఇలాంటి సందర్భాల్లో కవులు, రచయితలు స్పందించడం సహజమే. అయినా కూడా జాతీయోద్యమం మాత్రం అంతగా బలపడలేదు. కాని 1905లో వైస్రాయ్ కర్జన్ ఆదేశాల మేరకు బ్రిటిష్ ప్రభుత్వం విభజించు పాలించు విధానంతో వంగదేశాన్ని రెండుగా విభజించడంతో భారతీయుల గుండె భగ్గుమంది. జాతీయ అభిమానం వెల్లువల పెల్లుబుకింది. బిపిన్ చంద్రపాల్ కలకత్తా నుండి మద్రాస్ వరకున్న మెయిన్ సిటీస్లో తన ఉపన్యాసాలతో ప్రజలను ఉత్తేజితులను చేస్తున్నారు. అందులో భాగంగా రాజమండ్రిలో ఆయన ఉపన్యాసం విని ఆ స్ఫూర్తితో చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఆశువుగా ఓ పద్యాన్ని రచించారు. తరువాతి కాలంలో అది జాతీయోద్యమ కాలంలో తెలుగు ప్రజల్లో స్వదేశీ చైతన్యాన్ని, అలాగే దేశభక్తిని రగిలించిన అత్యంత ప్రసిద్ధమైన పద్యంగా వెలుగొందింది.

భారతదేశాన్ని పాడియావుతో, భారతీయులను లేగదూడలతో పోల్చి నాటి పరిస్థితిని పద్యరూపంలో ప్రకటించిన కవి చిలకమర్తి. భారత జాతీయోద్యమ సాధనలో తొలి తెలుగు సాహితీ రణం ఆయన.

భావకవులలో భారత జాతీయతను ప్రబోధించిన వారిలో చిలకమర్తి గారు, గురజాడ, రాయప్రోలు సుబ్బారావు, దువ్వూరి బసవరాజులతో పాటు ఎంతో మంది తమ కళలను హలాలుగా మార్చిన అక్షర సైనికులే. క్విటిండియా ఉద్యమ కాలంలోనే గరిమెళ్ల సత్యనారాయణ గారు రచించిన మాకొద్దీ తెల్లదొరతనం అనే గేయం తెలుగునాట ప్రజా ఉద్యమానికి సమర శంఖారావంగా మారింది. ఈ పాట బ్రిటిష్ ప్రభుత్వ పునాదులను కదిలించింది. ప్రజల్లో అపారమైన విప్లవాగ్నిని రగిలించి చారిత్రాత్మక పాత్రను పోషించిందని చెప్పాలి. అప్పటి బ్రిటిష్ కలెక్టర్ ఈ పాట విని, భాషరాని నాకే ఇంత ఆవేశం వస్తుంటే ఈ పాట జనం నోట కదిలితే పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆలోచించి గరిమెళ్ల సత్యనారాయణ గారిని అరెస్టు చేయించారట. బ్రిటిష్ పాలకుల్లో వణుకు పుట్టించింది ఆ పాట. మాకొద్దీ తెల్లదొరతనము, మాకొద్దీ తెల్లదొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలను హరించే మాకొద్దీ తెల్లదొరతనం, ఏడాదికేడాది శిస్తేసి ఈ భూమి నాదేనన్నాడు, మమ్ము కూలీకి దున్నమన్నాడు, కడుపు మంటతో చావమన్నాడు, బానిసలకు వాడు ప్రభు అవుతానన్నాడు. ఈ పాటని ఉద్యమ నాయకుడు టంగుటూరి ప్రకాశం పంతుల్ గారు ఇంగ్లీష్లోకి అనువదించి అప్పటి స్వరాజ్య పత్రికలో వేయించారట. ఆంగ్లేయులకు సైతం భారతీయుడి కలం బలం వినిపించాలని బ్రిటిష్ పాలకులపై పోరు సాగించిన యోధుడిగా, ప్రజా పాటల త్యాగయ్యగా చరిత్రలో చెరగని ముద్ర వేశారు గరిమెళ్ళ. మరి నేడు 6వ తరగతి తెలుగు పుస్తకంలో పాఠ్యాంశంగా ఈ గేయం ఉండడం విశేషం.

స్వాతంత్ర్యోద్యమ సమయంలో మువ్వన్నెల జెండా ఆంగ్లేయులకు శత్రుకేతనంలా, తలపై కద్దరు ధరించిన భారతీయుడు తలవంచని చిహ్నంగా వందే మాతరం వారి పాలనకు ఒక చరమ గీతంలా వినిపించేదట. తమ అధికారాన్ని ధిక్కరిస్తున్నట్టుగా భావించి ఉద్యమ వీరులను విపరీతంగా కొట్టేవారట. ఆ సమయంలోనే రాయప్రోలు సుబ్బారావు గారు నినదించిన ఏ దేశమేగినా గీతం మరో సింహ స్వప్నమై నిలిచింది ఆంగ్లేయుల పాలిట. ఆ పాటను స్ఫూర్తిగా తీసుకుని తర్వాతి కాలంలో సినారే కలం మలిచిన ఆ గీతం మనందరికీ సుపరిచితమే.

భావకవిత్వంలో దేశభక్తి, సంఘ సంస్కరణ కవిత్వం, స్మృతి కావ్యాలు ఇలా రకరకాలుగా ఉన్నాయి. అందులో దేశభక్తి కవిత్వంలో ఉద్యమ గీతాలు, ప్రబోధ గీతాలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటికి అనుసంధానంగా లలిత గీతాలు ఉన్నాయి. తెలుగు భావ కవిత్వంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది ఒక తిరుగులేని అధ్యాయమని చెప్పవచ్చు. అమేయమైన దేశభక్తి స్ఫూర్తి వారి భావ కవిత్వంలో పరవళ్లు తొక్కుతుందంటే అతిశయోక్తి కాదు. కృష్ణశాస్త్రి గారు రచించిన లలిత గీతం జయ జయ ప్రియ భారత ఆ తర్వాతి కాలంలో రాక్షసుడు అనే చిత్రం ద్వారా మరింత ప్రజాదరణ పొందింది. భరతమాతను కీర్తిస్తూ లయాన్వితంగా సాగే ఈ లలిత గీతం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు విన్నా మనలో అదే స్ఫూర్తి.

స్వాతంత్ర్య సాధనకై ప్రజల్లో ఉద్యమకాంక్షను రగిలించడానికి వెలువడిన సాహిత్యం ఒకెత్తైతే, స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు దాటి 8వ దశాబ్దంలోకి అడుగుపెట్టిన సమాజంలో నానాటికి పెరుగుతున్న అరాచకాలు, స్వార్థం, రకరకాల సమస్యలు మరెన్నో కలాలను కదిలించాయి. సమాజ నిర్మాణానికి సాహిత్యం బలమైన పునాది. సాహిత్యానికి మంచి సమాజాన్ని నిర్మించే బాధ్యత కూడా ఉందంటారు. అలా సినీ సాహిత్యంలో సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి శ్రమించిన కళలెన్నో, ఆ కళలు ప్రసవించిన గీతాలు ఎన్నో. వెన్నెలకంటి రచించిన ఈ ప్రేరణా గీతం తరతరాలకు స్ఫూర్తిదాయకం.

ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలఫలమన్నాడు మరో కవి. మరి అలాంటి ఫలితాన్ని నిలుపుకోలేని మనకు ఆ హక్కు ఉందా అంటూ ప్రజల బాధ్యతారాహిత్యాన్ని ఎండగట్టారు సిరివెన్నెల. తనే తన సమాజం అనే భావన బలంగా ఉన్నప్పుడే సమాజం దేశభక్తి వైపు అడుగులు వేస్తుంది, ఉన్నతమైన సమాజంగా రూపుదిద్దుకుంటుంది అని బలంగా నమ్మింది సిరి.

0: స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా, నిత్యం కొట్టుకు తచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా, దాన్ని స్వరాజ్యం అందామా.
1: ఒకనాటి బానిస సంకెళ్లను తెంచుకుని సాధించిన స్వాతంత్రాన్ని మళ్లీ విదేశీ వ్యామోహంతో బానిసలుగా మారుతున్న యువతను, అలాగే అటు దిశగా సాగుతున్న విద్యా వ్యవస్థను, సమాజాన్ని ప్రశ్నించిన కలం జాలాది. బ్రిటిష్ పాలనలో ప్రజలు పడ్డ కష్టాల్ని మనం చూడలేం. కనీసం ఇప్పుడైనా దేశ గౌరవాన్ని కాపాడుదామంటూ జాలాది రాజారావు గారి కలం నుండి జాలువారిన పాట ఈ పాట. పదాలనే నిప్పు రవ్వలుగా చేసుకుని విదేశీ సంస్కృతిపై మోజు పెంచుకుంటున్న నేటి తరంపై సంధించిన విమర్శనాస్త్రం.

దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఎలుగెత్తి చాటిన అభ్యుదయ కవి గురజాడ. దేశాన్ని, మనుషులను ప్రేమించమన్న గురజాడ గీతం నాటి పరిస్థితుల్లో మేల్కొలుపు గీతమైతే, ఆ వాక్యాలనే స్ఫూర్తిగా తీసుకుని నేటి సమాజ పరిస్థితులపై చంద్రబోస్ ఎక్కుపెట్టిన బాణం ఇప్పటికీ నేటి పరిస్థితులకు అద్దం పడుతుంది.

నాటి నుండి నేటి వరకు సమాజ హితాన్ని కోరుతూ అడుగడుగున కవులు రచయితలు వారి కళల ద్వారా తమ గళాలను వినిపిస్తూనే ఉన్నారు. ప్రతి తెలుగు కవి తనలోని భావోద్వేగాన్ని చురకత్తుల్లాంటి పద

కళాలతో పదును పెట్టి కళాలను జలిపించిన వారే. వారందరికీ శతద సహస్రద నమస్కరిస్తూ మరొక్కమారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.

0: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్రోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన వ్యాఖ్యానం ఆర్జే స్వాతి.
1: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్రత్యేక సేవలు మరియు ఆఫర్లు.
2: బిఎస్ఎన్ఎల్ మొబైల్ ఆఫర్స్.
1: మొబైల్ నూతన మరియు ఎంఎన్పి వినియోగదారులకు కేవలం 1 రూపాయికి ఫ్రీడమ్ ప్లాన్.
2: మొబైల్ ప్లాన్ 2399 రీఛార్జ్ పై 412 రోజుల వ్యాలిడిటీతో రోజుకి 2 GB డేటా, 100 SMSలు, అపరిమిత వాయిస్ కాల్స్ పొందండి.
1: బిఎస్ఎన్ఎల్ హై స్పీడ్ ఇంటర్నెట్ FTTH 1111 ప్లాన్ లో
2: 200 MBPS హై స్పీడ్ ఇంటర్నెట్, 5000 GB డేటా,
1: 25+ ఓటీటీ ప్లాట్ఫామ్స్.
2: భారతదేశంలో ఏ నెంబర్కైనా అపరిమిత కాల్స్, 6 నెలల పాటు ప్రతి నెల 88 రూపాయల డిస్కౌంట్ కూడా.
1: ప్రధాన ఈబి సేవలు
2: ఐఎల్ఎల్, ఎంపీఎల్ఎస్, విపిఎన్ అండ్ P2P, ఇతర కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ కమ్యూనికేషన్ సర్వీసెస్.
1: మరిన్ని వివరాలకు మా కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా కాల్ సెంటర్ నెంబర్ 1800 180 1503 సంప్రదించండి.
2: భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్.
3: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో. తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్.
1: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్రత్యేక సేవలు మరియు ఆఫర్లు.
2: బిఎస్ఎన్ఎల్ మొబైల్ ఆఫర్స్.
1: మొబైల్ నూతన మరియు ఎంఎన్పి వినియోగదారులకు కేవలం 1 రూపాయికి ఫ్రీడమ్ ప్లాన్.
2: మొబైల్ ప్లాన్ 2399 రీఛార్జ్ పై 412 రోజుల వ్యాలిడిటీతో రోజుకి 2 GB డేటా, 100 SMSలు, అపరిమిత వాయిస్ కాల్స్ పొందండి.
1: బిఎస్ఎన్ఎల్ హై స్పీడ్ ఇంటర్నెట్ FTTH 1111 ప్లాన్ లో
2: 200 MBPS హై స్పీడ్ ఇంటర్నెట్, 5000 GB డేటా,
1: 25+ ఓటీటీ ప్లాట్ఫామ్స్.
2: భారతదేశంలో ఏ నెంబర్కైనా అపరిమిత కాల్స్, 6 నెలల పాటు ప్రతి నెల 88 రూపాయల డిస్కౌంట్ కూడా.
1: ప్రధాన ఈబి సేవలు
2: ఐఎల్ఎల్, ఎంపీఎల్ఎస్, విపిఎన్ అండ్ P2P, ఇతర కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ కమ్యూనికేషన్ సర్వీసెస్.
1: మరిన్ని వివరాలకు మా కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా కాల్ సెంటర్ నెంబర్ 1800 180 1503 సంప్రదించండి.
2: భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్.
0: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. ఇప్పుడు ఒక ప్రేరణ గీతం విందాం, RRR మూవీ నుంచి.
4: పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరులని తలుచుకుంటూ

0: మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 12:05 దాటి 30 సెకండ్లు. కొన్ని క్షణాల్లో ఉద్యమ నినాదాల చైతన్యం ప్రసారమవుతుంది.
1: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్రత్యేక సేవలు మరియు ఆఫర్లు.
2: బిఎస్ఎన్ఎల్ మొబైల్ ఆఫర్స్.
1: మొబైల్ నూతన మరియు ఎంఎన్పి వినియోగదారులకు కేవలం 1 రూపాయికి ఫ్రీడమ్ ప్లాన్.
2: మొబైల్ ప్లాన్ 2399 రీఛార్జ్ పై 412 రోజుల వ్యాలిడిటీతో రోజుకి 2 GB డేటా, 100 SMS, అపరిమిత వాయిస్ కాల్స్ పొందండి.
1: బిఎస్ఎన్ఎల్ హై స్పీడ్ ఇంటర్నెట్ FTTH 1111 ప్లాన్ లో
2: 200 MBPS హై స్పీడ్ ఇంటర్నెట్, 5000 GB డేటా,
1: 25+ ఓటీటీ ప్లాట్ఫామ్స్.
2: భారతదేశంలో ఏ నెంబర్కైనా అపరిమిత కాల్స్, 6 నెలల పాటు ప్రతి నెల 88 రూపాయల డిస్కౌంట్ కూడా.
1: ప్రధాన ఈబీ సేవలు
2: ఐఎల్ఎల్, ఎంపీఎల్ఎస్, విపిఎన్ అండ్ P2P, ఇతర కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ కమ్యూనికేషన్ సర్వీసెస్.
1: మరిన్ని వివరాలకు మా కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా కాల్ సెంటర్ నెంబర్ 1800 180 1503 సంప్రదించండి.
2: భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఉద్యమ నినాదాల చైతన్యం గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రియమైన శ్రోతలందరికీ, వ్యాపార ప్రకటనదారులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. నినాదం 3 అక్షరాల సంఘటిత శక్తి, త్రివిధ దళాలకు అందని అనంత శబ్ద ప్రళయం, మనుషులను ఆలోచింపచేసే నవ చైతన్య భానోదయ క్రాంతి, పాలకులను ప్రభుత్వాలను కూకటి వేళ్లతో పెకిలించే భయంకర శబ్ద తరంగాల అణుశక్తి, ఉద్యమం ఏదైనా సరే నాయకులు ఎత్తుకున్న నినాదాల ఉక్కి పిడికిళ్లతో వెన్నులో వణుకు పుట్టించే మాటల సునామీ, లక్ష్యం చేరే వెలుగుబావుట, కథన రణభేరిలో కర్ణభేరులను కబళించే దుర్మార్గ బానిస పాలనను తుదుముట్టించే మిజైల్ లాంటివి నినాదాలు. ఉద్యమ మార్గం ఏదైనా, నినాదాల లక్ష్యం విజయమే, వీర స్వర్గమే. ఆ పిరంగుల్లాంటి ఆనాటి స్వాతంత్ర్య సమరయోధులు ఎత్తుకున్న నినాదాల ఫలమే నేటి స్వాతంత్ర్య దినోత్సవం. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వతంత్ర సంగ్రామంలో పోరు సలిపిన విప్లవ వీరుల స్ఫూర్తిదాయకమైన నినాదాలను కొన్నింటిని తెలుసుకుందాం.

ఆరుల లేచిన సమయం జనానికిది పండుగ ఉదయం అదిగో మన తపస్సు ఫలితం అదే అదే మన స్వాతంత్ర్యం తరతరాల చీకటి ఇల్లై కటకటాల కౌగిట గుళ్ళే బానిసలకు బారసమం బ్రతికి ఉన్న వీణుగులం ఎక్కడుంది స్వాతంత్ర్యం.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఉద్యమ నినాదాల చైతన్యం అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. భారత జాతీయోద్యమంలో అత్యంత ప్రభావవంతమైన విప్లవకారులలో ఒకరైన అగ్ని సూర్య గోళం భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28 పంజాబ్లో జన్మించిన ఆయన భారతావని స్వేచ్ఛ కోసం, బానిత విముక్తి కోసం అనేక విప్లవ సంస్థలను కలుపుకొని జాతీయోద్యమంలో కీలకంగా కృషి చేశారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అని ఉప్పొంగే చైతన్య నినాదంతో ప్రజలను పిరంగులుగా మార్చి స్వాతంత్రోద్యమానికి ఊపిరిపోశారు. కోటాది కోట్ల గొంతుకల సమర విజయ సంకేతమది. ఈ నినాదం దేశభక్తిని రగిలించి యువతను విపరీతంగా ప్రేరేపించి మువ్వన్నెల రెపరెపలకు ఆయువుగా నిలిచింది. మరో నినాదం గురించి కూడా తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్ వివిద్ భారతి FM 102.8 MHz.

0: బీఎస్ఎన్ఎల్ వారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్.
1: మీరు వింటున్నారు

ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఈరోజు ఉద్యమ నినాదాల చైతన్యం అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటానికి జపాన్ సహాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ను ఏర్పాటు చేసిన చిరస్మరణీయ అగ్ర జాతీయోద్యమ నాయకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆయన త్యాగం అనితర సాధ్యం. దేశ స్వాతంత్ర్యం కోసం మరింత చురుకుగా యువతను పాల్గొనేలా పోరాడేలా ప్రజలను ప్రేరేపించడానికి ప్రాణాలైనా అర్పించాలి మాతృభూమి దాస్య శృంఖలాల విముక్తి కోసం అంటూ ఉద్వేగభరిత దేశభక్తితో తుమ్ ముజే ఖూన్ దో మై తుమ్హే ఆజాదీ దుంగ అనే నినాదమిచ్చారు. అక్షర బాణాలుగా వదిలారు. దీని అర్థం నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను అని. ఈ నినాదం ప్రతి ఒక్క భారతీయుడిలో రక్తం మరిగేల చేసింది. ఆంగ్లేయులపై తిరగబడి విజయం సాధించేందుకు ఆ చైతన్య శక్తిగా పనిచేసి అంతిమ విజయాన్ని అందించింది. భారతీయుల స్వేచ్ఛకు ఇది పచ్చబొట్టులా మారింది ఆ నినాదం.

తాగి విప్లవాలెన్నో వీర రక్తాలు చింది. ఒకసారి కాదు కొన్నిసార్లు మళ్ళీ పుడతాడు అతడు. జై హింద్.

కూడ తాగి విప్లవాలెన్నో వీర రక్తాలు చింది. ఒకసారి కాదు కొన్నిసార్లు మళ్ళీ పుడతాడు అతడు. ద్రోహులను చీల్చి చండాడి సింహమవుతాడు అతడు.

భారత జాతిపిత మహాత్మా గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అహింసా మార్గం ద్వారా స్వాతంత్ర్య భారతంగా మార్చిన ఆ మహాత్ముని మార్గం ప్రపంచం మొత్తం అనుసరిస్తుంది. అంతలా యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మహోన్నత శిఖరం ఆయన దాదాపు 200 సంవత్సరాలు పాలించిన ఆంగ్లేయుల పాలన నుండి స్వేచ్ఛకై నిర్విరామంగా ఎందరూ తమ తమ ప్రాణాలను త్యాగం చేసి మరెన్నో ఉద్యమాలు చేసి తెల్లవారి బ్రతుకులను తెల్లవారనీయకుండా అమరుల గుండెలను సూర్యుడికి అడ్డుగా పెట్టి బ్రిటిష్ పాలన తక్షణమే ముగిసిపోతుందని సంకల్పించి 1942 ఆగస్టు 8న మరి ఆ రోజు రాత్రి కాంగ్రెస్ ప్రతినిధుల సమావేశంలో వారి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, మేరే జైల్ జానేసే కుచ్ నహి హోగా కరోయా మారో అనే నినాదం ఇచ్చారు. అంటే అంతిమంగా భారతదేశాన్ని విముక్తి చేద్దాం, ఆ ప్రయత్నంలో మనం చనిపోదాం అని చెప్పి మరి త్యాగ నిరతిని చాటారు. అందరినీ ప్రేరణ నింపారు, చైతన్యాన్ని రగిలించారు, విప్లవ బావుటాను ఎగరవేశారు, భారత జాతి ప్రజల అమర వీరుల ఔన్నత్యాన్ని చాటి చెప్పారు.

0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఉద్యమ నినాదాల చైతన్యం అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరికొంతమంది జాతీయోద్యమ నాయకుల నినాదాలు రగిల్చిన విప్లవాజ్ఞని తెలుసుకుందాం. స్టూడియోలో సమయం 12:30. తెలుగులో వార్తలు, అనంతరం మళ్ళీ ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశాన్ని మరింత శక్తివంతం చేసేందుకు సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. మొదటిసారిగా ఎర్రకోట వద్ద వందేమాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోట నుంచి వందేమాతర గీతం మారుమోగుతోందని అన్నారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని, ఇది భారతీయ వ్యాపారాలు, ఎగుమతిదారులకు అపారమైన అవకాశాలను సృష్టించిందని అన్నారు. దేశాన్ని మరింత శక్తివంతం చేసేందుకు సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. గత 5 నుంచి 7 దశాబ్దాలలో సాధించలేని వాటన్నింటినీ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాలలో దేశం సాధిస్తుందని చెప్పారు. సప్తధార దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని, కొత్త లక్ష్యాలను అధిగమించడానికి మరింత శక్తివంతం చేస్తుందని అన్నారు. ఈ సప్తధార మొదటి శక్తి తయారీ రంగం, రెండవది వ్యవసాయం ఆహార ఉత్పత్తి, మూడవది సాంకేతికత ఆవిష్కరణ, నాలుగవది గతిశక్తి, ఐదవది రక్షణ సామర్థ్యాలు, ఆరవది బ్లూ గ్రీన్ ఎకానమీ, ఏడవది భారత సాఫ్ట్ పవర్ అని ప్రధానమంత్రి చెప్పారు.
2: ఆజ్ లాల్ కిలే కీ ప్రాచీర్ సే మై దేశ్ కే సామ్నే శక్తి కీ సప్త ధారా కా ఆవాహన్ కర్తా హూ. ఆనే వాలే 5-7 సాల్ మే జో పిచ్లే 5-7 దశక్ మే నహీ హువా వో సప్త ధారా కే సామర్థ్య సే శక్తి సే హమ్ దేశ్ కో నయీ ఊంచాయీ నయీ గతి దేంగే ఔర్ నయే లక్ష్యో కో పార్ కర్నే వాలా సామర్థ్య దేంగే.
1: గత 12 ఏళ్లలో రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు, ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తి దాదాపు 5 రెట్లు, ఎలక్ట్రానిక్ తయారీ దాదాపు 7 రెట్లు, ఆధునిక రైల్వే కోచ్ల తయారీ 21 రెట్లు, మొబైల్ ఫోన్ల తయారీ 33 రెట్లు పెరిగిందని ప్రధానమంత్రి చెప్పారు. సామాన్యుల సంక్షేమం, వారి సౌకర్యాల కల్పన విషయంలో తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని అన్నారు.
2: पिछले 12 वर्षों डिफेंस प्रोडक्शन करीब 4 गुना, खादी और ग्रामोद्योग का उत्पादन करीब 5 गुना हुआ, इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग करीब 7 गुना बढ़ा, आधुनिक रेलवे कोच का निर्माण 21 गुना बढ़ा, मोबाइल फोन उत्पादन 33 गुना बढ़ा, आधुनिक युग को देकर के भी डिजिटल और इनोवेशन की दुनिया में भी हमने अपना परचम लहराया.
1: పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించనున్నట్లు నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో ఇదొక విప్లవాత్మక మార్పు అని అన్నారు. కోచింగ్ తరగతుల

0: కోసం మధ్యతరగతి కుటుంబాలు ఖర్చు చేసే వేల కోట్ల రూపాయలను ఇది ఆదా చేస్తుందని నరేంద్ర మోదీ తెలిపారు.
1: విభిన్న పరీక్షకి ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ హమలే కర్నే కా నిర్ణయ కియా హై. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హై, హమారే పాస్ ఉత్తమ టాలెంట్ హై, టీచర్స్ హై, ఉన్ సంసాధనో కో జోడ్ కర్కే హమ్ దేశ్ కే నౌజవానో కో ఫ్రీ కోచింగ్ దేనే కా ఏక్ పూరా నెట్వర్క్ హమ్ ఖడా కర్నే వాలే హై.
0: ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కింద ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల నైపుణ్యాలు, పరిశ్రమల అంచనాల మధ్య అంతరాలను తొలగించేందుకు పీఎంఐఎస్ పథకాన్ని రూపొందించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇంటర్న్లతో మాట్లాడుతూ మంత్రి, పరిశ్రమల ప్రముఖులతో పాటు గ్రాడ్యుయేట్లు, ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన వారితో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ పథకాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా యువత తమకు ఆసక్తి ఉన్న రంగాలలో ఇంటర్న్షిప్ అవకాశాలను పొందవచ్చని, మరిన్ని అదనపు నైపుణ్యాలను కూడా నేర్చుకోవచ్చని నిర్మలా సీతారామన్ అన్నారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న పీఎంఐఎస్ కింద 18 నుంచి 25 ఏళ్ల వయసు వారు చేరడానికి అర్హులు. ఇంటర్న్లకు ప్రతి నెల 9,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం పైలట్ దశలోని 3వ విడత కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ హైదరాబాద్లోని గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై జాతీయ పతాకావిష్కరణ చేశారు. తొలిసారి వందే మాతరం గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గాంధీజీ అహింస మార్గంలో సాధించిన మన స్వాతంత్ర్య పోరాటం ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకమైనదని, జవహర్లాల్ నెహ్రూ దేశాభివృద్దికి బలమైన పునాదులు వేశారని గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 32 నెలల్లో విధ్వంసకరమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తూ దెబ్బతిన్న వ్యవస్థను గాడిలో పెట్టామని తెలిపారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ సెయింట్ జార్జ్ కోట బురుజులపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2036 నాటికి రాష్ట్రం 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే లక్ష్యంతో ఉందని అన్నారు. రాష్ట్రంలోని 8 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిగా సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం, వివక్ష లేని సమాజాన్ని కాపాడే బాధ్యతతో పనిచేస్తామని చెప్పారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ భువనేశ్వర్లోని మహాత్మాగాంధీ మార్గ్లో ఈ ఉదయం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒడిషాలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయ కృషితో వామపక్ష తీవ్రవాదం అంతమైందని, దీనివల్ల ప్రభావిత ప్రాంతాలలో అభివృద్దికి కొత్త అవకాశాలు ఏర్పడ్డాయని చెప్పారు. రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యాసంస్థలలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను, 9-10 తరగతుల విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అభివృద్ది చెందిన ఉజ్వలమైన పశ్చిమ బెంగాల్ను నిర్మించడానికి అందరూ కృషి చేయాలని ఆ రాష్ట ముఖ్యమంత్రి శివేందు అధికారి ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యానికి కారణమైన సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, కుదీరాం బోస్, మాతంగిని హాజ్రా, ప్రీతిలతా వడ్డేదార్, బినోయ్, బాదల్, దినేష్ల త్యాగాలు స్వాతంత్ర్యం ఒక రాజకీయ విజయం మాత్రమే కాదని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక బాధ్యత అని మనకు నేర్పుతున్నాయని సువేందు అధికారి చెప్పారు. కశ్మీర్లోని 10 జిల్లాలలోనూ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బక్షీ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్లోని పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రాంత ప్రజల పూర్వీకులు భారత్లో ఉండాలని తీసుకున్న నిర్ణయం సరైనదేనని స్పష్టమవుతోందని చెప్పారు. సమాఖ్య విధానం ప్రజాస్వామ్యం, సమృద్ది, అభివృద్దికి అత్యంత బలమైన స్తంభాలని ముఖ్యమంత్రి తెలిపారు. పంజాబ్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సరిహద్దు జిల్లా ఫిరోజ్పూర్లో రాష్టస్థాయి వేడుకలను నిర్వహించగా ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా ఈరోజు జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భోజన విరామం సమయానికి భారత్ 1 వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. జైష్వాల్ 32 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ప్రస్తుతం రాహుల్ 32 పరుగులు, పడిక్కల్ 35 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టాండింగ్స్లో భారత్ ప్రస్తుతం 5వ స్థానంలో ఉండగా శ్రీలంక 6వ స్థానంలో ఉంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

0: అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, మణిపూర్, ఒడిశాలలో ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రామాలు, రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బైతరణి, బుడబలంగ, జల్క నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీనివల్ల బాలాసోర్, భద్రక్ తదితర ఉత్తర జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశాన్ని మరింత శక్తివంతం చేసేందుకు సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. భారత్, శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం 12:40 దాటి 22 సెకండ్లు.
2: ఎనభైవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్రత్యేక సేవలు మరియు ఆఫర్లు.
3: బిఎస్ఎన్ఎల్ మొబైల్ ఆఫర్స్.
2: మొబైల్ నూతన మరియు ఎంఎన్పి వినియోగదారులకు కేవలం 1 రూపాయికి ఫ్రీడమ్ ప్లాన్.
3: మొబైల్ ప్లాన్ 2399 రీఛార్జ్ పై 412 రోజుల వ్యాలిడిటీతో రోజుకి 2 GB డేటా, 100 SMS, అపరిమిత వాయిస్ కాల్స్ పొందండి.
2: బిఎస్ఎన్ఎల్ హై స్పీడ్ ఇంటర్నెట్ FTTH 1111 ప్లాన్ లో
3: 200 MBPS హై స్పీడ్ ఇంటర్నెట్, 5000 GB డేటా,
2: 25+ OTT ప్లాట్ఫామ్స్.
3: భారతదేశంలో ఏ నెంబర్కైనా అపరిమిత కాల్స్, 6 నెలల పాటు ప్రతి నెల 88 రూపాయల డిస్కౌంట్ కూడా.
2: ప్రధాన ఈబీ సేవలు
3: ఐఎల్ఎల్, ఎంపీఎల్ఎస్, విపిఎన్ అండ్ P2P ఇతర కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ కమ్యూనికేషన్ సర్వీసెస్.
2: మరిన్ని వివరాలకు మా కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా కాల్ సెంటర్ నెంబర్ 1800 180 1503 సంప్రదించండి.
3: భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ.
1: మీరు వింటున్నారు వివిద్ భారతి FM 102.8 MHz. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి పునఃస్వాగతం చెబుతాము. ఉద్యమ నినాదాల చైతన్యం అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. జాతీయ ఉద్యమంలో నినాదాలు ఎత్తుకొని ఒక్కొక్క జాతీయ ఉద్యమ నాయకులు ఒక్కొక్క నినాదం ఇచ్చి ప్రజలను చైతన్యపరిచి స్వతంత్ర సంగ్రామంలో మరి అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు, లక్ష్యాన్ని చేరారు, భారతావనికి స్వేచ్ఛను ప్రసాదించారు, స్వాతంత్ర్యం సిద్ధింపజేశారు. మరి అలాంటి నాయకులు అందించినటువంటి నినాదాలు ఒక ప్రగతి రథ చక్రాలై రథసారథులై కదిలాయి, ప్రపంచ మొత్తాన్ని కదిలించాయి, భారత జాతిని ఏకం చేశాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి అలాంటి నినాదాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వందే మాతరం ఈ నినాదం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బంకిం చంద్ర చటర్జీ ఈ నినాదాన్ని ఇచ్చారు. వందే మాతరం అంటే అమ్మ నేను నీకు నమస్కరిస్తున్నాను అని అర్థం. బంకిం చంద్ర చటర్జీ భారత జాతీయోద్యమ కాలంలో భారతదేశాన్ని దేవతగా, తల్లిగా అభివర్ణించారు. ఆ ఉద్యమం ఎంత ఉవ్వెత్తున ఎగిసిందో అందరికీ తెలిసిందే. మరి వందే మాతరం గీతాన్ని కూడా మనం ప్రతిరోజు పాడుకుంటున్నాం. మరి అంటే ఒక నినాదం ఎంతమందిని కదిలిస్తుంది, ఒక చైతన్య శక్తిగా ఇలా మొత్తం సంఘటితమై ఆ జాతిని ఏకం చేసేటువంటి ఒక మంత్రదండంగా ఎలా పనిచేస్తుంది అనేది మనం చూస్తూ ఉన్నాం, ప్రతిరోజు కూడా చూస్తూనే ఉన్నాం. ఎక్కడైనా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఒక నినాదం ఎత్తుకొని ప్రపంచనమై జనసాగరమై సాగుతూ ఉంటుంది, అందరినీ కదిలింపచేస్తుంది, అనుకున్న విజయాన్ని సిద్ధించేలా చేస్తుంది. అలాంటి గొప్ప నినాదాలు మరి జాతీయోద్యమ నాయకులు ఎంచుకుని ప్రజలను విపరీతంగా చైతన్యం చేసి స్వాతంత్ర్య సంగ్రామంలో విజయం సాధించడానికి ఆ నినాదాలు ఒక జీవశక్తిగా, ఆయువుగా, ఆయువు పట్టుగా, వేదికగా పనిచేసే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఉద్యమ నినాదాల చైతన్యం అనే టాపిక్ తీసుకున్నాం. సత్యమేవ జయతే.

నినాదం ఎక్కడ చూసినా కనపడుతుంది. గొప్ప గొప్ప మహానుభావులు ఈ వర్డ్ రాసుకుంటారు. కార్యాలయాలు, అధికార కార్యాలయాలు, పెద్ద పెద్ద ప్రభుత్వ ఆఫీసుల్లో, పెద్ద పెద్ద సంస్థల్లో ఈ నినాదం ఉంటుంది. ఈ నినాదాన్ని ఇచ్చినవారు పండిట్ మదన్ మోహన్ మాలవీయ. ఈ యుగానికి ఆదర్శప్రాయమైన వ్యక్తిగా పరిగణించబడి మదన్ మోహన్ మాలవీయ భారతదేశంలో మహా మన అనే గౌరవప్రదమైనటువంటి బిరుదును పొందిన మొదటి చివరి వ్యక్తి అన్నమాట. సత్యం మాత్రమే విజయం సాధిస్తుంది అనేది ఈ నినాదం యొక్క అర్థం. స్వరాజ్ మేరా జన్ సిద్ధ అధికార హై ఔర్ మై ఇసే లేక రహుంగా అంటూ బాలగంగాధర్ తిలక్ నినాదం ఇచ్చారు. ఆ నినాదంతో కూడా ప్రజలు ఎంతో చైతన్యమయ్యి స్వతంత్ర భారతావనిలో మేము కూడా అంటూ, మేము సైతం అంటూనే, మా ప్రాణం మా త్యాగం అంటూనే వారి నోటి నుంచి వచ్చిన ప్రతి వాక్యం ప్రతి పదం అక్షర తోటాలై జనాలని కథన రంగం వైపు నడిపించాయి. మొహమ్మద్ ఇక్బాల్ 1877 నవంబర్ 9 పంజాబ్లోని సియాల్కోట్లో జన్మించారు. మొహమ్మద్ ఇక్బాల్ ప్రసిద్ధ కవి, రాజకీయ నాయకులు, తత్వవేత్త, అద్భుతమైన విద్యావేత్త కూడా. అతను బ్రిటిష్ ఇండియాలో బ్యారిస్టర్ కూడా. ప్రజల్లో రాజకీయ అవగాహన వ్యాప్తి చేయడానికి అతను కవిత్వం పాటలు రాశారు. ఆయన రాసినటువంటి పాట మనం దేశభక్తి రోజు, జాతీయ పండుగల రోజు ఎప్పుడూ పాడుకుంటూనే ఉంటాము. అది కూడా మన జాతీయ గీతాల్లో ఒకటై ప్రతి ఒక్కరిని కదిలించేస్తుంది, విన్న ప్రతిసారి రోమాంచితమవుతుంది. అది సారే జహాన్ సే అచ్చా హిందుస్థాన్ హమారా అంటూ దేశభక్తి భావనతో యువతను చైతన్యం చేయడానికి ఈ ప్రసిద్ధ పాటను ఒక నినాదంగా ఉపయోగించారు. ఒకరు కాదు, వందలు కాదు, వేలు కాదు, కోటాను కోట్ల భారతీయులను గుండెలను తాకి ప్రతి గుండె స్పందించి పాటలాగా ప్రభంజనమై సాగిందే.

अब भी जिसका कोन कोन खौला नहीं वो पानी है, जो देश के काम ना आए वो बेखर जवानी है, अंटू निनादा निचारो चंद्रशेखर आजाद। స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి చంద్రశేఖర్ ఆజాద్కు అత్యంత విప్లవాత్మకమైన భావజాలం ఉండేది. అతను ఆజాద్ అనే స్వయంగా తీసుకున్న పేరుతో ప్రజల్లో ప్రజాదరణ పొందారు. చిన్న వయసులోనే ఆజాద్ స్వతంత్ర సంగ్రామంలో చేరి వివిధ హింసాత్మక ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. మాతృభూమిని బ్రిటిష్ వారి నుంచి విముక్తి చేస్తానని ఆయన ప్రతిజ్ఞ పూనారు. బ్రిటిష్ వారికి ఎప్పటికీ పట్టుపడకూడదని నిశ్చయించుకున్న ఆజాద్ అత్యంత స్ఫూర్తిదాయకమైనటువంటి నినాదాలు ఇవ్వడం ప్రజలను తద్వారా యువతను విప్లవాత్మకంగా మార్చారన్నమాట. ఆయన చేసిన నినాదాలు, ఆయన ఇచ్చిన స్పీచ్లు, ఆయన చెప్పిన మాటలు యువతను ఆ సంగ్రామం వైపు నడిపించిందన్నమాట. ఒక్క యువతే కాదు, అన్ని వర్గాల ప్రజలను ఈ జాతీయోద్యమ నాయకులు ఇచ్చిన నినాదాలతో మరి ఆ ఉద్యమం వైపు, ఆ తిరుగుబాటు వైపు తెల్లవారి పాలనను అంతం చేసేందుకు వీటన్నింటినీ ఒక బాణాలుగా, ఒక తూటాలుగా, ఒక మిజైల్స్గా వాడారు, విజయం సాధించారు. సంఘటిత శక్తి ఎలా ఉంటుంది, అక్షర శక్తి ఎలా ఉంటుంది, ఆ శబ్ద తరంగం అందరి గొంతుకలు ఏకమైతే ఆ తరంగం ఎలా ఉంటుంది అని రుచి చూపించారు, ప్రపంచానికి తెలిసేలా చేశారు. అది భారత సంగ్రామ చరిత్ర.

భారతమాత సంఖ్యలను బానిస సంఖ్యలను తెంచడానికి ఎందరో మరెందరో ఇంకెందరో అసూలు పాశారు. తెలిసి కొందరైతే తెలియని వారు ఇంకెందరో ఎందరో ప్రాణత్యాగ ఫలం వల్ల స్వాతంత్ర్యం సిద్ధించింది. దాన్ని కాపాడుకోవాలి. ఇంతింతై వటుడింతై ప్రపంచ దేశాలకు ధీటుగా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటేలా యువత నడుం బెగించాలి. స్వాతంత్ర్య ఉద్యమ

స్ఫూర్తిని కొనసాగించాలి. ఆ నాయకుల యొక్క సంకల్పాలను, ఆశయాలను, లక్ష్యాలను, వారి యొక్క ఐడియాలజీని తీసుకుని భావి భారతాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. అలా చాలామంది, ఇంకెంతోమంది నాయకులు, అన్ని రకాల వర్గాల నాయకులు తమకు తోచిన విధంగా ఎంచుకున్న మార్గాన్ని తీసుకుని అందరూ కలిసి, కళాకారులైతేనేమి, రైతులైతేనేమి, ఉద్యమకారులైతేనేమి, జాతీయ నాయకులైతేనేమి, పార్టీ నాయకులైతేనేమి, ఇంకా రకరకాలు అందరూ కలిసి ఒక సంఘటిత శక్తి ఏ విధంగా ఉవ్వెత్తున ఎగిసిపడిందో ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క నినాదాన్ని తీసుకున్నారు. కొన్ని తెలిసి కొన్ని తెలియక ఇంకా చాలా ఉన్నాయి. అలాంటి నినాదాలతో మరి జాతీయ నడిపించారు, ఉద్యమ వైపు నడిపించారు, విజయం సాధించారు అమర్ షాహిద్ అష్ఫాక్ ఉల్లా ఖాన్. భారతమాత ముద్దుబిడ్డగా పేరు పొందినటువంటి ఇతను 27 ఏట అష్ఫాక్ ఉల్లా ఖాన్ మాతృభూమి స్వాతంత్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఉరికొయ్యను ముట్టడారన్నమాట. నిజంగా ఒక్కొక్క వారి జీవితాలను చూస్తూ ఉంటే రక్తం మరిగిపోతూ ఉంటుంది, దేశభక్తి ఉప్పొంగుతుంది. మరి ఇతను కూడా యువతను ప్రోత్సహించడానికి సర్పరోషికి తమన్నా అనే కవితలోని కూన్సే ఖిలింగే హోలీ గర్ వతన్ ముష్కిల్ మెయిన్ హై అనే పంక్తిని ఒక నినాదంగా ఉపయోగించారు. భారతదేశానికి స్వాతంత్ర్య సిద్ధించడం కోసం, మరి బానిస సంఖ్యలను, ఆ స్వేచ్ఛను కోరడం కోసం, బానిస సంఖ్యలను తెచ్చడం కోసం తన వంతుగా కూడా భారతదేశానికి ఒక సేవ చేశారు, అందరినీ చైతన్యం చేశారు. ఇలా కేవలం నినాదంతో కూడా ప్రజలను ఏకం చేయొచ్చు అని చూపించడానికి భారతదేశం ఒక్క మాత్రమే, ఈ ఒక్కటి మాత్రమే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భారతదేశం సాధించినటువంటి ఈ విజయం మొత్తం, యావత్ ప్రపంచం మొత్తం కూడా స్ఫూర్తిగా తీసుకుంది. ఆ స్ఫూర్తిగా తీసుకున్నటువంటి అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకుని రేపు మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏంటి అని ఆలోచించి ముందడుగు వేయాలి, కొత్త భారతావనిని సృష్టించాలి. ఇది ఇవాల్టి ఉద్యమ నినాదాల చైతన్యం. మీకందరికీ నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. తెలంగాణ లోక్భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించి వికసిత్ భారత నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. గోల్కొండ కోటలో జాతీయ పతాకావిష్కరణ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 32 నెలల ప్రజాపాలనలో దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టామని వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎన్ రామచంద్రరావు ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు. తెలంగాణ భవన్లో 300 జెండాను ఎగురవేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు వైవిధ్యం ఉన్న భారతీయులమనే భావనే మనల్ని నడిపిస్తుందన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా వికసిత్ భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధులు, సైనికుల త్యాగాలను స్మరిస్తూ దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక గ్రోత్ ఇంజన్గా మారిందని కొనియాడారు. టీబీ, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజా ఉద్యమం అవసరమని పేర్కొంటూ ఆరోగ్యకరమైన ఆత్మనిర్భరమైన తెలంగాణ సాధనకు సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సమన్యాయం, సమానత్వంతో కూడిన నవభారత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయడమే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కాగా హైదరాబాద్లోని గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై జాతీయ పతాకావిష్కరణ చేశారు. తొలిసారి వందే మాతరం గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గాంధీజీ అహింసా మార్గంలో సాధించిన మన స్వాతంత్ర్య పోరాటము ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకమైనదని, నెహ్రూ దేశాభివృద్ధికి బలమైన పునాదులు వేశారని గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 32 నెలల్లో విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తూ దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టామని తెలిపారు. మానవీయ కోణంలో సంక్షేమాన్ని అందిస్తుండడం వల్లే రాష్ట్ర తలసరి ఆదాయం దేశ సగటు కంటే 91% అధికంగా ఉందన్నారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.
1: రైతుల కష్టాన్ని తీర్చి వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఆలోచనతో ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాం. రైతు భరోసా కింద 36,000 కోట్లకు పైగా పెట్టుబడి సహాయాన్ని రైతులకు అందించాం.
0: దేశ 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు స్పీకర్తో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు శాసనసభ్యులు, మండలి సభ్యులు, కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు, సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీని ప్రారంభించడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం పారదర్శకతతో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తోందన్నారు. క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులు ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తాయని, పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 80వ

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు. సాంకేతికత, విద్య, రక్షణ రంగాల్లో దేశం సాధించిన పురోగతిని వివరిస్తూనే కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నకర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల భారం మోపుతూ హామీలను విస్మరించిందని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్దికి కేంద్రం ఇస్తున్న నిధులను, చేపట్టిన ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ దేశభక్తి, జాతీయ భావనలతో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గాంధీభవన్లో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ యువత దేశ చరిత్రను అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రశ్నించే హక్కు ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్రమని, సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని నమ్మకుండా వాస్తవాలు తెలుసుకోవాలని సూచిస్తూ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 2047 నాటికి తెలంగాణను $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ఆయన జిల్లాలో అమలవుతున్న రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్, మహాలక్ష్మి, ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు, సీతారామ ఎత్తిపోతల, విద్య వైద్య రంగాల్లో మౌలిక వసతుల అభివృద్ది పురోగతిని తెలిపారు. అందరికీ సమాన హక్కులు, న్యాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ నల్గొండ పోరాటాల వారసత్వాన్ని కొనియాడారు. జిల్లా సమగ్ర అభివృద్ది ధ్యేయంగా రైతు భరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. రోడ్లు, సాగునీరు, విద్య, వైద్య రంగాల్లో నల్లగొండను రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలుపుతానని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి 26 మంది సిబ్బందిని సత్కరించి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కార్డులను అందజేశారు. విభిన్న భాషలు, సంస్కృతులు ఉన్నా భారతీయులమనే భావనే మనల్ని నడిపిస్తుందన్నారు. 150 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో 8 దశాబ్దాలైనా సమరయోధులు ఆశించిన అభివృద్ది జరగలేదని, నేటికీ అనేక గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడటం బాధాకరమని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతిని వివరిస్తూ ప్రసంగించారు. అనేక మంది త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్ర్య ఫలాలు పేదలకు అందినప్పుడే స్వాతంత్ర్యం సార్థకమవుతుందని అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట శాసనసభ స్పీకర్ ఘట్టం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ప్రజాప్రభుత్వంలో వికారాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను ఈ సందర్భంగా స్పీకర్ వివరించారు. సిద్దిపేటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ జిల్లాలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్, ఐడిఓసీ కార్యాలయము, కలెక్టర్ క్యాంప్ కార్యాలయము, జిల్లా పరిషత్ కార్యాలయాల వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఎందరో త్యాగమూర్తుల పోరాటంతో స్వాతంత్ర్యం సాధించుకుని 80 ఏళ్లుగా స్వేచ్ఛావాయువులను పీలుస్తున్నామని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు. ఈరోజు జనగామ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసింది.

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వనపర్తిలో తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్న మహేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ముఖ్యాంశాలు. తెలంగాణ లోక్భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించి వికసిత్ భారత్ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. గోల్కొండ కోటలో జాతీయ పతాకావిష్కరణ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 32 నెలల ప్రజాపాలనలో దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టామని వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎన్ రామచంద్రరావు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు. తెలంగాణ భవన్లో 300 జెండాను ఎగురవేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు, వైవిధ్యం ఉన్న భారతీయులమనే భావనే మనల్ని నడిపిస్తుందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ప్రత్యేక ధారావాహిక కర్టెన్ రైజర్ ఎపిసోడ్ ఇప్పుడు వింటారు.

0: చరిత్ర ఒక నిరంతర ప్రవాహం. కాలగమనంలో ఎన్నో సామ్రాజ్యాలు పుడతాయి, మరెన్నో కాలగర్భంలో కలిసిపోతాయి. చరిత్ర పుటలను తిరగేస్తే మనకు కనిపించేది కేవలం కొందరు రాజుల విజయగాథలు, రక్తపాతం నిండిన యుద్ధాల రికార్డులు మాత్రమే. సామ్రాజ్యాల ఆవిర్భావాలను, వాటి వైభవాలను, ఆపై సంభవించిన వాటి పతనాల వెనుక ఉన్న రాజకీయ వ్యూహాలను చరిత్ర చాలా నిష్పక్షపాతంగా నమోదు చేస్తుంది.
1: కానీ ఇక్కడొక ప్రాథమికమైన ప్రశ్న ఉదయిస్తుంది. చరిత్ర కేవలం అధికార పీఠాలను మాత్రమే గుర్తుంచుకుంటే, మరి ఆ సమాజాన్ని, ఆ సంస్కృతిని, ఆ అస్తిత్వాన్ని, తమ రక్తాన్ని, చెమటను ధారపోసి తీర్చిదిద్దిన సామాన్య అసామాన్య మనుషులను ఎవరు గుర్తుంచుకుంటారు?
0: ఒక నాగరికత తనను ఉన్నతంగా మార్చిన ఆ మహనీయులను కాలప్రవాహంలో కొట్టుకుపోకుండా ఎలా కాపాడుతుంది?
1: వారి జ్ఞాపకార్థం కేవలం రాతి కట్టడాలను, స్మారక చిహ్నాలను నిర్మిస్తే సరిపోతుందా? లేదా వారు నడిచిన వీధులకు వారి పేర్లు పెడితే వారి రుణం తీరిపోతుందా? నగరాల నడిబొడ్డున కాంస్య విగ్రహాలను ప్రతిష్ఠిస్తే ఆ మహనీయుల ఆశయాలకు మనం న్యాయం చేసినట్టేనా?
0: అవును, ఒక సమాజంగా మనం ఇవన్నీ చేస్తాం. ఇవి కేవలం భౌతిక సంకేతాలు మాత్రమే. కాని వీటన్నింటికంటే అత్యున్నతమైనది, అత్యంత పవిత్రమైనది ఒకటి ఉంది. అదే ఒక జాతి తన హృదయ గర్భంలో ఆ మహనీయులకు ఒక శాశ్వతమైన, చెరిపేయలేని స్థానాన్ని కల్పించడం. తరాలు మారినా, శతాబ్దాలు గడిచినా చెదరని ఆ శాశ్వత స్థానానికే సార్వభౌమ భారతదేశం పెట్టుకున్న గౌరవప్రదమైన పేరు భారతరత్న.
1: రత్నాలు సాధారణంగా నల్లటి బొగ్గు గనుల్లోనో లేదా భూమి అంతర్భాగంలోనో తీవ్రమైన ఒత్తిడి, వేడి నడుమ రూపాంతరం చెందుతాయి. వాటి భౌతిక విలువను, వాటి కాంతిని బట్టి, వాటి అరుదైన లభ్యతను బట్టి కాలం, మార్కెట్ నిర్ణయిస్తాయి. కాని భారతదేశం సగర్వంగా ప్రకటించుకునే భారతరత్నాలు ఈ మట్టి పొరల్లో పుట్టేవి కావు. అవి ఈ పవిత్ర భారతభూమి గుండెల్లో నుంచి ఉద్భవిస్తాయి.

0: మానవరత్నాల విలువను ఏ ఒక్క ప్రభుత్వమో, ఏ ఒక్క రాజకీయ పార్టీయో, లేదా కేవలం ఒక నిర్దిష్టమైన తరము నిర్ణయించలేదు. వీరి సేవలను, వీరి త్యాగాలను కాలమే స్వయంగా పరీక్షిస్తుంది. చరిత్రే వీరికి ధృవీకరణ పత్రమిస్తుంది. యావత్ భారతదేశం ఏకతాటిపై నిలిచి శిరస్సు వంచి నమస్కరిస్తుంది.
1: అందుకే మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. భారతరత్న అనేది కేవలం ఒక పురస్కారం కాదు, అలంకరించుకునే ఒక పతకం కాదు, కీర్తి ప్రతిష్టలను పెంచే ఒక బిరుదు అంతకన్నా కాదు. ఇది సనాతనమైన, ఆధునికమైన ఈ భారతదేశం తనను తాను మలుచుకున్న మహనీయులకు, నవభారత శిల్పులకు అర్పించే ఒక సామూహిక కృతజ్ఞతా ప్రతీక.

0: ఏకతాటిపై నిలిచి శిరస్సు వంచి నమస్కరిస్తుంది.
1: అందుకే మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. భారతరత్న అనేది కేవలం ఒక పురస్కారం కాదు, అలంకరించుకునే ఒక పతకం కాదు, కీర్తి ప్రతిష్టలను పెంచే ఒక బిరుదు అంతకన్నా కాదు. ఇది సనాతనమైన, ఆధునికమైన ఈ భారతదేశం తనను తాను మలుచుకున్న మహనీయులకు, నవభారత శిల్పులకు అర్పించే ఒక సామూహిక కృతజ్ఞతా ప్రతీక.
0: కాలచక్రంలో మనం కాస్త వెనక్కి వెళ్దాము. 1954 సంవత్సరం జనవరి 2వ తేదీ మన దేశానికి స్వాతంత్రం వచ్చి అప్పటికి 7 ఏళ్లు కూడా పూర్తిగా నిండలేదు. శతాబ్దాల పరాయి పాలన సృష్టించిన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. దారిద్ర్యం, నిరక్షరాస్యత, విభజన గాయాలతో దేశం కొట్టుమిట్టాడుతోంది. దేశాన్ని సరికొత్తగా పునర్నిర్మించుకునే మహత్కార్యంలో జాతి పితామహులు, నాయకులు రాత్రింబగళ్ళు శ్రమిస్తున్నారు. మన పవిత్ర రాజ్యాంగం అమలులోకి వచ్చి కేవలం 4 సంవత్సరాలు మాత్రమే అయ్యింది.
1: అలాంటి ఒక క్లిష్టమైన, చారిత్రాత్మకమైన సంధి సమయంలో స్వతంత్ర భారతదేశం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి సంతకంతో ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ దేశ సేవలో తమ జీవితాలను అంకితం చేసిన అసాధారణ వ్యక్తులను గుర్తించి వారిని గౌరవించుకోవాలని భారతావని నిశ్చయించింది.
0: రాజకీయాలకు అతీతంగా, మత సంకుచిత తత్వానికి అతీతంగా, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా, వృత్తుల, కులాల, లింగ భేదాలకు తావు లేకుండా కేవలం మానవ సేవలోనే అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వారిని శోధించి గుర్తించి వారి పాదాలకు జాతి తరపున ప్రణామం అర్పించే ఒక మహత్తర సాంప్రదాయానికి ఆరోజు బీజం పడింది. ఆ పవిత్ర సంకల్పం నుంచే భారతరత్న పురుడు పోసుకుంది.

0: ప్రారంభంలో అంటే 1954 నాటి నిబంధనల ప్రకారం ఈ అత్యున్నత పురస్కారానికి కేవలం 4 రంగాలకు మాత్రమే అర్హత కల్పించారు. అవి సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, లలిత కళలు, ప్రజాసేవ. దేశం అప్పుడప్పుడే ఎదుగుతున్న తరుణంలో ఈ 4 రంగాలు సమాజానికి దిక్సూచిగా నిలిచాయి.
1: కాని కాలం నిశ్చలంగా ఉండదు కదా. దేశం ప్రగతిపదంలో దూసుకుపోతున్న కొద్దీ మానవ మేధస్సు, సేవా పరిధులు కూడా విస్తరించాయి. భారతదేశం తన ఆలోచనా సరళిని, తన దృక్పథాన్ని మరింత విశాలం చేసుకుంది. దాదాపు 5 దశాబ్దాల తర్వాత అంటే 2011 సంవత్సరంలో ఈ నిబంధనలను సవరిస్తూ ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకోబడింది.
0: మానవ ప్రయత్నంలోని ఏ రంగంలోనైనా సరే అసాధారణమైన సేవలను అందించి దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన ప్రతి ఒక్కరికి ఈ అత్యున్నత గౌరవం వర్తిస్తుంది అని ప్రభుత్వం ప్రకటించింది.
1: ఎందుకంటే ఈ దేశాన్ని నిర్మించేది కేవలం పార్లమెంటులో కూర్చున్న రాజకీయ నాయకులు మాత్రమే కాదు, ప్రయోగశాలలో రాత్రింబగళ్ళు శ్రమించే ఒక శాస్త్రవేత్త ఈ దేశాన్ని నిర్మిస్తాడు. తన స్వరంతో కోట్లాది మంది హృదయాలను ఓదార్చే ఒక సంగీత విద్వాంసుడు ఈ దేశాన్ని నిర్మిస్తాడు. ప్రాణాలు కాపాడే ఒక వైద్యుడు, పొలంలో చెమటోడ్చి అన్నం పెట్టే ఒక రైతు శాస్త్రవేత్త, సమాజంలోని అసమానతలపై పోరాడే ఒక సామాజిక సంస్కర్త, క్రీడామైదానంలో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసే ఒక క్రీడాకారుడు, వీరంతా ఈ దేశ అస్తిత్వాన్ని, గౌరవాన్ని నిర్మించే శిల్పులే.
0: గడిచిన 7 దశాబ్దాల కాలంలో ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ప్రతి ఒక్క మహనీయుడిని మనం పరిశీలిస్తే వారు కేవలం ఒక వ్యక్తిగా

0: మాత్రమే కనిపించరు. వారు తాము ప్రాతినిధ్యం వహించిన రంగాలలోని అత్యున్నత విలువలకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తారు.
1: మొట్టమొదటి గ్రహీతలలో ఒకరైన చక్రవర్తి రాజగోపాలాచారి, అంటే మన రాజాజీ, ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు, నిష్కళంకమైన ప్రజాపాలనకు, నైతిక విలువలతో కూడిన రాజకీయాలకు ఆయనొక ప్రతీక. పదవులు అనేవి సేవ చేయడానికి మాత్రమే తప్ప అహంకారానికి కాదని నిరూపించిన మహనీయుడు.
0: అలాగే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశం, ప్రపంచానికి అందించిన అద్భుత తత్వవేత్త. ఆయన జ్ఞానానికి ప్రతిరూపం. పాశ్చాత్య దేశాలకు భారతీయ వేదాంత సంపదను, ఉపనిషత్తుల సారాన్ని అత్యంత తార్కికంగా వివరించి భారతీయ మేధోశక్తిని ప్రపంచ వేదికపై నిలబెట్టిన విద్యావేత్త ఆయన. ఈ మహనీయుల జీవితాలు మనకు కేవలం చరిత్రను మాత్రమే కాదు, జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పుతాయి.
1: మరొకవైపు సర్ చంద్రశేఖర వెంకటరామన్, సివి రామన్గా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆ మేధావి బ్రిటిష్ పాలనలో ఎలాంటి అత్యాధునిక ల్యాబ్లు, వసతులు లేకపోయినా కేవలం ఒక చిన్న గదిలో స్వదేశీ పరికరాలతో కాంతి ప్రసరణపై చేసిన పరిశోధన రామన్ ఎఫెక్టుకు దారితీసింది. అది భారతదేశానికి సైన్స్ రంగంలో మొట్టమొదటి నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టింది.
0: రామన్ గారికి భారతరత్నం ఇవ్వడం ద్వారా దేశం కేవలం ఒక శాస్త్రవేత్తను మాత్రమే గౌరవించలేదు, భారతదేశంలోని ప్రతి ఒక్క విద్యార్థిలో, యువకుడిలో దాగి ఉన్న శాస్త్రీయ జిజ్ఞాసను, అన్వేషణా తత్వాన్ని గౌరవించింది. మన దగ్గర వనరులు లేకపోవచ్చు, కాని మేధస్సుకు కొరతలేదు అని నిరూపించిన ఆత్మవిశ్వాసానికి దక్కిన గౌరవం ఇది.

0: తెలుగు నేల గర్వించదగ్గ, భారతదేశం ఆరాధించే అపర భగీరథుడు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఇంజనీరింగ్ రంగానికి ఆయన చేసిన సేవలు అనన్యం. ఆధునిక భారతదేశ మౌలిక వసతుల నిర్మాణానికి ఆయనే కదా పునాది వేశారు. నదులకు ఆనకట్టలు కట్టడం, వరదలను నియంత్రించడం, త్రాగునీటి సాగునీటి సమస్యలను పరిష్కరించడంలో ఆయన చూపిన ప్రతిభ అసాధారణం.
1: విశ్వేశ్వరయ్య గారు కేవలం సిమెంట్లు ఇటుకలతో ఆనకట్టలు కట్టలేదు, పారిశ్రామికంగా ఎదిగితేనే దేశం స్వయం సమృద్ధి సాధిస్తుందని చాటి చెప్పారు. ఆయన క్రమశిక్షణ, సమయపాలన ఇప్పటికీ ప్రతి ఒక్క ఇంజనీరుకు ఒక పాఠ్యపుస్తకం. ఆయన దేశ నిర్మాణానికి నిబద్ధతకు నిలువెత్తు ప్రతీక.
0: సామాజిక అసమానతల చీకట్లను చీల్చుకుంటూ వచ్చిన మహోజ్వల భానుడు డాక్టర్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్, ఈ దేశ రాజ్యాంగ నిర్మాత. శతాబ్దాలుగా అణచివేతకు గురైన కోట్లాది మంది ప్రజల పక్షాన నిలిచి వారికి హక్కులను ఆత్మగౌరవాన్ని ప్రసాదించిన సామాజిక న్యాయ స్వరమాయన. అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు, ఒక సామాజిక విప్లవం.
1: మరోవైపు అనాథలకు, కుష్ఠరోగులకు, సమాజం వెలివేసిన వారికి తన అపారమైన ప్రేమతో కరుణతో అమ్మ ఒడిని అందించిన మదర్ థెరిసా. అల్బేనియా దేశంలో పుట్టిన, భారతదేశాన్ని తన మాతృభూమిగా మార్చుకుని కోల్కత్తా వీధుల్లో మరణానికి చేరువలో ఉన్నవారికి గౌరవప్రదమైన వీడ్కోలు పలికిన కరుణామయి ఆమె. వీరిద్దరికీ భారతరత్న దక్కడమంటే మానవత్వానికి, సమసమాజ స్థాపనకు దేశం ఇచ్చిన అత్యున్నతమైన మద్దతు.

0: ఆధునిక యువత గుండెల్లో ఆశల దీపాలను వెలిగించిన మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. శాస్త్రవేత్తగా దేశానికి రక్షణ కవచాన్ని అందించడమే కాకుండా భారత రాష్ట్రపతిగా దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించినా కూడా సామాన్య విద్యార్థులతో మమేకమవ్వడానికే ఇష్టపడిన మహర్షి ఆయన. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించండి అంటూ యువత రెక్కలకు ఆశయాల బలాన్ని ఇచ్చిన ప్రేరణ కలాం.
1: తన సుమధుర స్వరంతో భారతదేశపు సరిహద్దులను దాటి దేశ ఆత్మను ప్రపంచానికి వినిపించిన గానకోకిల లతా మంగేష్కర్. సంగీతం అనేది కేవలం వినోదం కాదు, అదొక తపస్సు, అదొక జాతీయ సమైక్యతా సాధనమని ఆమె నిరూపించారు. లతాగారి గొంతులో ఈ దేశపు వేదన, సంతోషం, దేశభక్తి ప్రతిధ్వనించాయి. ప్రతి భారతరత్న వెనుక ఇటువంటి ఎన్నో త్యాగాలు, అంకితభావాలు దాగి ఉన్నాయి.

0: దేశం ఆకలితో అలమటిస్తున్న తరుణంలో హరిత విప్లవం ద్వారా భారతదేశాన్ని అన్నపూర్ణగా మార్చిన మహోపకారి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ పొలాల్లో ప్రయోగాలు చేస్తూ రైతులకు అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాలను అందించి దేశాన్ని ఆహార సంక్షోభం నుంచి గట్టెక్కించిన అన్నదాతల ఆశాజ్యోతి ఆయన.
1: మరి క్రీడారంగానికి వస్తే కేవలం 5 అడుగుల 5 అంగుళాల పొడవుండి చేతిలో బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగితే 100 కోట్ల మంది గుండె చప్పుడుగా మారిన క్రీడా మాంత్రికుడు సచిన్ రమేష్ టెండూల్కర్ క్రికెట్ ను ఒక ఆటగా కాకుండా ఈ దేశంలో ఒక మతంగా మార్చిన ఘనత ఆయనది. లౌక్యంగా అంకిత భావంతో ఎక్కడా అహంకారానికి తావు లేకుండా క్రీడా స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు సచిన్ టెండూల్కర్.
0: ప్రియ శ్రోతలారా, ఈ సుదీర్ఘమైన ప్రతిష్టాత్మకమైన ఆకాశవాణి ధారావాహికలో మనం కేవలం కొద్దిమంది వ్యక్తుల గురించి వినబోవడం లేదు. ఇది సమాచార భాండాగారం కాదు.
1: మనం వినబోయేది భారతదేశాన్ని ఆధునిక ప్రపంచంలో సగర్వంగా నిలబెట్టిన ఆలోచనలను, అలాగే వారు సమాజానికి వదిలి వెళ్లిన అజరామరమైన విలువలను. మనం వినబోయేది కేవలం కొందరి జీవిత చరిత్రలను కాదు, భారతదేశం అనే ఒక మహావిజ్ఞాన గ్రంథంలో కొన్ని అమర అధ్యాయాలను. ఈ యాత్ర ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఇందులో వారి బాల్యంలోని పేదరికం ఉంటుంది, వారు ఎదుర్కొన్న అపజయాలుంటాయి, సమాజం వారిపైన విసిరిన రాళ్లు ఉంటాయి, వాటన్నిటినీ తట్టుకొని వారు సాధించిన అద్భుతమైన విజయాలు ఉంటాయి.
0: ఒక వ్యక్తి గొప్పవాడని, ఆయన ఇన్ని విజయాలు సాధించాడని చెప్పడం చరిత్ర. కానీ ఆ ఒకే ఒక్క వ్యక్తి చేసిన పోరాటం వల్ల, ఆయన నమ్మిన సిద్ధాంతం వల్ల ఈ యావత్ భారతదేశం ఎలా గొప్పదైంది, ఏ విధంగా రూపాంతరం చెందింది అని సప్రమాణంగా వివరించడమే ఈ ధారావాహిక ఉద్దేశం.
1: రేడియో అనేది కేవలం శబ్దాలను ప్రసారం చేసే సాధనం కాదు, ఇది జ్ఞానాన్ని, సంస్కృతిని, దేశభక్తిని ప్రతి ఒక్కరి గుమ్మంలోకి, గుండెల్లోకి చేర్చే ఒక పవిత్ర మాధ్యమం. ఈ సిరీస్ ద్వారా నేటితరం యువతకు మరియు శ్రోతలకు మన నిజమైన హీరోలు ఎవరో పరిచయం చేయటమే ముఖ్య ఉద్దేశం.
0: ఈ ధారావాహిక ఉద్దేశం కేవలం ఆయా భారతరత్న గ్రహీతల పేర్లు మాత్రమే జ్ఞాపకం ఉండడం కాదు, ఈ భారతదేశాన్ని ఇటుక ఇటుకగా నిర్మించిన మహోన్నతమైన విలువలు గుండెల్లో శాశ్వతంగా ముద్రితం కావడం. అందుకే

0: ఈ సిరీస్లోని ప్రతి ఎపిసోడ్ కేవలం ఒక జీవిత చరిత్రగా కాకుండా ఒక నిర్దిష్టమైన విలువకు, త్యాగానికి అంకితమైన ఒక అద్భుతమైన శ్రవణ రూపకంగా మీ ముందుకు రాబోతోంది.
1: భారతదేశం సగర్వంగా తల వంచి సాదరంగా నమస్కరించిన ఆ మహామహుల పాద పద్మాల చింతకు రండి. జ్ఞానం, త్యాగం, నిరంతర సేవ, సృజనాత్మకత, నిరుపమాన మానవత్వం కలబోసిన ఆ చారిత్రాత్మక మహాయాత్రలోకి మనమందరం కలిసి అడుగుపెడదాం. ఇది కేవలం ఒక రేడియో కార్యక్రమం కాదు, ఇది మీ గుండెలను తాకే ఒక భావోద్వేగ ప్రయాణం.
0: వచ్చే వారం ప్రసారమయ్యే మొదటి ఎపిసోడ్లో భారతరత్న పురస్కారాన్ని అందుకున్న తొలి ముగ్గురు మహనీయుల్లో ఒకరైన భారతీయ తత్వశాస్త్ర వైభవాన్ని, విద్యా సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాల మేధావుల సదస్సుల్లో సగర్వంగా ప్రతిష్ఠించిన మహామేధావి, భారతదేశంలో ప్రతి ఏటా మనం జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవానికి శాశ్వత ప్రేరణగా నిలిచిన ఉపాధ్యాయ శిఖామణి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి అసామాన్య స్ఫూర్తిదాయక జీవితాన్ని, వారు నమ్మిన విద్యా విలువలను ఆవిష్కరిద్దాం.
1: అంతవరకు నవభారతాన్ని తమ మేధస్సుతో, త్యాగంతో నిర్మించిన ఆ మహనీయులను స్మరించుకుంటూ ఉందాం. వారి ఆశయాలను మన నిత్య జీవితంలో పాటిద్దాం.
0: ధన్యవాదాలు.
1: నమస్కారం.

భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ప్రత్యేక ధారావాహిక కర్టైన్ రైజర్ ఎపిసోడ్ విన్నారు. రచన శ్రీ ఎన్ విజయ రాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ ఏ సత్యనారాయణ, శ్రీమతి కె అనుపమ. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1:41 దాటి 56 సెకండ్లు. ఇప్పుడు కొన్ని హుషారైన గీతాలు విందాము.

గణేష్ మూవీ కోసం కార్తిక్ బృందం పాడిన రామజోగ శాస్త్రి గీతాన్ని విన్నారు. సంగీతం మిక్కీజీ మేయర్. ఇప్పుడు విందాం యువత సినిమా నుంచి రంజిత్ బృందం పాడిన పాట.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం కొన్ని చిత్రగీతాలు వింటున్నాం. చివరిగా విందాము తికమక తాండ సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన పూర్ణచారి గీతం, సంగీతం సురేష్ బొబ్బిలి.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 2:15 దాటి 23 సెకండ్లు. కొన్ని క్షణాల్లో శక్తిశీలి.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.
0: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు స్పెషల్ డే, భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి వీర నారీమణుల గురించి గుర్తు చేసుకుంటే, వారి యొక్క సేవలు, వారి యొక్క త్యాగాల గురించి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. కాబట్టి ఆ టాపిక్ తీసుకున్నాం. అణచబడ్డ చోట తిరుగుబాటు ఉంటుంది. ఆధిపత్యంతో విర్రవీగే ప్రక్కనే అహంకార పతనం బాగా వేస్తుంది. బానిసత్వం రాజ్యమేలే రాబందుల ఇలాకాలు స్వేచ్ఛ పొరుడు పోసుకుంటుంది. పరాధీనత పడగ విప్పుతుంటే స్వతంత్రత హక్కు 1000 సూర్యగోళాలై ప్రళయ తాండం చేస్తూ పడతులు సైతం పరాక్రమ వీర నారీమణులై విరుచుకుపడి దాస్య విముక్తికి ప్రణత్యాగాలు చేస్తారు, చేశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో వీర నారీమణులై నిలిచారు. ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో ఆ విప్లవ మహిళ ఫిరంగుల సేవలు, త్యాగాల గురించి మనం గుర్తు చేసుకుందాం. వారి అడుగుజాడల్లో నడుద్దాం. వారి స్ఫూర్తిని కంటిన్యూ చేద్దాం.

శక్తిశీలి కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట పండగ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. మనం వీర నారీమణుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. భారత స్వాతంత్రోద్యమంలో మహిళలు సైతం మరి నడుం బిగించి ప్రాణత్యాగం చేశారు. వారు కూడా చరిత్రలో నిలిచిపోయారు. వారు కూడా ఈ సంగ్రామంలో ఒక భాగంగా ఉన్నారు. భారతదేశ స్వాతంత్రం కోసం ఎందరో పోరాటం చేశారు. తమ తమ పోరాట పటిమను తెగును చూపించారు. ప్రాణాలను అర్పించారు. ఎన్నో పోరాటాలు ఉద్యమాలు ఎందరో త్యాగధనుల ఫలంగా స్వేచ్ఛను పొందాము. మన పాలన మనమే చేసుకుంటూ హాయిగా బ్రతికేస్తున్నాం. మరి ఈ పోరాట సంగ్రామంలో విప్లవ వీరులకు ధీటుగా మహిళలు కూడా విరోచితంగా పోరాడి స్వేచ్ఛా భారతం కోసం ప్రాణత్యాగాలు చేశారు. వారిలో ముఖ్యుల గురించి ఈరోజు తెలుసుకుందాం. వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరో పాట

0: ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞత గాథ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ప్రసారమవుతుంది. తప్పకుండా వినండి. ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. మనం శక్తిశాలి కార్యక్రమంలో భారత స్వాతంత్ర సంగ్రామంలో వీర నారీమణులు అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ముందుగా మనం దుర్గాబాయి దేశ్ముఖ్ గురించి సంక్షిప్తంగా ఆమె త్యాగాన్ని స్మరించుకుందాం. భారత స్వాతంత్ర్య సమరయోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త కూడా. మరి ఆంధ్ర మహిళా సభలను స్థాపించి మహిళా చైతన్యానికి మారుపేరుగా నిలిచిన మహోన్నత మహిళ, మహిళా సాధికారత కోసం నిరంతరం కృషి చేసిన వీరనారిమణిగా సర్వీస్ మదర్స్గా పిలువబడ్డారు. ఆమె సేవలను జాతి మరవదు. ఆమె త్యాగాన్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటుంది. ఆమె అడుగుజాడల్లో ఉద్యమాలకు ఊపిరి పోసుకుంటుంది నవతరం. అందుకే ఆమెకు వందనం ఈ సందర్భంగా.
1: ఇంతకీ నీ పేరు చెప్పలేదు
2: మాధవ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం శక్తిశీలి కార్యక్రమంలో ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత స్వాతంత్ర సంగ్రామంలో వీర నారీమణులు ఎలా పోరాటం చేశారు, పోరాటంలో వారి ప్రాణాలను ఎలా త్యాగం చేశారు, వారిని ఒకసారి స్మరించుకుందాం, వారి అడుగుజాడల్లో నడుద్దాం, ఆ ఉద్యమ చైతన్యాన్ని మనం పొందుదాం అనే ఉద్దేశంతో మరి మనం వారిని గుర్తు చేసుకుంటున్నాం. లింగ అసమానతలు నిర్మూలించడానికి తన జీవితమంతా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధురాలు పార్సీ వనిత

బికాజి రుస్తుం కామా. ఆమె దేశభక్తి ఎలాంటిదంటే 1906లో జర్మనీలో జరిగినటువంటి అంతర్జాతీయ సోషలిస్ట్ సమావేశంలో మరి ఏకంగా భారత జెండాను ఎగరవేసిన దిశాలి ఆమె. 1896 బొంబాయిలో మరి ప్లేగ్ వ్యాధి వస్తే ఆ రోగులకు సేవ చేసే క్రమంలో తనకు కూడా ప్లేగ్ వ్యాధి వచ్చినా కూడా ఆ రోగానికి వెరవకుండా ఆ రోగాన్ని లెక్క చేయకుండా అలా సేవ చేసినటువంటి స్వాతంత్ర్యం కోసం తన ప్రజల కోసం పోరాడినటువంటి ఒక మానవతావాది మాతృమూర్తి లాంటి ఆ వనిత అన్నమాట. సో ఇలాంటి వాళ్ళు భారత సంగ్రామంలో భారత స్వాతంత్ర సంగ్రామంలో అశువులు బాశారు. ఎందరో మహిళలకు ఆనాటి సమకాలీన ఉద్యమకారులకు ఉద్యమ వీర వనితలకు మరి వీరందరూ కూడా స్ఫూర్తిగా నిలిచి స్వాతంత్ర సంగ్రామం వైపు నడిచారన్నమాట. లింగ వివక్షత లేకుండా మనము కూడా ఆ పోరాటంలో భాగం కావాలి, భాగస్వామ్యం కావాలని చెప్పేసి వారు కథన రంగంలోకి దూకారు, బిరంగులై వెళ్ళారు, విప్లవ యోధులై విప్లవ నారీమణులై ఒక వెలుగు బావుటాను ఎగరవేశారన్నమాట. నిజంగా వారందరికీ వేల వేల వందనాలు.

బ్రిటిష్ సామ్యవాది, బ్రహ్మజ్ఞానవాది, మహిళా హక్కుల ఉద్యమ సారథి రచయిత, ఎంతో వాగ్ధాటి కలిగిన వీర నారిమణిగా ఆదర్శ మహిళగా పేరు పొందారు అని బిసెంట్. అలాగే భారత కోకిలగా పేరు పొందిన సరోజిని నాయుడు గారు, ఆమె కవయిత్రి, అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు తొలి మహిళా అధ్యక్షురాలుగా కూడా, మరి అలాగే తొలి మహిళా గవర్నర్గా కూడా చరిత్రకెక్కారు. భారత స్వాతంత్ర పోరాటంలో ఆమె త్యాగం మరవలేనిది. ఫిట్ ఇండియా ఉద్యమంలో కూడా చాలా కీలకంగా ప్రవర్తించారు, కీలక పాత్ర పోషించారు. ఎందరో మహిళలకు ఆమె ఊపుగా ఊతులొగించారు. ఉద్యమానికి మహిళా శక్తిని సంఘటితం చేయడంలో ఈమె పాత్ర చాలా చాలా ఉంది. గాంధీజీ గారికి చాలా సన్నిహితంగా ఉండేవారు. ఇలా అన్నమాట, అంటే తమ సమకాలీన పరిస్థితుల్లో ఎలా ఉద్యమాలు చేస్తున్నారు, అందరూ ఏ విధంగా పోరాటాలు చేస్తున్నారు, స్వేచ్ఛ కోసం ఎలా ప్రాణత్యాగాలు చేస్తున్నారు, తర్వాత విభిన్న రంగాలలో ఉన్న వ్యక్తులందరూ కూడా జనసంద్రమై ప్రపంచమై ఎలా సాగుతున్నారు అనే దాన్ని కళ్ళారా చూస్తున్నారు, తర్వాత ఆంగ్లేయుల పాలన వారు ఏ విధంగా బానిసలుగా చూస్తున్నారు, తమ సంపదను ఎలా దోచుకెళ్తున్నారు, తర్వాత మన వనరులన్నింటినీ ఏ విధంగా కాలరాస్తున్నారు, మన మేధాశక్తిని ఎలా అణగదొక్కుతున్నారు, ఇవన్నీ కళ్ళారా చూసి హృదయం ద్రవించిపోతూ, మరి ఆ విధంగా అందరి యొక్క ఆదర్శ భావాలను, వారు చేస్తున్నటువంటి పోరాటాలను ఆదర్శంగా తీసుకొని మేము సైతం అంటూ కథన రంగంలోకి దూకారన్నమాట. ఇలాంటి మహిళలు ఎందరో ఇంకా ఎందరో ఉన్నారు. వారందరి త్యాగఫలమే ఈనాటి మన స్వేచ్ఛ వాయువులు, మనం బ్రతుకుతున్నటువంటి ఈ జీవితం అన్నమాట. కాబట్టి వీరందరినీ స్ఫూర్తిగా తీసుకొని వీరి ఆశయాల సిద్ధి కోసం, వీరి లక్ష్యాల కోసం వారి ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మనం వారి యొక్క భావాలను, ఐడియాలజీని మనం తీసుకోవాలి. రేపటి భవిత కోసం మనం పాటుపడాలి. రేపటి యువతను ఆ వైపుగా మనం తయారు చేయాలనేది మనం తీసుకోవాల్సినటువంటి సంకల్పం అన్నమాట. మరింత సమాచారం చెప్తా వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. మీరు ఇందాక విన్న పాట ప్రియమైన నీకు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడింది. గీత రచన సిరివెన్నెల, సంగీతం శివశంకర్. మరో పాట వచ్చేస్తుంది, ఇది నువ్వే కావాలి సినిమా నుంచి, జయచంద్రన్ చిత్ర బృందం పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం కోటి.

అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చటపట పాటయ్యింది,

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్నాం శక్తిశీలి. ఈ కార్యక్రమంలో భారత స్వాతంత్ర్య సంగ్రామంలో వీర నారీమణులు అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మరి ఈ టాపిక్ మనం ఎంచుకున్నాం. మరో విప్లవ యోధురాలు మహిళా అగ్ని కెరటం శత్రువుల పాలిట సింహ స్వప్నం ఝాన్సీరాణి లక్ష్మీబాయి. అనేక యుద్ధాల్లో ఆరితేరిన ఆడ శివంగి కత్తి పట్టి కథన రంగంలోకి దిగితే శత్రువుల వెన్నులో వణుకు పుట్టేదట. ఆ ఉద్యమ కాలంలో 1857 భారతదేశ తిరుగుబాటులో ఆమె కీలక యోధురాలు. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి పోరాటంలో ఆమె శూరత్వం వర్ణించలేనిది.

ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞత గాథ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ప్రసారమవుతుంది. తప్పకుండా వినండి. మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. స్వాతంత్ర్య సమరయోధురాలు, మహిళా రాజకీయవేత్త, యూపీకి చెందిన మహిళా సీఎం మహాత్మాగాంధీతో కలిసి పనిచేసిన వీర నారీమణి సుచేత కృపాలాని. గాంధీజీ జైలుకు వెళ్ళినప్పుడు క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించి మరి మహిళ ఉత్తుంగత రంగిణి అరుణ ఆసఫాలి ఇలా చాలామంది అన్నమాట. ఈమె ఢిల్లీ నగరానికి మొదటి

మంత్రిగా కూడా మర పనిచేశారు. మరణానంతరం భారతరత్న పొందిన విప్లవ కెరటం. ఇలా స్వాతంత్ర సంగ్రామంలో మరి ఎంతోమంది వీర నారీమణులుగా పోరాడారు. అందులో ఎందరో మరెందరో ఉన్నారు. కమలాదేవి, తర్వాత ఇంకా కమలా నెహ్రూ, గాంధీభూరి, మదర్ తెరిసా, బేగం అస్రత్ మహల్, కాన్పూర్ వాసి లక్ష్మీ సెహగల్, జంకీదేవి బజాజ్, ఇంకా అక్షరాలను ఆయుధాలుగా మలిచినటువంటి అక్షర శిల్పి కుంతలా కుమారి సబత్, ఇంకా ఇలా అన్నపూర్ణ మహారాణిగా ఇలా ఎంతో మంది మహారాణులు, తర్వాత మహిళామణులు వీరంతా కూడా ఆయుధాలను చేతపట్టి స్వాతంత్ర సంగ్రామంలో పోరు సల్పారు. వారందరికీ వందనాలు, వేల వేల సెల్యూట్స్. మీరు వింటున్న పాట నేను లోకల్ చిత్రం. అంతకుముందు గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి పాట విన్నారు.

మీరింతవరకు శక్తిశీలి కార్యక్రమం విన్నారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో వీర నారీమణులు అనే అంశం గురించి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

స్టూడియోలో సమయం 3 గంటలు దాటి 6 సెకండ్లు ముంబై నుంచి రిలే. ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమంతో సాయంత్రం తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది స్టేట్ యూండ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సంగారెడ్డి జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, వివేక వెంకటస్వామి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17 నుంచి రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి సోమవారం అన్ని మండల కేంద్రాల్లో ప్రజావాణి ఉంటుందన్నారు. త్వరలోనే ఆన్లైన్ విధానంలో ప్రజావాణి నిర్వహిస్తామని, ప్రజలు ఎక్కడి నుంచైనా ఫిర్యాదులు దరఖాస్తులు చేయొచ్చన్నారు. దేశం ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట నుంచి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. 2047 నాటికి వికసిత భారత్ నిర్మాణంలో యువ భారతదేశం చేసిన కృషిని గుర్తిస్తూ ఈ ఏడాది వేడుకలు యువశక్తిని కూడా స్మరించుకుంటున్నాయి. ఒకప్పుడు బలహీన 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే ఒక ప్రధాన, అత్యంత వేగంగా

అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి అన్నారు. ఈ ప్రయత్నాల వల్ల 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు దేశ రాజధానిలోని తమ నివాసాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. వీరిలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఉన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అమృత్సర్లోని అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన అటారీ వాఘా జెయింట్ చెక్పోస్ట్ వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్ఎస్ చందేల్ జాతీయ జెండాను ఎగురవేశారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ పర్వీన్ కుమార అటారీ సరిహద్దు సమీపంలోని బీఎస్ఎఫ్ అమృత్సర్ బేస్ ఖాసా వద్ద జెండాను ఎగురవేశారు. ప్రపంచ నాయకులు, విదేశీ రాయబార కార్యాలయాలు ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపాయి. భారతదేశ ప్రజాస్వామ్య ప్రస్థానాన్ని, నాగరిక వారసత్వాన్ని ప్రాంతీయ ప్రపంచ సహకారంలో విస్తరిస్తున్న పాత్రను ప్రశంసించాయి. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజర్, అర్జెంటీనా రాయబారి మారియానో క్యాసినో, శ్రీలంక హై కమిషనర్ మహిషిణి కొలాన్నే, నేపాల్ రాయబార కార్యాలయము, ఫ్రాన్స్ రాయబార కార్యాలయము, ఆస్ట్రేలియా డిప్యూటీ హైకమిషనర్, కెనడా హైకమిషన్ కూడా భారతదేశ వారసత్వము, వైవిధ్యము, ఆర్థిక సామర్థ్యము, పెరుగుతున్న ద్వైపాక్షిక సంబంధాలను ప్రస్తావిస్తూ శుభాకాంక్షలు తెలియజేశాయి. విశాఖ తీరంలో కొట్టుకుపోతున్న ఒక వ్యక్తిని జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ ప్రాణాలకు తెగించి రక్షించారు. రాయపూర్కి చెందిన పర్యాటకుడు సముద్రంలోకి దిగిన సమయంలో అలలు అతడిని లోపలికి ఈడ్చుకెళ్లాయి. అది గమనించిన లైఫ్ గార్డ్స్ వెంటనే అప్రమత్తమై అతడిని కాపాడారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడి క్లాక్లో సమయం 5:05. హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాయ్తో హాయ్ కబుర్లు.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. మీరు ట్యూన్ చేసుకున్నారు ఎఫ్ఎం వ్యవధి భారతి 102.8 మెగాహెడ్స్. 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం రావటం కోసం ఎందరో మహానుభావులు బ్రిటిషర్లతో అలుపెరగని పోరాటం చేశారు, తమ ప్రాణాల్ని త్యాగం చేశారు. కొందరు శాంతి మార్గం ఎంచుకుంటే మరికొందరు విప్లవ మార్గంలో పోరాడారు. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే దానికి కారణం ఆ స్వాతంత్ర సమరయోధుల త్యాగమే, వారి ఎన్నో ఏళ్ల పోరాట ఫలితమే. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటూ మన వివిధ భారతి శ్రోతలందరికీ మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

0: బ్యూటీ పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. కొత్త వ్యక్తితో పరిచయం మొదటి చూపులోనే ఒక అభిప్రాయాన్ని ఏర్పరిచేస్తుంది. మన బాడీ లాంగ్వేజ్, మన ఆహార్యం, చిరునవ్వు, కంటి చూపు, మాట్లాడే తీరు ఇవన్నీ కలిసి ఎదుటివారిలో మనపై సదాభిప్రాయము, దురాభిప్రాయము కలిగిస్తాయి. వేదికపై మాట్లాడినా, ఉద్యోగాలకు వెళ్లినా ముందైతే మనల్ని పైనుండి కింద వరకు స్కాన్ చేసేస్తారు. మన వ్యక్తిత్వాన్నే కాదు ఎన్నో అంచనాలకి తావిస్తుంది. అందుకే మనం ఎలా ఉండాలి ఏంటి, దేని గురించి మాట్లాడుకుందాం చాయ్తో హాయ్ కబుర్లో. వింటూనే ఉండండి.

0: 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్రత్యేక సేవలు మరియు ఆఫర్లు.
1: బిఎస్ఎన్ఎల్ మొబైల్ ఆఫర్స్.
0: మొబైల్ నూతన మరియు ఎంఎన్పి వినియోగదారులకు కేవలం 1 రూపాయికి ఫ్రీడమ్ ప్లాన్.
1: మొబైల్ ప్లాన్ 2399 రీఛార్జ్ పై 412 రోజుల వ్యాలిడిటీతో రోజుకి 2 GB డేటా, 100 SMS అపరిమిత వాయిస్ కాల్స్ పొందండి.
0: బిఎస్ఎన్ఎల్ హై స్పీడ్ ఇంటర్నెట్ FTTH 1111 ప్లాన్ లో
1: 200 MBPS హై స్పీడ్ ఇంటర్నెట్, 5000 GB డేటా,
0: 25+ ఓటీటీ ప్లాట్ఫామ్స్.
1: భారతదేశంలో ఏ నెంబర్కైనా అపరిమిత కాల్స్, 6 నెలల పాటు ప్రతి నెల 88 రూపాయల డిస్కౌంట్ కూడా.
0: ప్రధాన ఈబీ సేవలు
1: ఐఎల్ఎల్, ఎంపీఎల్ఎస్, విపిఎన్ అండ్ P2P, ఇతర కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ కమ్యూనికేషన్ సర్వీసెస్.
0: మరిన్ని వివరాలకు మా కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా కాల్ సెంటర్ నెంబర్ 1800 180 1503 ని సంప్రదించండి.
1: భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్.
2: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది, రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని

ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ డాట్ జీఓవి డాట్ ఐఎన్ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. మన రూపం ఎలా ఉండాలి అనే విషయం గురించి 4 శతాబ్దాల క్రితమే షేక్స్పియర్ తన హామ్లెట్ నాటకంలో చెప్పారు. ఏమనంటే, మంచివాడిగా ఉండటం ఎంత ముఖ్యమో మంచివాడిగా కనిపించడం కూడా అంతే ముఖ్యమని. కాలం మారినా, నాగరికత మారినా, తొలి అభిప్రాయాన్ని ఏర్పరచుకునే మనిషి మనస్తత్వం మాత్రం మారలేదు. అవతలి వారిని మార్చలేం కాబట్టి మనల్ని మనం మార్చుకోవాలి. మరి మార్చుకోవాలంటే ఏం చేయాలి, ఏం చేయాలో మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: శ్రోతలందరికీ బీఎస్ఎన్ఎల్ వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. ఇది ఆకాశవాణి వివిధ భారతీయ కేంద్రం. ఒక 10 అంశాలను మనం పాటిస్తే జీవితంలో ఎక్కడైనా ఎప్పుడైనా సరే సక్సెస్ మన సొంతం అవుతుంది అంటున్నారు. విద్య, వృత్తి, ఆర్థిక

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఒక 10 అంశాలను మనం పాటిస్తే జీవితంలో ఎక్కడైనా ఎప్పుడైనా సరే సక్సెస్ మన సొంతమవుతుంది అంటున్నారు. విద్య, వృత్తి, ఆర్థిక స్థితి, సామాజిక హోదా, అభిరుచి, ఆత్మవిశ్వాసం, విశ్వసనీయత, సక్సెస్, హుందాతనం, క్రమశిక్షణ, ఇవన్నీ కూడా ఉద్యోగంలో అయినా సమాజంలో అయినా ఎక్కడ ఎలా ఉండాలో నేర్పిస్తుంది. మొదటి చూపు కేవలం చూపు కాదు, మన వ్యక్తిత్వానికి నిశ్శబ్ద పరిచయం. మనిషికి గౌరవం వేసుకునే దుస్తులతో రాదు, కానీ దుస్తులు ఆ గౌరవానికి తొలి ఆహ్వానం పలుకుతాయి. రూపం తలుపులు తెరిస్తే వ్యక్తిత్వం హృదయాలను గెలుస్తుంది.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఉదయాన్నే మన మహారాణులు లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసే పనిలో బిజీ బిజీ గజిబిజీ అన్నట్టు గడిపిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ వంట పని అయ్యే వరకు క్షణం తీరికుండదు. మరి వండేటప్పుడు కూరగాయల్ని హడావుడిగా సరిగా కడిగి కడగనట్టుగా కోసి వండేస్తున్నారా? ఒక్కసారి గమనించుకోండి, కూరగాయల్ని మాత్రం శుభ్రంగా కడగటం చాలా చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. కడిగే విషయంలోనే కాదు, కొనే విషయంలో కూడా జాగ్రత్తగా ఎంచుకోవాలంటున్నారు. మరి దీని గురించి కొన్ని విషయాలైతే మనం మాట్లాడుకుందాం చాయ్తో హాయ్ కబుర్లో ఈ పాట తర్వాత.

0: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్రత్యేక సేవలు మరియు ఆఫర్లు.
1: బిఎస్ఎన్ఎల్ మొబైల్ ఆఫర్స్.
0: మొబైల్ నూతన మరియు ఎంఎన్పి వినియోగదారులకు కేవలం 1 రూపాయికే ఫ్రీడమ్ ప్లాన్.
1: మొబైల్ ప్లాన్ 2399 రీఛార్జ్ పై 412 రోజుల వ్యాలిడిటీతో రోజుకి 2GB డేటా, 100 ఎస్ఎంఎస్ లు, అపరిమిత వాయిస్ కాల్స్ పొందండి.
0: బిఎస్ఎన్ఎల్ హై స్పీడ్ ఇంటర్నెట్ FTTH 1111 ప్లాన్ లో
1: 200 MBPS హై స్పీడ్ ఇంటర్నెట్, 5000 GB డేటా,
0: 25+ ఓటీటీ ప్లాట్ఫామ్స్.
1: భారతదేశంలో ఏ నెంబర్కైనా అపరిమిత కాల్స్, 6 నెలల పాటు ప్రతి నెల 88 రూపాయల డిస్కౌంట్ కూడా.
0: ప్రధాన ఈబి సేవలు
1: ఐఎల్ఎల్, ఎంపీఎల్ఎస్, విపిఎన్ అండ్ P2P, ఇతర కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ కమ్యూనికేషన్ సర్వీసెస్.
0: మరిన్ని వివరాలకు మా కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా కాల్ సెంటర్ నెంబర్ 1800 180 1503 ని సంప్రదించండి.
1: భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్.
2: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. మీరు ట్యూన్ చేసుకున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. కూరగాయల్ని వండటానికి 20 నిమిషాల ముందు ఉప్పు వేసిన నీటిలో వేసి ఆ తర్వాత బాగా రుద్ది నీళ్లు మార్చి మరీ కడగాలి. ఇంకా నేరుగా ట్యాప్ నీటి కింద కడిగినా కూడా ఓకే అట. క్యాబేజ్, క్యాలిఫ్లవర్ వంటివైతే కట్ చేసి వాటర్లో వేసి క్లీన్ చేసుకోవచ్చు. మరి ఇంకా కొనేటప్పుడు తాజాగా ఉన్నాయా లేదా, అవి అమ్మే చోట అక్కడ ప్లేస్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. కట్ చేసేటప్పుడు చాకుల్ని కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతో మనం వంట చేస్తే ఇక ఆరోగ్యం మన చేతుల్లోనే.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఏ గుడిలోనైనా జనగణమన పాడటం చూశారా? అస్సలు చూసుండరు కదా. కానీ ఒక గుడిలో మాత్రం జనగణమన పాడతారు. ఎక్కడ పాడతారు అని ఆలోచిస్తున్నారు కదా. ఎక్కడైనా సరే గుళ్లల్లో భక్తి పాటలు పాడుతుండటమే మనం చూస్తూ ఉంటాం. కానీ నల్గొండ చింతపల్లి మండలం బాబా గుడిలో మాత్రం మధ్యాహ్నం హారతి సమయంలో జనగణమన పాడతారంట. తెలుసా, ఆ గుడిలో దైవభక్తితో పాటు దేశభక్తిని కూడా మిళితం చేశారు. ఇది ఏ ఒక్కరోజుకో పరిమితం కాదు. గుడి కట్టినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 9 ఏళ్లుగా ఇలాగే చేస్తూ వస్తున్నారు. అందరిలోనూ దేశభక్తిని పెంచడం కోసమే ఇలా ఆచరణలో పెట్టారట గుడి నిర్వాహకులు. నిజంగా మంచి ఆలోచన కదండీ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:05. ఇప్పుడొక సినీగీతం విందాం. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం నుండి శంకర్ మహాదేవన్ పాడిన పాట, చంద్రబోస్ గీతం, మిక్కిజీ మేర్ సంగీతం.

0: మీరింతవరకు ఒక సునీగితం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 6 గంటల 10 నిమిషాలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. రేషన్ కార్డులు పేదవాళ్ల ఆత్మ గౌరవమని సంగారెడ్డిలో జరిగిన స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని లోక్ భవన్లో రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా నేతృత్వంలో ఎటుహోమ కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్రంలోని 9 జిల్లాలకు సాగునీరు అందించే దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తిస్థాయిలో కార్యరూపంలోకి తీసుకురానున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈరోజు రాష్ట్రంలోని 12 జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో రైతులకు పెద్దపీట వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డు స్మార్ట్ కార్డే కాకుండా పేదవాళ్ల ఆత్మగౌరవమని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటి వారు అని ముఖ్యమంత్రి ఆరోపించారు. రైతు భరోసాతో సాగు ప్రోత్సాహకంగా 70,000 కోట్ల రూపాయలు అందించిన ఘనత తమ ప్రభుత్వానిది అని చెప్పారు. అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని చెప్పారు.
1: ఈ రేషన్ కార్డ్ కేవలం కాగితం మీద ఒక కార్డు కాదు, ఇది ఒక ప్లాస్టిక్ వస్తువు కాదు, ఇది మీకు ఉచితంగా బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదు, ఇది మీ ఆత్మ గౌరవం. ఎక్కడికెళ్లినా మీ ఆకలి తీర్చే ఆత్మ గౌరవం. ఎవరి ముందు మీరు చేయి దాసి నిలబడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం
0: అంతకుముందు సంగారెడ్డి పట్టణంలో మాజీ ప్రధానులు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, దామోదర

0: రాజనరసింహ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు మాట్లాడుతూ 6 కోట్ల రేషన్ కార్డులతో 3.42 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు, గ్రామాల్లో మెరుగైన వైద్యము, మహిళా సంఘాలకు 60,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తున్నామని చెప్పారు. భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఆధ్వర్యంలో ఎట్ హోమ్ కార్యక్రమం జరుగుతోంది. ఈ వేడుకకు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సివి ఆనంద్, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. హైదరాబాద్లోని లోక్భవన్లో నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ ఎటుహోమ కార్యక్రమంలో తెలంగాణ ప్రాచీన చేరియాల నకాషీ చిత్రకళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నకాషీ మాస్కులు, చిత్రాలను గవర్నర్ శివప్రతాప్ శుక్ల, గవర్నర్ సతీమణి జానకి శుక్ల పరిశీలించి ప్రశంసించారు. వీటిని రూపొందించిన కళాకారుడు దనాలకోట రాకేష్ను అభినందించి నకాషీ కళా విశేషాలు, తయారీ విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తన అధికారిక నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించారు. స్మార్ట్ రేషన్ కార్డులతో పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల భరోసా లభిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం ఐడిఓసీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఈ డిజిటల్ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల రూపాయలకు పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు తదితర సంక్షేమ పథకాలు పొందవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 9 జిల్లాలకు సాగునీటి ప్రయోజనం చేకూర్చే దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తిస్థాయిలో కార్యరూపంలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా దేవాదుల ఫేజ్ 6ను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసి సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గానికి గోదావరి జలాలను తీసుకువస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు రేషన్ సరుకులను మరింత పారదర్శకంగా, సులభంగా ఆధునిక సాంకేతికతను వినియోగించి అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిందని సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కరీంనగర్లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం మంత్రి ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: భవిష్యత్తు ఏదైనా సంక్షేమ కార్యక్రమాలకు కానీ అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు లో వారికి పూర్తి వివరాలు ఉండే విధంగా ఈ రోజు పిబిసి స్మార్ట్ కార్డును పొందుపరిచి ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పంపిణీ చేయడం జరిగింది. దానిలో భాగంగా కరీంనగర్ లో మేము మా శాసనసభ్యులు అందరం జిల్లా కలెక్టర్ గారు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ శాఖ ద్వారా పంపిణీ చేయడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @aarnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రేపు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పరకాల నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఈరోజు ఎమ్మెల్యే రావూరి ప్రకాష్ రెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ,
2: 400 crores వాల్యూ చేసే వర్క్ లు, ఓపెనింగ్ లు, శంకుస్థాపనలు రేపు చేయడం జరుగుతుంది. అదే విధంగా పరకాల నియోజకవర్గంలో మొదట విడత ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చాం, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చాం, భవిష్యత్తులో కూడా మరొక 2 విడతలు ఇవ్వాలని ఏర్పాటు చేసుకున్నాం.
0: తెలంగాణలో అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు తెలిపారు. మంచిర్యాల కలెక్టరేట్లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
3: స్మార్ట్ రేషన్ కార్డ్ లాంచ్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో నా చేతుల మీదుగా పెద్దలందరి సమక్షంలో వాళ్ళందరితో పాటు నేను కూడా భాగం పంచుకోవడం మీ అందరితో పాటు నాకు గర్వకారణంగా ఉంది.
0: ఈరోజు రాష్ట్రంలోని 12 జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హనుమకొండ, హైదరాబాద్, జనగామ, జగిత్యాల, కరీంనగర్, మహబూబాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పెద్దపల్లి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు. అన్లోడింగ్ ప్రాంతాన్ని సందర్శించి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామగుండం, మణుగూరు రైల్వే లైన్ పనుల పురోగతిపై రైల్వే అధికారులతో చర్చించామని చెప్పారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డుతో పాటు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు తెలిపారు. ఈరోజు పెద్దపల్లి కలెక్టర్ కోయా శ్రీహర్షతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

మానవ హక్కుల కమిషన్లో చైర్పర్సన్ జస్టిస్ షమీమ్ అక్తర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగ విలువలు, మానవ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమరదీపం వేదికగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉద్యమకారుల కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సైనిక్పూర్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం నిర్వహించిన తిరంగా ర్యాలీలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గచ్చిబౌలిలోని ప్రధాన కార్యాలయంతో పాటు వట్టినాగులపల్లిలోని రాష్ట్ర శిక్షణ అకాడమీలో ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జీవీ నారాయణరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్లోని ఎఫ్టీసీసీఐలో అధ్యక్షుడు కెకే మహేశ్వరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి భారత్ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎఫ్టీసీసీఐ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ములుగు జిల్లా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రిగుట్ట అడవుల్లో ఉన్న పామునూరు ఆదివాసీ గ్రామంలో తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ అనంతరం కర్రెగుట్ట ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో గ్రామస్తులు తొలిసారిగా సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాదరణను చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని, సంస్కరణలను ఎప్పుడూ అడ్డుకుంటూ దేశానికి అడ్డంకిగా మారిందని విమర్శించారు. రేషన్ కార్డులు పేదవాళ్ల ఆత్మగౌరవమని సంగారెడ్డిలో జరిగిన స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని లోక్భవన్లో రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా నేతృత్వంలో ఎట్ హోమ్ కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్రంలోని 9 జిల్లాలకు సాగునీరు అందించే దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తిస్థాయిలో కార్యరూపంలోకి తీసుకురానున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈరోజు రాష్ట్రంలోని 12 జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:20.
1: ఎనభైవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్రత్యేక సేవలు మరియు ఆఫర్లు.
2: బీఎస్ఎన్ఎల్ మొబైల్ ఆఫర్స్.
1: మొబైల్ నూతన మరియు ఎంఎన్పి వినియోగదారులకు కేవలం 1 రూపాయికి ఫ్రీడమ్ ప్లాన్.
2: మొబైల్ ప్లాన్ 2399 రీఛార్జ్ పై 412 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 GB డేటా, 100 SMS, అపరిమిత వాయిస్ కాల్స్ పొందండి.
1: బీఎస్ఎన్ఎల్ హైస్పీడ్ ఇంటర్నెట్ FTTH 1111 ప్లాన్ లో
2: 200 MBPS హైస్పీడ్ ఇంటర్నెట్, 5000 GB డేటా,
1: 25+ ఓటీటీ ప్లాట్ఫామ్స్.
2: భారతదేశంలో ఏ నెంబర్కైనా అపరిమిత కాల్స్, 6 నెలల పాటు ప్రతి నెల 88 రూపాయల డిస్కౌంట్ కూడా.
1: ప్రధాన ఈబీ సేవలు
2: ఐఎల్ఎల్, ఎంపీఎల్ఎస్, విపిఎన్ అండ్ P2P, ఇతర కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ కమ్యూనికేషన్ సర్వీసెస్.
1: మరిన్ని వివరాలకు మా కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా కాల్ సెంటర్ నెంబర్ 1800 180 1503 ని సంప్రదించండి.
2: భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్.
0: లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటారు కార్యక్రమంలో. ముందుగా మా ఇంటి బంగారం చిత్రంలో పాట చిన్మయ శ్రీపాద, పుణ్య సెలవు గానం చేశారు రెహమాన్. గీతానికి సంతోష్ నారాయణ సంగీతం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: లేటెస్ట్ సూపర్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట పెద్ద చిత్రంలోనిది. మోహిత్ చౌహాన్ గాన చేశారు. బాలాజీ గీతానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.

ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట హరిచరణ్ పాడారు. రామజోగి శాస్త్రి గీతానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం. చిత్రం నారి నారి నడమం రారి.

ఈరోజు రాత్రి 8:30 ప్రసారమయ్యే ఏకచిత్ర గీతాల్లో భారతీయుడు చిత్రం నుండి పాటల్ని వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ కార్యక్రమం 8:30 తప్పకుండా గుర్తుంచుకోండి. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై అలాగే ఈరోజు రాత్రి 9:30 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం తెలుగు అనువాదం వింటారు. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి 9:30 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై. లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ పాడిన పాట, భాస్కర్ భట్ల రవికుమార్ గీతం, భీమ్ సిసిరోలియో సంగీతం, చిత్రం మనశంకర వరప్రసాద్ గారు.

0: చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: లేటెస్ట్ సూపర్ హిట్స్ లో మరికొన్ని పాటల్ని 6:50 నుండి 7:05 వరకు వినవచ్చు. ఈ రోజు రాత్రి 7:15 ఆరోగ్య జీవనంలో క్యాన్సర్ లక్షణాలు చికిత్స, ఈ అంశం గురించి డాక్టర్ సందీప్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 6:40 లంహే ప్రాయోజిత కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. వినబడుతున్న పాట ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రనటుడి అనిరుద్ధ్ రవిచందర్ గానం చేశారు. రామ్ పోతినేని గీతానికి వివేక్ మెర్విన్ సంగీతం.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: లేటెస్ట్ సూపర్ హిట్స్ లో చివరిగా వినబోతున్న పాట ఛాంపియన్ చిత్రంలోనిది. రామ్ మిరియాలా గానం చేశారు. కాసర్ల శ్యామ్ గీతానికి మిక్కీ జి మేయర్ సంగీతం.

0: మీరింతవరకు లేటెస్ట్ సూపర్ హిట్స్ విన్నారు.
1: జరూర్ సునియే పిటారా. ఇస్ కార్యక్రమ్ కే ప్రాయోజక్ హై AISSMS పుణె, అ ప్రీమియం హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజల తిరుపతి. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే ప్రధానమైన అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇండోనేషియాలోని ఫ్లోరెన్స్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున సంభవించిన తీవ్ర భూకంపంలో 20 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రధానమంత్రి ఎర్రకోటకు చేరుకున్న అనంతరం తొలిసారిగా అక్కడ జాతీయ గీతం వందే మాతరం ఆలపించారు. జాతీయ పతాకావిష్కరణతో పాటు 21 తుపాకులతో వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా భారత వాయుసేనకు చెందిన 2 MI-17 హెలికాప్టర్లు పుష్పవర్షం కురిపించాయి. ఆ తర్వాత ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత 12 ఏళ్లలో దేశంలోని కోట్లాది మంది ప్రజలు తమ సంకల్పం అంకితభావంతో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు నిరంతరం కృషి చేశారని అన్నారు. ఒకప్పుడు ప్రపంచంలోని బలహీనమైన 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే ప్రధానమైన అత్యంత వేగంగా అభివృద్ధి చెందున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశ ప్రజల సమిష్టి కృషి ఫలితంగా 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని దేశ ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గత 5 నుంచి 7 దశాబ్దాల్లో సాధించలేని వాటన్నింటినీ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో దేశం సాధిస్తుందని చెప్పారు. సప్తధార దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తుందని, కొత్త లక్ష్యాలను అధిగమించడానికి మరింత శక్తివంతం చేస్తుందని అన్నారు.
1: आज लाल किले की प्राचीर से मैं देश के सामने शक्ति की सप्त धारा का आवाहन करता हूँ. आने वाले 5-7 साल में जो पिछले 5-7 दशक में नहीं हुआ, वो सप्त धारा के सामर्थ्य से, शक्ति से हम देश को नई ऊंचाई, नई गति देंगे और नए लक्ष्यों को पार करने वाला सामर्थ्य देंगे.
0: मेरी विन्न प्रसंग भागमलो प्रधानमंत्री మాట్లాడుతూ ఎర్రకోట నుంచి దేశ ప్రజల ముందుకు శక్తికి సంబంధించిన సప్త ధారలను మీ ముందు ఉంచుతున్నాను. రానున్న 5-7 సంవత్సరాల్లో గతంలో 5-7 దశాబ్దాల్లో జరిగిన పనులు కూడా సామర్థ్యం, శక్తి ద్వారా దేశాన్ని ఉన్నత శిఖరాలకు మరింత వేగవంతంగా కొత్త లక్ష్యం దిశగా తీసుకువెళ్తామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రిటికల్ ఖనిజాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా కీలక ఖనిజాలపై ఆధారపడి ఉందని అన్నారు. ఈ రంగంలో భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు

0: చురుగ్గా చర్యలు చేపడుతోందని అన్నారు. రైల్వే విద్యుదీకరణ ప్రక్రియ గత దశాబ్ద కాలంలో గణనీయంగా వేగం పుంజుకుందని ప్రధానమంత్రి చెప్పారు. 1925 నుంచి 2015 వరకు 90 ఏళ్ల కాలంలో దేశంలోని రైల్వే నెట్వర్క్లో కేవలం 30% మాత్రమే విద్యుదీకరణ జరిగిందని పేర్కొన్నారు. కాగా కేవలం 10 ఏళ్లలోనే మిగిలిన 70% రైల్వే నెట్వర్క్ను విద్యుదీకరించి దేశవ్యాప్తంగా 100% రైల్వే విద్యుదీకరణను సాధించామని చెప్పారు. పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ అంశాన్ని రాజకీయ వివాదంగా మార్చకుండా ముందుకు సాగాలని కోరారు. మహిళలకు గౌరవం ఇవ్వడంతో పాటు లోక్సభ రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% ప్రాతినిధ్యం వీలైనంత త్వరగా కల్పించేలా అన్ని పార్టీలు ముందుకు రావాలని అన్నారు.
1: జల్ద్ సే జల్ద్ హమారీ మాతా ఓ బహనో కో 33% విధానసభా ఓ లోక్సభా మే ఉన్కో ప్రతినిధిత్వ మిలే వే భారత్ కీ నీతి ఘడతర్ కే అందర్ అప్నా యోగదాన్ దే సమయ్ కీ మాంగ్ హై ఔర్ మే సభీ రాజనీతిక్ దలో సే ఫిర్ సే ఆగ్రహ కర్తా హూ ఆయే మహిళా ఆరక్షణ లాగూ కర్కే మహిళా సమ్మాన్ మే ఆప్ భీ జుడియే లేకిన్ మేరీ మాతా ఓ బహనో కో హక్ దీజియే.
0: మీరు విన్న ప్రసంగ భాగంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, మా తల్లులు సోదరిమణులకు 33% విధానసభ లోక్సభలో వారికి ప్రాతినిధ్యం లభించాలి, భారత్ రాజనీతికి సహకారాలు అందించాలి, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది, ఇప్పుడు నేను అన్ని రాజకీయ పార్టీలకు మరోసారి విజ్ఞాపన చేస్తున్నాను, మహిళా రిజర్వేషన్ అమలు చేసి మహిళల గౌరవానికి మీరు కూడా చేయి కలపండి, నా తల్లులకు సోదరిమణులకు హక్కులు కల్పించండి అని అన్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్న క్రమంలో దేశం ఎన్నో సంక్షోభాలను విజయవంతంగా అధిగమించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వనరుల కొరత కారణంగా దేశం ఆగిపోదని, ఆలోచన విధానంలోని పరిమితులే దేశ ప్రగతికి అడ్డంకిగా మారుతాయని ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుతం భారత్ ముడి చమురు కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుందని, ఇది కూడా ఆలోచన విధానంలోని పరిమితుల ఫలితమేనని పేర్కొన్నారు. రానున్న ఏడాది కాలంలో 1 కోటి మంది యువతకు కృత్రిమ మేధస్సు ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ శిక్షణ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ రంగంలో భారత యువ నాయకత్వం వహించేలా అవకాశాలు లభిస్తాయని అన్నారు. దేశం ప్రధానంగా 3 అంశాలైన వ్యయం, నాణ్యత, నైపుణ్యముపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: बहुत तेजी से बढ़ रहा है. लाल किले से मैं देश के नौजवानों के लिए घोषणा करना चाहता हूं, हमने तय किया है कि आने वाले 1 वर्ष में 1 करोड़ युवाओं को एआई स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे, ताकि हमारा देश का नौजवान एआई की दुनिया में भी नेतृत्व करने का सामर्थ्य.
0: మీరు విన్న ప్రసంగ భాగంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, గత కొన్ని రోజుల క్రితము ఏఐ సమ్మిట్ నిర్వహించాము, ఏఐ తీవ్రంగా విస్తరిస్తోంది, ఎర్రకోట నుంచి దేశ నవ యువకుల కొరకు ప్రకటన చేస్తున్నాను, రానున్న 1 సంవత్సర కాలంలో 1 కోటి మందికి ఏఐ స్కిల్కు సంబంధించి శిక్షణ ఇవ్వడానికి పనిచేయడానికి నిర్ణయించామని, ఏఐ రంగంలో మన యువత సామర్థ్య ప్రదర్శనకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. 5 నుంచి 15 ఏళ్ల వయస్సు గల చిన్నారుల్లో క్రీడా ప్రతిభను గుర్తించేందుకు గ్రామాలు, నగరాలు, పాఠశాలల్లో ప్రతిభ అన్వేషణ కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా దేశానికి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్కు స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ప్రపంచ నాయకులు, విదేశీ కార్యాలయాలు శుభాకాంక్షలు తెలిపాయి. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత్ అమెరికాల మధ్య బలపడుతున్న సంబంధాల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్, అర్జెంటీన్ రాయబారి మారియానో కౌసినో, శ్రీలంక హైకమిషనర్ మహాషిని కోలాన్నే, నేపాల్ రాయబార కార్యాలయము, ఫ్రెంచ్ రాయబార కార్యాలయము, ఆస్ట్రేలియా డిప్యూటీ కమిషనర్, కెనడా హైకమిషన్ కూడా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ మొయిజ్తో సహా ప్రపంచ నాయకులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. నేపాల్ ప్రధాని బాలేంద్ర షాకు శుభాకాంక్షలకు స్పందిస్తూ

ఇరు దేశాల ప్రజల పరస్పర సమృద్ధి సంక్షేమం కోసం భారత్ నేపాళ్ల మధ్య దశాబ్దాల కాలం నాటి నాగరికత సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని మోదీ పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు న్యూఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు తమ నివాసాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వారిలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఉన్నారు. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఉన్నారు. ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భూకంపం కారణంగా భవనాలు కూలిపోవడము, కొండచిరలు విరిగిపోవడంతో పాటు 20 ప్రాణాలు కోల్పోయారు. మరో 6 గాయపడగా 2 గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భారత వాతావరణ శాఖ ఐఎండీ ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఛత్తీస్గఢ్, తూర్పు రాజస్థాన్, గంగా, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడాక్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో పగటిపూట మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే ప్రధానమైన అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున సంభవించిన తీవ్ర భూకంపంలో 20 ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15. ఆరోగ్య జీవనం, క్యాన్సర్ లక్షణాలు, చికిత్స, ఈ అంశంపై డాక్టర్ సందీప్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. క్యాన్సర్ మహమ్మారి గురించి తెలియజేయడానికి ఏ రకంగా వాటి నుంచి మనం రక్షణ పొందాలి, ఏ రకమైన సింప్టమ్స్ గమనించాలి, ప్రస్తుతం ఉన్న పరీక్షా పద్ధతులు చికిత్సా పద్ధతుల గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సందీప్ కుమార్ తులా గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సందీప్ కుమార్ గారు.
1: నమస్కారం సార్.
0: డాక్టర్ గారు, మనం చాలా మటు గమనిస్తుంటాము ఈ క్యాన్సర్ అనేది వచ్చింది అని తెలవంగానే ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా దాచిపెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు.
1: అవును సార్.
0: మామూలుగా తెలుగులో ఒక సామెత ఉంటుంది, మూసిపెడితే పాసిపోతుందని. ఏదైనా విషయము అలాగే దాచిపెట్టుంటే, దాన్ని బహిర్గతం చేయకుండా ఉంటే కనుక అది మరింత ప్రోగ్రెస్ అయిపోయి ఇంకా ప్రాణాంతకమయ్యే అవకాశం కూడా ఉంటుంది.
1: అవును సార్.
0: తొలుత అంటే మొదటగా వచ్చిన సింప్టమ్స్నే కనుక గమనించినట్లయితే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తుంటారు. ఇది ఎంతవరకు నిజమంటారండి?
1: 100కి 100% నిజమండి. అంటే ఇప్పుడు ఆడవారికి చాలామందికి రక్తస్రావం అవుతూ ఉంటుంది, దాని గురించి ఇంట్లో బహిర్గతం చేయరు, చెప్పరు ఎవరికి. అయితే మనకి ఎప్పుడైతే వాళ్ళ వల్ల అవ్వట్లేదు, ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది లేదా నొప్పి అవుతుంది, అప్పుడు ఇంట్లో వారికి చెప్పి మా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు మేము ఎప్పుడైతే అడుగుతామో, అమ్మ నీకు ఇది ఎన్ని రోజుల నుంచి ఉంది అంటే ఫస్ట్ టైం ఒక నెల అంటారు. కాదమ్మా, ఇది నెల నుంచి వచ్చేలా కనిపించట్లేదు నాకు, చాలా పెద్దగా అయింది, నిజం చెప్పండి అంటే అప్పుడు కొంతమంది చెప్తారండి, సార్ 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి ఉంది అని. కానీ ఆ సంవత్సరం నుంచి ఉంది అన్న విషయం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు

0: నేననేది ఏంటంటే, ఒకవేళ మీకు మొదటగా వచ్చినప్పుడే చెప్తే గనక, ఎర్లీ స్టేజెస్లో అంటే తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కనిపెడితే మీకు ట్రీట్మెంట్ అయ్యే అవకాశం కూడా చాలా బెటర్గా ఉంటుంది కాబట్టి
1: మొగ్గదశలోనే
0: సరిచేయొచ్చు మనం.
1: అంటే డాక్టర్ గారు, ఈ సింప్టమ్స్ ఏ సింప్టమ్స్ని మనము గమనించాలంటారు?
0: ఇది యాక్చువల్లీ ఒక సింగిల్ సింప్టమ్ అనేది కాదండి. నేను అందరికీ ఏం చెప్తుంటానంటే, ఏ సింప్టమ్ అయినా, ఏ ఇబ్బంది ఉన్నా, ఒక 2 వారాల కన్నా ఎక్కువ ఉంది అనుకుంటే కనుక, ఇది ఆర్బిటరీ అండి. అంటే 2 వారాలు అనేది ఖచ్చితంగా అని కాదు, మీకు ఒక 2 వారాల కన్నా ఎక్కువ ఏదన్నా ఇబ్బంది ఉంది, మీకు తెలిసిన డాక్టర్ దగ్గరకైనా వెళ్ళండి ఖచ్చితంగా. రీసెంట్లీ నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. ఆయన ఏంటంటే, దగ్గుంది, దాదాపు 6 నెలల నుంచి దగ్గుంది. కానీ ఆయనకాయన ఏం చెప్పుకుంటున్నాడు అంటే, ఇంట్లో పోపేసేటప్పుడు వచ్చిన పొగ వల్ల నాకు దగ్గొస్తుంది కానీ నాకేం ఇబ్బంది లేదు అని అంటారు. ఆయన ఏదైతే ఊపిరితిత్తులో ఉందో, పెద్ద 5 సెంటీమీటర్ల గడ్డ ఉంది, ఆయనకు స్ప్రెడ్ అయి కూడా ఉంది. నేను సంవత్సరం ముందు వస్తే అది స్ప్రెడ్ అవ్వకుండా చాలా చిన్నగా ఉండేదని చెప్పడం నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటంటే, సంవత్సరం ముందు వస్తే అలా ఉండే అవకాశం కూడా ఉంది.
1: నిర్లక్ష్యం తగదంటారు,
0: తగదు అస్సలు. నెక్స్ట్, కొంతమంది నోట్లో పుండవుతుంది మామూలుగానే కదా అని చెప్పి రారు. అది పెరుగుతున్నా కూడా వాళ్ళంతట వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళి మల్టీవిటమిన్ టాబ్లెట్లు కొని వేసుకోవడం తప్పితే, అది పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది, పక్కకి వెళ్ళి చూపించుకుందాం అనే ధ్యాస కూడా ఉండదు. అది చాలా పెరిగిన తర్వాత మా దగ్గరకు వస్తారు. నెక్స్ట్, మింగడంలో ఇబ్బంది ఉంటుంది. మింగడంలో ఇబ్బంది ఉన్నప్పుడు ఎందుకుంటుందండి? నార్మల్గా మీకు ఎప్పుడు కూడా ఉండదు, కొత్తగా మొదలైందంటే ఏదో ఒక ఇబ్బంది ఉన్నట్టే కదా. ఒక 2-3 వారాల కన్నా ఎక్కువ ఉంది, మనం నీళ్లు తీసుకుంటున్నాం ప్రశాంతంగా వెళ్తుంది, కానీ ఎప్పుడైతే మనం అన్నం కానీ ముద్ద దిగట్లేదు. మీకు ముద్ద దిగట్లేదు అంటే అక్కడ ఏదో అడ్డుపడుతుందని దాని అర్థం అన్నట్టు. సో అట్లా ముద్ద దిగకపోయినా కూడా, లేదా మీరేం చేయట్లేదు, నార్మల్గానే మీరు ఎంత మోతాదులో ఫుడ్ తీసుకుంటారో అంత తీసుకుంటున్నారు, అయినా కూడా మీ బరువు తగ్గుతుంది, ఏదో ఒక విషయం ఉండాలి కదా, దానికి ఒక రీజన్ అయితే ఉండాలి కదా. సో అది బరువు తగ్గుతున్నారు, లేదా మీకు జ్వరం వచ్చిన ఫీలింగ్ ఉంది. జ్వరం వచ్చినప్పుడు మనకు ఒళ్ళు నొప్పులు ఉంటాయి, కొంచెం నీరసంగా ఉంటుంది కదా, ఏ కారణం లేకుండా మీకు నీరసంగా అనిపిస్తుంది. సో ఇటువంటి అన్ని కూడా గమనిస్తూ ఉండాలండి. కొన్ని రోజుల కన్నా ఎక్కువ మనకి ఇది ఉంది, ఏ ఇబ్బంది అయినా కూడా దయచేసి మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే మంచిది.
1: డాక్టర్ గారు, ప్రస్తుతం ఉండే సమాజంలో జీవన శైలిలో చాలా మార్పులు వచ్చాయి.
0: అవును సార్.
1: ఈ క్యాన్సర్ రావడానికి ముఖ్యంగా ఏ ఏ కారణాలు ఉండొచ్చు అంటారండి?
0: క్యాన్సర్ రావడానికంటే ఇప్పుడు మనకు, మరి అన్నారు జీవన శైలిలో ఎక్కువగా మార్పు వచ్చింది ఏంటంటే ఫుడ్ అండి. మనం తినే పదార్థాలు, పాతకాలంలో ఏంటంటే ఎప్పుడు ఇంట్లో ఫుడ్ తీసుకొని వంట చేసుకొని మనం తినేవాళ్ళం,
1: వేడి వేడిగా అందరు కలిసి
0: కూర్చొని తినేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, ఆన్లైన్ డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత ఏదున్నా మనం దానిలో ఆర్డర్ చేసుకోవాల్సిందే, రైట్? వాళ్ళక్కడ శుభ్రత ఎటువంటిది వాడారు మనకు తెలియదు, ఆయిల్ వాడిందే మళ్ళీ వాడారా లేదా మనకు తెలియదు. నెక్స్ట్ మనకు దానిలో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి, ఏదైతే మనకు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ, ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ కానీ, వాటన్నిట్లో కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ కారకమైనటువంటి పదార్థాలు ఉన్నాయని చెప్పి మనకు తెలుసు. నెక్స్ట్ ఇంకా మన ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే వ్యాయామం, ఎక్సర్సైజ్ అనేది మనం చాలా మంది తగ్గించేసాము.
1: వ్యాయామం తగ్గిన తర్వాతనే వ్యాధులు మొదలయ్యాయంటారు,
0: అంతే కదండి. సో ఇట్లా ఇవన్నీ కలగలిసి మనకు ఏంటంటే క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరిగింది.
1: డాక్టర్ గారు, అలా కాకుండా కొందరు కొన్ని కొన్ని పరిస్థితుల్లో పనిచేస్తుంటారు, అంటే డస్ట్ మైన్స్ లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే రేడియేషన్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో పనిచేసే వాళ్ళు కానీ, అలాంటి కారణాలు కూడా ఏమైనా ఉన్నాయంటారా?
0: డెఫినెట్లీ అండి. ఇప్పుడు రేడాన్ ఎక్స్పోజర్ అని ఉంటుంది, అది దానివల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆస్బెస్టస్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకు కూడా దానివల్ల కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. తంబాకు, దాన్ని కూడా సిగరెట్లు బీడీ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కువగా దానికి ఎక్స్పోజ్ అవుతా ఉంటారు, దానివల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుందండి.
1: క్యాన్సర్ బారిన పడిన వ్యక్తి ఎవరైనా ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల పాత్ర ఎలా ఉండాలంటారు వాళ్ళ పట్ల?
0: ఫస్ట్ నేను అనేది ఏంటంటే, వాళ్ళ పట్ల వివక్ష చూపించకండి. క్యాన్సర్ అంటువ్యాధి కాదండి, సో ఒకరి నుంచి ఒకరికి వచ్చేది కాదు. సో వాళ్ళ పట్ల వివక్ష చూపించాల్సిన అవసరం లేదు. ఇందులో ఇంకో పాజిటివ్ వివక్ష ఉంటుంది, ఏంటో తెలుసా సార్? ఫుడ్ రెస్ట్రిక్ట్ చేస్తారు. అంటే వీళ్ళు ఇది తినకూడదు, అది తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు, అదే పని. అంటే క్యాన్సర్ పేషెంట్స్ ఆల్రెడీ వాళ్లకు తినాలనే ఆశ తగ్గిపోయి ఉంటుంది. మళ్ళీ మీరు దానిలో అది తినకూడదు, ఇది తినకూడదు అంటే వాళ్ళు అసలు ఏది తీసుకోరు.
1: అంటే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చితికిపోతారు.
0: సో వాళ్ళని వివక్షతో చూడకండి. నార్మల్గా మనం ఏదైతే కేర్ తీసుకుంటామో అది తీసుకుంటే సరిపోతుందండి.
1: డాక్టర్ గారు, ప్రస్తుతం ఉండే

0: మన ఆధునిక సమాజంలో పెరుగుతున్న వైద్య విధానాలలో రీసెర్చెస్ అన్నీ చేశారు కదా, క్యాన్సర్ పట్ల ఎటువంటి రకమైన ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి?
1: సార్, క్యాన్సర్కి మనం బ్రాడ్గా చూసుకుంటే గనక కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, సర్జరీ, ఏ రకమైన క్యాన్సర్ తీసుకున్నా కూడా ఈ మూడిట్లలో ఏదో ఒకటి దానికి పనిచేస్తుంది. ఆ ఎక్కడొచ్చింది, మన శరీరంలో ఏ భాగంలో క్యాన్సర్ వచ్చింది, ఏ రకమైన క్యాన్సర్ వచ్చింది, ఏ స్టేజ్లో ఉన్నదనే దాన్ని బట్టి ఈ మూడిట్లలో ఏది వాడతాం అనేది మనం చూసుకుంటాం. సర్జరీలో తీసుకుంటే గనక ఇప్పుడు మనకు రోబోటిక్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీస్ అని వచ్చాయండి. పొట్ట భాగంలో తీసుకుంటే వాళ్ళు మొత్తం పొట్టనంతా చీరి వాళ్ళు చేసేవాళ్ళు గతంలో. ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ ఆర్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ వల్ల ఏంటంటే చిన్న కీ హోల్స్ పెట్టి చిన్న చిన్న కుట్లతోని లోపలికి వెళ్ళి సర్జరీ చేసి బయటకు వచ్చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉండదు. రెండోది ఏంటంటే కోలుకునే సమయం చాలా తగ్గిపోతుంది, హీలింగ్ టైం ఫాస్ట్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ మొడాలిటీ అంటే మానే వరకు ఆగాల్సిన పరిస్థితి లేదు కాబట్టి 2-3 వారాల్లోనే మళ్ళీ కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ చేసే అవకాశం ఉంటుంది అన్నట్టు. కీమోథెరపీ అంటే ఏంటంటే సార్, ఎక్కువ మల్టిప్లై అయ్యే కణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ చంపేస్తున్నాయి. అవి నార్మల్ కావచ్చు, క్యాన్సర్ కణాలు కావచ్చు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అని వచ్చాయి. టార్గెటెడ్ థెరపీ అంటే టార్గెట్, ఆ కణాల క్యాన్సర్ కణాల మీద ఉన్నటువంటి టార్గెట్లను ఐడెంటిఫై చేసి వాటిని మాత్రమే చంపుతాయి
0: డైరెక్ట్గా.
1: నెక్స్ట్ ఇమ్యూనోథెరపీ. ఇమ్యూనోథెరపీ అంటే ఏంటంటే మీ శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్ని ప్రేరేపించి వాటినే క్యాన్సర్ కణాలని చంపేలా చేస్తాయన. నెక్స్ట్ రేడియేషన్ థెరపీ. పాతకాలంలో ఏంటంటే మనకు మేజర్ టార్గెట్ ఏముండే, అక్కడ ఉన్న క్యాన్సర్ కణాలు ఏమన్నా మిగులుంటే చనిపోవాలి, అదే టార్గెట్ మనకి. ఇప్పుడున్న దానిలో ఏంటంటే అవి చనిపోతూ పక్కకున్న నార్మల్ భాగాలు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతినకుండా ఉండాలి. సో ఇప్పుడున్న ఐఎంఆర్టీ, ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ అని కానీ, ఐజీఆర్టీ, ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అని కానీ, ఎంఆర్ గైడెడ్ రేడియోథెరపీ, ఎంఆర్ లినాక్ అని కొత్తగా వచ్చింది, ఎంఆర్ఐ లినాక్ అని చెప్పి, వీటన్నిటిలో ఏంటంటే ఎక్కడైతే మనం రేడియేషన్ ఇవ్వాలో ఆ ప్రాంతానికి ఎక్కువ రేడియేషన్ వెళ్తూ చుట్టుపక్కల ఉన్న నార్మల్ భాగాలకి ఎంత తక్కువ పాజిబుల్ అయితే అంత తక్కువ రేడియేషన్ వెళ్ళేలా చేస్తాయన్నట్టు. ఇంకా దీనిలో వచ్చిన ఒక్క అడిషనల్ పాయింట్ ఏంటంటే మనకి లైవ్ మోషన్ మానిటరింగ్ అని ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాలుక భాగం మీద ఎవరికన్నా క్యాన్సర్ వచ్చిందనుకోండి, మనం కామ్గా ఉన్నా కూడా మనం ఆలోచనలు బట్టి అప్పుడప్పుడు నాలుక కదులుతూ ఉంటుంది కదా,
0: కనుగుడ్లు కూడా
1: కదులుతూ ఉంటాయి కదా. సో ఆ నాలుక కదులుతుంది అంటే నాలుకలో ఉన్న ట్యూమర్ కూడా కదులుతున్నట్టే కదా. సో మనము అది అక్కడే ఉందనుకుని రేడియేషన్ ఇవ్వడం వల్ల ఆ ట్యూమర్ గడ్డ మిస్ అయ్యే ఛాన్స్ ఉండేది కదా. అది మిస్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేసేవాళ్ళమంటే, సెంటీమీటర్ ఒకవేళ గనక ట్యూమర్ ఉంటే 3 సెంటీమీటర్ల మందం మనం రేడియేషన్ ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే అది సెంటీమీటర్ మీదికి కిందికి జరిగినా కూడా రేడియేషన్ దానికి వెళ్లేలాగా. ఇప్పుడున్న లైవ్ మోషన్ మానిటరింగ్ టెక్నిక్స్ ద్వారా ఏంటంటే మనకు ఆ టైంలో ఆ పొజిషన్లో ట్యూమర్ గడ్డ ఎక్కడున్నది అనేది మనం చూడొచ్చు. మనం చూస్తున్నాం కాబట్టి ఆ ఎక్కువ 2 సెంటీమీటర్ల మార్జిన్ ఇవ్వాల్సిన అవసరం మనకు లేదు, మార్జిన్ ని మనం తక్కువ చేసుకుంటాం,
0: మోర్ ఫోకస్డ్ గా చేయొచ్చు.
1: అంటే చుట్టుపక్కల ఉన్న నార్మల్ భాగాలకు ఆటోమేటిక్ గా రేడియేషన్ డోస్ తక్కువ వేసినట్టే కదండి.
0: డాక్టర్ గారు, క్యాన్సర్ ని తొలి దశల్లోనే కనుక్కోవాలంటే ఏ రకమైన పరీక్షలు చేయించుకోవాలంటారు?
1: ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఎర్లీ స్టేజెస్ లోనే కనుక్కునేందుకు చాలా రకాల పరీక్షలు ఉన్నాయి, వీటినే మనం స్క్రీనింగ్ టెస్ట్ అంటామండి. ఆడవారికి, మగవారికి ఏజ్ గ్రూప్ ప్రకారంగా వీటిని విభజించారు. ఫస్ట్ మనం ఆడవారి గురించి మాట్లాడుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ద మోస్ట్ కామన్. అంటే మనకు బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ మ్యామోగ్రఫీ అనే ఒక టెస్ట్ ఉంటుందండి, ఆ మ్యామోగ్రఫీ అనే టెస్ట్ ఖచ్చితంగా చేసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలి, అది లేదు నాకు సంవత్సరానికి ఒకసారి వీలవ్వట్లేదు, అట్లీస్ట్ 2 సంవత్సరాలకు ఒకసారి అయినా కూడా ఆ మ్యామోగ్రఫీ అని పరీక్ష చేయించుకుంటే కనుక మనకు బ్రెస్ట్ క్యాన్సర్ని ముందుగానే పసిగట్టే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్యాప్స్మియర్ హెచ్పీవీ టెస్టింగ్ అని ఉంటుందండి. ఈ టెస్ట్ 29 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ చేసుకోవాల్సిన టెస్ట్ ఇది. ఈ టెస్ట్ చేసుకోవడం వల్ల మనకు గర్భాశయ ముఖ ద్వారం సర్వైకల్ క్యాన్సర్ ఏదైతే ఉందో అది ముందుగానే మనం పసిగట్టొచ్చు అన్నట్టు. ఇవి రెండు మనకు ఎక్కువగా కనిపించేటువంటి క్యాన్సర్స్, ఇవి రెండింటిని మనం ముందుగానే కనిపెట్టవచ్చు. ముందుగా కనిపెడితే అంటే ఏమవుతుంది, ఎర్లీ స్టేజెస్లో మనం కనుక్కుంటే దాన్ని ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ చేయొచ్చు, కాబట్టి దానివల్ల చనిపోయే వారి సంఖ్య చాలా తగ్గించిన వాళ్ళం అవుతాం.
0: అంతేనండి, స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటారు.

0: ముగ్గులోనే దాన్ని గుర్తించి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసినట్లయితే అది పెరిగి ప్రోగ్రెస్ అయిపోయి సమస్యాత్మకంగా మారకుండా ఉంటుందంటారు.
1: అంతే సార్. నెక్స్ట్ మగవారిలో పిఎస్ఏ అని ఉంటుంది, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అని ఉంటుందండి, కేవలం ఒక బ్లడ్ టెస్ట్. సో 70 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఆ పిఎస్ఏ టెస్ట్ అనేది మ్యాండేటరీగా చేసుకోవాలి. 55 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కోలాన్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఏదైతే ఉందో అది పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో కోలాన్ అంటే పెద్ద పేగు.

0: అంటే లంగ్ క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకి లో డోస్ సిటీ స్కాన్ అని ఉంటుందండి. ఆ లో డోస్ సిటీ స్కాన్ చేసుకుంటే గనక తొలి దశలోనే మనం క్యాన్సర్ కనుక్కునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఏజ్ గ్రూప్ బట్టి చేసుకోవాల్సినటువంటి టెస్ట్.
1: మీరు చెప్పిన దాన్ని బట్టి ఒకసారి టెస్ట్ చేసి లేదంటే మళ్ళీ టెస్ట్ వరకు నిశ్చింతగా బ్రతకవచ్చు,
0: అవును సార్, నిశ్చింతగా ఉండొచ్చు
1: నిశ్చింతగా ఉండొచ్చు, అనుమానంతో లేకుండా.
0: లేకుండా
1: ఒకవేళ ఏదైనా బయటపడిందంటే వెంటనే దాన్ని ట్రీట్ చేయొచ్చు,
0: చేసుకోవచ్చు.
1: పూర్తిగా అది పెరిగి పెద్దదై మొక్కై మానే అన్నట్టుగా ఇబ్బంది పడకుండా.
0: అప్పుడు కష్టం కదండి, అంటే ప్రోగ్రెస్ అయిన కొద్ది మనకి ఇంకా ట్రీట్మెంట్ మొడాలిటీస్ అనేవి తక్కువైపోతాయి, వాళ్ళకి నయమయ్యే అవకాశం తక్కువ అవుతూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మీరు అన్నట్టు మొగదశలోనే మనం పసిగట్టొచ్చు వాటిని.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ సందీప్ కుమార్ గారు, ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం, క్యాన్సర్ లక్షణాలు, చికిత్స ఈ అంశంపై డాక్టర్ సందీప్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రేయస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:30.
1: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్రత్యేక సేవలు మరియు ఆఫర్లు.
2: బీఎస్ఎన్ఎల్ మొబైల్ ఆఫర్స్:
1: మొబైల్ నూతన మరియు ఎంఎన్పి వినియోగదారులకు కేవలం 1 రూపాయికి ఫ్రీడమ్ ప్లాన్.
2: మొబైల్ ప్లాన్ 2399 రీఛార్జ్ పై 412 రోజుల వ్యాలిడిటీతో రోజుకి 2 GB డేటా, 100 SMS, అపరిమిత వాయిస్ కాల్స్ పొందండి.
1: బీఎస్ఎన్ఎల్ హైస్పీడ్ ఇంటర్నెట్ FTTH 1111 ప్లాన్ లో
2: 200 MBPS హైస్పీడ్ ఇంటర్నెట్, 5000 GB డేటా,
1: 25+ ఓటీటీ ప్లాట్ఫామ్స్.
2: భారతదేశంలో ఏ నెంబర్కైనా అపరిమిత కాల్స్, 6 నెలల పాటు ప్రతి నెల 88 రూపాయల డిస్కౌంట్ కూడా.
1: ప్రధాన ఈబీ సేవలు
2: ఐఎల్ఎల్, ఎంపీఎల్ఎస్, విపిఎన్ అండ్ P2P, ఇతర కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ కమ్యూనికేషన్ సర్వీసెస్.
1: మరిన్ని వివరాలకు మా కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా కాల్ సెంటర్ నెంబర్ 1800 180 1503 సంప్రదించండి.
2: భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్.
0: ఆల్ టైమ్ హిట్స్ మీరు ఇప్పుడు వింటారు. ముందుగా అల్లుడ మజాకా చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం గానం చేసిన పాట వేటూరి గీతం, కోటి సంగీతం.

0: శ్రోతలందరికీ బీఎస్ఎన్ఎల్ వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్.
1: మీరు వింటున్న ఆ పాట ధర్మచక్రం చిత్రంలోనిది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం శ్రీలేఖ పాడారు. సంగీతం ఎంఎం శ్రీలేఖ.

ఆల్ టైమ్ హిట్స్లో ఇప్పుడు మీరు వినబోతున్న పాట గులాబీ. చిత్రం నుండి హరిహరన్ బృందం గానం చేశారు ఈ పాటని. శశిప్రీతం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతానికి శశిప్రీతం సంగీతం.

0: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్రత్యేక సేవలు మరియు ఆఫర్లు.
1: బీఎస్ఎన్ఎల్ మొబైల్ ఆఫర్స్.
0: మొబైల్ నూతన మరియు ఎంఎన్పి వినియోగదారులకు కేవలం 1 రూపాయికి ఫ్రీడమ్ ప్లాన్.
1: మొబైల్ ప్లాన్ 2399 రీఛార్జ్ పై 412 రోజుల వ్యాలిడిటీతో రోజుకి 2 GB డేటా, 100 SMS, అపరిమిత వాయిస్ కాల్స్ పొందండి.
0: బీఎస్ఎన్ఎల్ హై స్పీడ్ ఇంటర్నెట్ FTTH 1111 ప్లాన్ లో
1: 200 MBPS హై స్పీడ్ ఇంటర్నెట్, 5000 GB డేటా,
0: 25+ OTT ప్లాట్ఫామ్స్.
1: భారతదేశంలో ఏ నెంబర్కైనా అపరిమిత కాల్స్, 6 నెలల పాటు ప్రతి నెల 88 రూపాయల డిస్కౌంట్ కూడా.
0: ప్రధాన ఈబీ సేవలు
1: ILL, MPLS, VPN అండ్ P2P, ఇతర కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ కమ్యూనికేషన్ సర్వీసెస్.
0: మరిన్ని వివరాలకు మా కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా కాల్ సెంటర్ నెంబర్ 1800 180 1503 సంప్రదించండి.
1: భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ BSNL.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఈ రోజు రాత్రి 9:30 గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు. ఆల్ టైమ్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట ముత్తు చిత్రం నుండి మనోజ్ సుజాత పాడారు భువన చంద్ర గీతానికి ఆర్ రెహమాన్ సంగీతం.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. ఈరోజు రాత్రి 8:30 ఏకచిత్ర గీతాల్లో భారతీయుడు చిత్రం నుంచి పాటలను వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్. ఆల్ టైమ్ హిట్స్లో చివరిగా ఇప్పుడు మీరు వినబోతున్న పాట పెళ్లి సందడి. చిత్రం నుండి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించి మనో శ్వేతనాగతో కలిసి పాడిన పాట జొన్న విత్తల గీతం.

0: ఆల్ టైమ్ హిట్స్ మీరింత వరకు విన్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ ఎజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేషనల్ వార్ మెమోరియల్ వద్ద వీర జవాన్లకు నివాళులర్పించారు. కాశ్మీర్లోని 10 జిల్లాల్లోనూ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బక్షి స్టేడియంలో జాతీయ ఎజెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. భారత రాయబార కార్యాలయాలు, కన్సులేట్లు ఈరోజు భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జెండా ఆవిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహిక సమావేశాలతో జరుపుకున్నాయి. సింగపూర్, చైనా, హాంకాంగ్లో జరిగిన వేడుకల్లో వేలాది మంది భారత జాతీయులు పాల్గొన్నారు. ప్రపంచ నాయకులు, విదేశీ రాయబార కార్యాలయాలు ఈరోజు భారతదేశానికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాయి. భారతదేశ ప్రజాస్వామ్య ప్రస్థానాన్ని, నాగరిక వారసత్వాన్ని ప్రాంతీయ ప్రపంచ సహకారంలో విస్తరిస్తున్న పాత్రను ప్రశంసించాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆధ్వర్యంలో ఎట్ హోమ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పలువురు మంత్రులు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పరకాల నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఈరోజు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. రాష్ట్రంలోని 9 జిల్లాలకు సాగునీటి ప్రయోజనం చేకూర్చే దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తిస్థాయిలో కార్యరూపంలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 5,000 రూపాయల నగదు గ్రాంటును అందిస్తున్నారని, వినియోగదారుల బ్యాంకు ఖాతా వివరాలను అందించారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక సందేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ వాదన నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తెలియజేసింది. ఈరోజు రాష్ట్రంలోని 12 జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ మొదటి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: మస్తిమసా వింటున్నారు, నేను మీ ఆర్జే నాగమణి. ఒక పిల్లవాడు అమ్మతో కలిసి చిన్నప్పుడు ఊరు వెళ్తుంటే రోడ్డు మీద పడున్న

జాతీయ జెండాని అమ్మ కళ్ళకద్దుకుని పక్కన పెట్టడం చూసి ఇలా అడిగాడు. అందరూ చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నా నువ్వెందుకమ్మా తీసి పక్కన పెట్టావు అని. అప్పుడు అమ్మ ఇలా జవాబిచ్చింది, ఏమనంటే, నేను నీకు ఎలాగైతే అమ్మనో ఈ జెండా యావత్ దేశానికి భరతమాత అని. ఆ మాట ఆ పిల్లవాడిలో స్ఫూర్తి నింపింది. ఆ మాటను పెద్దయ్యాక అమలు చేసి బాధ్యత గల భరతమాత ముద్దుబిడ్డ అనిపించుకున్నాడు. ఎందుకు, ఏంటి, ఎలా మాట్లాడుకుందాం మస్తీ మజాలో ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి.

0: శ్రోతలందరికీ బీఎస్ఎన్ఎల్ వారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్.
1: మస్తి మజా వింటున్నారు. అడిగిన దానికి అమ్మ ఏదో ఒకటి చెప్పిందిలే అని వదిలేదు ఆ పిల్లవాడు. దాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. జెండా ఎగరవేసినప్పుడే కాదు, ఎప్పుడూ అది గౌరవాన్ని పొందాలని బలమైన ఆకాంక్షతో భారతీయులంతా గౌరవించే పనిచేశాడు. అదేంటంటే, ఎక్కడైనా సరే జెండా కింద పడి కనిపిస్తే వాటిని తీసి జాగ్రత్తగా దాచిపెట్టేవాడు. అదే అతనికి పద్మశ్రీకి నామినేట్ అయ్యేలా చేసింది. మరి ఇంతకీ ఎవరతను, ఎక్కడివాడు? మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.
2: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరులని తలుచుకుంటూ

0: చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: ఈ రోజు రాత్రి 9:30 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.

మస్తి మజా వింటున్నారు. కోల్కతాకి చెందిన ప్రియరంజన్ 18 ఏళ్లుగా అంటే 2008 సంవత్సరం నుండి ఇప్పటి వరకు అలా సేకరించిన జాతీయ జెండాలను 3 కంటైనర్ల నిండా భద్రపరిచాడు. వాటిల్లో పాడైపోయిన వాటిని, చిరిగిపోయిన వాటిని భూమిలో పాతిపెట్టాడు. ఈ అలవాటే అతనికి పద్మశ్రీకి నామినేట్ అయ్యేలా చేసింది. మొదట్లో ప్రియరంజన్తో మొదలైన ఈ యజ్ఞం ఇప్పుడు 60 మంది వరకు చేరుకుంది. వీళ్లంతా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జాతీయ జెండాని ఎలా జాగ్రత్త చేయాలో, ఎలా గౌరవించాలో అవగాహనను కల్పిస్తున్నారు. ప్రియరంజన్కి ఫ్లాగ్ మ్యాన్ అనే పేరు కూడా ఉంది. ఇది చూసిన నెటిజన్స్ మాత్రం జెండా ఊంచా రహే హమారా అంటూ సగర్వంగా 3 వందల జెండాని మరింత రెపరెపలాడేలా చేశావు, యు ఆర్ ద రియల్ హీరో అని, ఇంకా నిజమైన దేశభక్తి నిండిన నీకు సెల్యూట్ చేయకుండా ఉండలేమని రకరకాల కామెంట్స్ పెట్టేస్తున్నారు.

0: మస్తే మజా. మీరింతవరకు విన్నారు
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8:30 ఏకచిత్ర గీతాలు వింటారు. నేటి ఏకచిత్ర గీతాల్లో భారతీయుడు చిత్రం నుండి పాటలు వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్.

0: శ్రోతలందరికీ బీఎస్ఎన్ఎల్ వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్.
1: నేటి ఏకచిత్ర గీతాల్లో భారతీయుడు చిత్రం నుండి పాటలు వింటున్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్. అప్పట్లోనే ఎక్కువ భాషల్లో విడుదలైంది ఈ సినిమా. 1996 మే 9 రిలీజ్ అయిన ఈ సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. అవినీతిని నిర్మూలించే తండ్రి పాత్రలోనూ, అవినీతికి పాల్పడే కొడుకు పాత్రలోనూ కమల్ హాసన్ డ్యూయల్ రోల్ చేశారు ఈ సినిమాలో.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: నేటి ఏకచిత్ర గీతాల్లో భారతీయుడు చిత్రం నుంచి పాటల్ని వింటున్నారు. 1996లో విడుదలైంది ఈ సినిమా. ఈ సినిమాకి సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ సినిమాకి మొదట రాధిక గారిని అనుకున్నారట, అలాగే ఐశ్వర్య రాయ్ గారిని కూడా అనుకున్నారట.

ఇంకా ఊర్వశి గారిని కూడా తీసుకుందాం అనుకున్నారట. కానీ వీళ్ళెవ్వరికీ కూడా డేట్స్ కుదరకపోయేసరికి ఈ పాత్రని సుకన్య గారికి అప్పగించారు ఈ సినిమా దర్శకులు శంకర్. ఎందుకంటే సుకన్య గారు అంతకుముందు మహానది సినిమాలో కమల్ హాసన్ గారికి జోడీగా నటించడం వల్ల ఓకే ఈ పేర్ బాగానే ఉంటుంది అనే ఒక అంచనాకు వచ్చి సుకన్య గారిని కమల్ హాసన్ గారికి జోడీగా తీసుకోవటం జరిగింది.

0: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్రత్యేక సేవలు మరియు ఆఫర్లు.
1: బీఎస్ఎన్ఎల్ మొబైల్ ఆఫర్స్.
0: మొబైల్ నూతన మరియు ఎంఎన్పి వినియోగదారులకు కేవలం 1 రూపాయికి ఫ్రీడమ్ ప్లాన్.
1: మొబైల్ ప్లాన్ 2399 రీఛార్జ్ పై 412 రోజుల వ్యాలిడిటీతో రోజుకి 2 GB డేటా, 100 SMS అపరిమిత వాయిస్ కాల్స్ పొందండి.
0: బీఎస్ఎన్ఎల్ హై స్పీడ్ ఇంటర్నెట్ FTTH 1111 ప్లాన్ లో
1: 200 MBPS హై స్పీడ్ ఇంటర్నెట్, 5000 GB డేటా,
0: 25+ OTT ప్లాట్ఫామ్స్.
1: భారతదేశంలో ఏ నెంబర్కైనా అపరిమిత కాల్స్, 6 నెలల పాటు ప్రతి నెల 88 రూపాయల డిస్కౌంట్ కూడా.
0: ప్రధాన ఈబి సేవలు
1: ILL, MPLS, VPN అండ్ P2P ఇతర కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ కమ్యూనికేషన్ సర్వీసెస్.
0: మరిన్ని వివరాలకు మా కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా కాల్ సెంటర్ నెంబర్ 1800 180 1503 సంప్రదించండి.
1: భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ BSNL.
2: నేటి ఏకచిత్ర గీతాల్లో భారతీయుడు 1996 విడుదలైన సినిమా ఇది. ఈ చిత్రం నుంచి పాటలు వింటున్నారు సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ సినిమా ఉత్తమ నటుడిగా కమల్ హాసన్ కి, ఉత్తమ కళా దర్శకత్వంగా తోట తరణికి, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో సెయింట్ వెంకీకి జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. ఇంకా ఉత్తమ చిత్రంగా ఏఎం రత్నంకి, ఉత్తమ నటుడిగా కమల్ హాసన్కి తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారము లభించింది. అలాగే ఉత్తమ చిత్రంగా ఏఎం రత్నంకి, ఉత్తమ నటుడిగా కమల్ హాసన్కి ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్లో కూడా మరి ఈ సినిమా అవార్డుల పంట పండించడం జరిగింది.

ఏకచిత్ర గీతాల్లో 1996లో విడుదలైన భారతీయుడు చిత్రం నుండి పాటలను వింటున్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ సినిమాకి హీరోయిన్ విషయంలోనూ అలాగే తల్లి విషయంలోనే కాదు, కమల్ హాసన్ డ్యూయల్ రోల్ విషయంలో కూడా ముందు రజనీకాంత్ గారికి ఈ కథ వినిపిస్తే ఆయన చేయనందువలన తండ్రి పాత్రకి రాజశేఖర్ గారిని అనుకున్నారు, కొడుకు పాత్రకి నాగార్జున గారిని లేదంటే వెంకటేష్ గారిని తీసుకోవాలని అనుకున్నారట. అయితే ఇవేమీ కూడా ఆచరణ కాలేకపోయినా మరి కమల్ హాసన్ చేతే రెండు పాత్రల్ని కూడా చేయిద్దాము, బాగుంటుంది. ఎందుకంటే ఆయన నటన విశ్వరూపం ఏంటి అనేది అప్పటికే తెలుగు ప్రేక్షకులందరికీ అటు తమిళ ప్రేక్షకులందరికీ కూడా బాగా తెలుసు. ఆయన ఎలాంటి పాత్రనైనా సరే అలా అవలీలగా చేసేయగలుగుతారు. కాబట్టి మరి డ్యూయల్ రోల్కి కమల్ హాసన్నే ఎంచుకోవడం జరిగింది. మరి ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పొచ్చు.

మీరింతవరకు ఏకచిత్ర గీతాల్లో భారతీయుడు చిత్రం నుంచి పాటలు విన్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 9:05. ఇప్పుడు సినీ గీతాలు విందాం. కేకే ఉషా పాడిన పాట ముందుగా మీకోసం వచ్చేస్తుంది. సంతోషం చిత్రం నుంచి కులశేఖర్ గీతానికి ఆర్పి పట్నాయక్ సంగీతం.

0: 80వ భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై నుండి గౌరవనీయులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా రూపొందించబడిన తెలుగు అనువాదం వింటారు.
1: నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు మనమందరం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరి గుండె చప్పుడు వందే మాతరం నినాదంతో మారుమోగుతోంది. ఈరోజు ప్రతి ఇల్లు త్రివర్ణ శోభితమైంది, ప్రతి మనసు త్రివర్ణమయమైంది. దేశం ఉత్సాహం మరియు ఉల్లాసంతో కొత్త సంకల్పాలను తీసుకుంటూ నేడు ముందుకు సాగుతోంది. మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశం ఈరోజు దేశ స్వాతంత్రం కోసం త్యాగం మరియు బలిదానాల పరాకాష్ఠను ప్రదర్శించిన మహనీయులైన పుత్రులను నేడు స్మరించుకుంటున్నాం. తమ తపస్సు, త్యాగం మరియు బలిదానాలతో స్వాతంత్రమే ఏకైక లక్ష్యంగా తమ పూర్తి జీవితాన్ని ధారపోశారు. పూజ్య బాపూజీతో సహా స్వాతంత్ర సమరయోధులందరికీ మరియు బలిదానాల గొప్ప పరంపరను మేల్కొల్పిన మహోన్నత విప్లవకారులందరికీ ఈరోజు నేను భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. ఈరోజు ఈ వేడుకలో పాల్గొన్న వారందరికీ ఇది నిజంగా ఒక చారిత్రాత్మక క్షణం కూడా. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆగస్టు 15వ తేదీన ఎర్రకోటపై మొదటిసారిగా వందే మాతరం మారుమోగుతోంది. ఈరోజు మన దేశ ప్రజలమంతా వందే మాతరం యొక్క 150 సంవత్సరాల వేడుకలను జరుపుకుంటున్నప్పుడు దీనికంటే గొప్ప సందర్భం ఇంకేముంటుంది? నా ప్రియమైన దేశ ప్రజలారా, గత కొన్ని రోజులుగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించాయి, కొండ చర్యలు విరిగిపడ్డాయి మరియు దీనివల్ల అనేక కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వారి కష్టాలను మరియు ఆవేదనను మేము అర్థం చేసుకుంటున్నాం. బాధిత కుటుంబాలందరికీ నేను హామీ ఇస్తున్నాను, కష్ట సమయంలో మేము ఇంకా ఈ దేశం మొత్తం మీకు అండగా నిలుస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏ దేశమైనా సరే అది గొప్పగా మారినప్పుడు తన లక్ష్యాలను చేరుకున్నప్పుడు సంకల్ప బలం సామర్థ్యంతోనే తన కలల ప్రయాణంలో ముందుకు సాగుతుంది. నా దేశ ప్రజలారా, ఇకపై చిన్న చిన్న కలలతో మన పనులు సాగవు. మనం పెద్ద కలలు కనాలి.

ఎందుకంటే ఆ పెద్ద కలలే మన ఆలోచనలకు విస్తృతిని ఇస్తాయి, మన ఆలోచన పరిధిని మరింత విశాలం చేస్తాయి. అలాంటి గొప్ప లక్ష్యాలే మన సంకల్పాలు కావాలి. సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు కష్టాల నుంచి మరియు ఆపదల మధ్య నుంచి కూడా కొత్త దారులను వెతుక్కునే సామర్థ్యం దానంతటా అదే మనలో ఉద్భవిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మన సంకల్పాలు కూడా అత్యున్నతంగా ఉండాలి. ఎందుకంటే కలలు ఎంత గొప్పగా ఉంటే మన లక్ష్యాలు మరియు సంకల్పాలు కూడా అంతే ఉన్నతంగా ఉంటాయి. అప్పుడే మన సామర్థ్యం యొక్క శిఖరాలు పెరుగుతాయి, మన ప్రయత్నాల స్థాయి కూడా పెరుగుతుంది. అప్పుడే మనం మన కలలను సాకారం చేసుకోగలుగుతాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు భారతదేశం కూడా ఒక గొప్ప కలను కన్నది, ఆ కలను ఎంతో దృఢ సంకల్పంతో కన్నది. కొత్త శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో ఆ కలను కన్నది. ఆ కల ఏమిటంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి, అంటే 2047 కల్లా మనం తప్పకుండా వికసిత భారతాన్ని నిర్మించి తీరుతాం. 140 కోట్ల దేశ ప్రజల పౌరుషం మరియు కఠోర పరిశ్రమతో ఈ లక్ష్యాన్ని మనం సాధించాలి. మరియు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఒక దేశం, అభివృద్ధి చెందిన దేశంగా మారాలని సంకల్పం తీసుకున్నప్పుడు అది ప్రపంచం దృష్టిలో కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది మన ధైర్య సాహసాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ప్రపంచం మనల్ని చూసే దృక్పథాన్ని మార్చుకోవడానికి ఇది ప్రేరేపిస్తుంది. ప్రియమైన దేశ ప్రజలారా, నేను ఈ మాటలను ఊరికే అనడం లేదు. గత 12 ఏళ్లలో దేశంలోని కోట్లాది మంది పౌరులు, వారు దళితులు కావచ్చు, పీడితులు, వంచితులు లేదా ఆదివాసీలు కావచ్చు, గ్రామాల్లో నివసించే వారు కావచ్చు లేదా నగరాల్లో నివసించే వారు కావచ్చు, పేదలు, మధ్యతరగతి వారు, యువకులు, వృద్ధులు, మహిళలు లేదా పురుషులు కావచ్చు, అందరూ కలిసికట్టుగా కృషి చేశారు. అది ఉత్తరం కావచ్చు, దక్షిణం కావచ్చు, తూర్పు కావచ్చు లేదా పడమర కావచ్చు, ప్రతి ఒక్కరూ గత 12 ఏళ్లలో ఒక గొప్ప సంకల్పంతో, పూర్తి అంకిత భావంతో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి అన్ని రకాలుగా కృషి చేశారు. దేశ ప్రజలు చేసిన ఈ అద్భుతమైన ప్రయత్నాలను నేను ఎంతో గౌరవపూర్వకంగా అంగీకరిస్తున్నాను. మరియు ఆ కృషి ఫలితంగానే ఇంత తక్కువ సమయంలో 25 కోట్ల మంది దేశ ప్రజలు పేదరికాన్ని జయించి దాని నుండి బయటపడగలిగారు. మన దేశ ప్రజలు చేసిన ఇటువంటి నిరంతర కృషి ఫలితంగానే ఒకప్పుడు మనం ఫ్రైజైల్ 5 ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉండే పరిస్థితి నుండి కేవలం 12 ఏళ్ల వ్యవధిలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఒక మేజర్ ఎకానమీగా అవతరించాం. మిత్రులారా, దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, ఎన్నో కలలతో మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది, కానీ ఆశించిన స్థాయిలో మనం పురోగతిని సాధించలేకపోయాము, ఆ వేగాన్ని అందుకోలేకపోయాము. ఏదో సాగుతోంది కదా అన్నట్లుగా పనులు జరుగుతూ వచ్చాయి. అన్నీ అయిపోతాయిలే, చూద్దాంలే అనుకుంటూ ప్రజలు అదే ఆలోచనలో ఉండిపోయారు. 2014 నాటికి మొత్తం ప్రపంచమే మనల్ని బలహీనమైన ఫ్రైజైల్ 5 ఆర్థిక వ్యవస్థల జాబితాలోకి నెట్టేసింది. అటువంటి పరిస్థితుల్లో గత 12 ఏళ్ల కాలంలో భారతదేశం ఒక కొత్త వేగాన్ని పుంజుకుంది. ఇప్పుడు మనం అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాము, మరియు ఇది మన దేశ ప్రజలందరి దృఢ సంకల్పం. మీరు 140 కోట్ల మంది దేశ ప్రజల సంకల్పాన్ని, వారి సామర్థ్యాన్ని అడ్డుకోవడం అసాధ్యం. నా దేశ ప్రజలారా, గత 12 ఏళ్ల

లో డిఫెన్స్ ప్రొడక్షన్ దాదాపు 4 రెట్లు పెరిగింది. ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల ఉత్పత్తి సుమారు 5 రెట్లు పెరిగింది. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ 7 రెట్లు వృద్ధి చెందింది మరియు ఆధునిక రైల్వే కోచ్ల తయారీ ఏకంగా 21 రెట్లు పెరిగింది. మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 33 రెట్లు పెరిగింది. అంతేకాకుండా ఆధునిక యుగానికి అనుగుణంగా డిజిటల్ మరియు ఇన్నోవేషన్ రంగాల్లో కూడా మనం మన జెండాను ఎగురవేశాము. ఇంటర్నెట్ వినియోగదారులు, ఇంటర్నెట్ కన్జ్యూమర్లు దాదాపు 4 రెట్లు పెరిగారు. పేటెంట్ గ్రాంట్ అయ్యే సంఖ్య కూడా 4 రెట్లు పెరిగింది. డిజిటల్ లావాదేవీలు ఏకంగా 100 రెట్లు వృద్ధి చెందాయి. సాధారణ ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించే దిశగా కూడా మేమంతే గంభీరంగా చిత్తశుద్దితో పనిచేశాము. ప్రతి ఏటా సగటున 15 రెట్లు ఎక్కువ వేగంతో మేము ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చాము. సగటున ప్రతి ఏటా 6 రెట్లు ఎక్కువ వేగంతో ప్రజలకు గ్యాస్ కనెక్షన్లు అందించాము. ప్రతి ఏటా 4 రెట్లు ఎక్కువ వేగంతో పేద ప్రజల కోసం మరుగుదొడ్లు నిర్మించే పని చేశాము. ప్రతి ఏటా 3 రెట్లు ఎక్కువ వేగంతో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే పని చేశాము. వీటితో పాటు దేశం తన పాలనా విధానంలో కూడా ఎన్నో గొప్ప మార్పులను తీసుకువచ్చింది. మేము వేల సంఖ్యలో ఉన్న అనవసరమైన కంప్లైన్సెస్ ను తొలగించాము. వందల సంఖ్యలో ఉన్న పాత చట్టాలను రద్దు చేశాము. ఎందుకంటే గత శతాబ్దపు చట్టాలతో 21వ శతాబ్దపు ప్రగతి ప్రయాణం సాధ్యం కాదు. మేము ఆధునిక మౌలిక సదుపాయాల కోసం మెట్రో నెట్వర్క్ ను విస్తరించాము. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రంగానికి మరింత బలాన్ని చేకూర్చాము. ఏ వేగంతో అయితే పనులు జరిగాయో, ఏ స్థాయిలో అయితే మేము పని చేశామో, ఈ వేగం, ఈ విస్తరణ, ఈ విజయాలు అన్నీ కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ముందెన్నడూ లేని విధంగా సాధ్యమయ్యాయి. గత దశాబ్ద కాలంలో మనం మొదటిసారి ఇలాంటి మార్పును చూస్తున్నాము. మన ముందు ఇన్ని విజయాలు ఉన్నప్పుడు, అభివృద్ధిలో ఇంతటి వేగం కనిపిస్తున్నప్పుడు, దేశ ప్రజల సామర్థ్యం ప్రతిక్షణం స్పష్టంగా వ్యక్తమవుతున్నప్పుడు, 2047 నాటికి వికసిత భారతాన్ని నిర్మించాలనే సంకల్పం ఎప్పటికీ అసంపూర్ణంగా మిగిలిపోదు. ఈ గణాంకాలన్నీ కూడా మనం నిరంతరం ముందుకు సాగుతున్నామనడానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకు ఆత్మవిశ్వాసం అవసరం, ఆత్మగౌరవం అవసరం, మరియు వీటితో పాటు ఆత్మనిర్భర్ భారత్ కావడం కూడా చాలా ముఖ్యం. అందువల్లనే గత కొన్నేళ్లుగా భారతదేశం ఇకపై ఇతర దేశాలపై ఆధారపడి జీవించకూడదనేది మా దృఢమైన నమ్మకం, మా నిశ్చయం. మనం తప్పనిసరిగా ఆత్మనిర్భర్ భారత్ గా ఎదగాలి. ప్రపంచంలో ప్రతిదీ దొరుకుతుంది, చౌకగా దొరుకుతుంది, మరియు త్వరగా కూడా లభించవచ్చు. కానీ దానివల్ల మన సొంత సామర్థ్యం మాత్రం వృద్ధి చెందదు. అంతేకాకుండా మన సామర్థ్యానికి ఎటువంటి పరీక్ష కూడా ఎదురు కాదు. అందుకే మనం కూడా మన స్వయం సామర్థ్యాలను పెంపొందించుకోవాలి. మన ప్రయోజనాలను కాపాడుకునే బాధ్యతను మనమే స్వయంగా స్వీకరించాలి. అందువల్లనే ఆత్మనిర్భర్ భారత్ సంకల్పాన్ని అత్యంత దృఢమైన నిశ్చయంతో ముందుకు తీసుకెళ్తున్నాం. మేక్ ఇన్ ఇండియా, స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్ వంటి అంశాలతో నేడు ప్రతి భారతీయుడు మమేకమవుతున్నాడు. నా ప్రియమైన దేశ ప్రజలారా, దీనికి సంబంధించి నేను మీకు సెమీకండక్టర్ రంగాన్ని ఒక ఉదాహరణగా చెబుతాను. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అప్పటికే ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల గురించి చర్చ మొదలైపోయింది. గతంలో మన దగ్గర కూడా చర్చలు జరిగేవి, కానీ సెమీకండక్టర్ రంగానికి సంబంధించి ఎటువంటి పెద్ద ప్రణాళికను మనం ముందుకు తీసుకెళ్లలేకపోయాము. మరి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? నేటి డిజిటల్ ప్రపంచంలో, నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో టిప్స్ యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకుంటున్నాము. ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులైనా, మన మెడికల్ ఎక్విప్మెంట్ అయినా, లేదా మన రవాణా మార్గాలైనా సరే,
నేడు

ప్రతి ఒక్క దానిలో చిప్స్ వాడకం అనివార్యంగా మారిపోయింది. ప్రస్తుతం ఈ చిప్ లేకుండా ప్రపంచమే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అందుకే భారతదేశం ఆత్మ నిర్భరత దిశగా అడుగులు వేస్తూ మన సొంత సెమీకండక్టర్ ప్లాంట్లను, అతిపెద్ద సెమీకండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 3 సెమీకండక్టర్ ప్లాంట్లు ప్రారంభమయ్యాయి. అక్కడ జరుగుతున్న ఉత్పత్తి ఇప్పటికే ఎగుమతి అవ్వడం కూడా మొదలైందని నాకు సమాచారం అందింది. మరియు నేను నా దేశ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను, రాబోయే 7-8 ఏళ్లలో మరో 5, 7 లేదా 8 సెమీకండక్టర్ ప్లాంట్లు చాలా త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఆత్మ నిర్భర్ భారత్ అనేది మనల్ని వికసిత భారత్ దిశగా నడిపించే ఒక మహామార్గం వంటిది. నా ప్రియమైన దేశ ప్రజలారా, అదే విధంగా ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ గురించి కూడా చర్చ జరుగుతోంది. నేటి మొత్తం టెక్నాలజీ ఈ క్రిటికల్ మినరల్స్ పైన ఆధారపడి ఉంది. అందుకే భారతదేశం ఈ విషయంలో కూడా తనను తాను సురక్షితం చేసుకోవడంలో నిమగ్నమై ఉంది. మనం ఈ క్రిటికల్ మినరల్స్ యొక్క లక్ష్యాన్ని అందరితో పంచుకోవాలి. మనం నేషనల్ క్రిటికల్ మినరల్స్ పథకాన్ని ప్రారంభించాము మరియు వేదిక్ సదస్సులో క్రిటికల్ మినరల్స్ కారిడార్ గురించి కూడా ప్రకటించాము. దీనికి సంబంధించి పలు దేశాలతో ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు ఈ క్రిటికల్ మైనింగ్ విషయంలో భారతదేశంపై నమ్మకం ఉంచుతున్నాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, సెమీకండక్టర్లు మరియు క్రిటికల్ మినరల్స్ మాదిరిగానే నేడు మనం మరియు ఈ ప్రపంచం ఏ సాంకేతికత దిశగానైతే పయనిస్తున్నామో అందులో మనం స్వయం సమృద్ధి సాధించడమే మన లక్ష్యం. అందులో శక్తి లేదా ఎనర్జీ యొక్క ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎనర్జీ లేకుండా ఈ నవ ప్రపంచాన్ని నడపడం చాలా కష్టం. అందువల్ల అది చిప్స్ అయినా, ఏఐ అయినా, లేదా డేటా సెంటర్లు అయినా సరే మనకు చాలా భారీ మొత్తంలో విద్యుత్ అవసరమవుతుంది. ఎనర్జీ సెక్యూరిటీ అనేది మన ప్రస్తుత కాలపు అవసరం. అందుకే మనం ఇప్పటికే ఆ దిశలో ఒకదాని తర్వాత ఒకటిగా ఎంతో బలమైన అడుగులు వేశాము. శక్తి భద్రత లేదా ఎనర్జీ సెక్యూరిటీని సాధించడానికి అణుశక్తి ఒక ప్రధాన మాధ్యమంగా ఉంది. న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా మనం ఈ లక్ష్యాన్ని చేరుకోగలం. మనం పార్లమెంట్లో ఈ రంగానికి సంబంధించి శాంతియుత ప్రయోజనాల చట్టాన్ని ఆమోదించి ఒక కొత్త దిశలో ముందుకు సాగే మార్గాన్ని సుగమం చేసుకున్నాము. 2047 నాటికి మనం 100 గిగావాట్ల న్యూక్లియర్ పవర్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాము. ఈ ఒక్క దశాబ్దంలోనే మనం 5 కొత్త న్యూక్లియర్ రియాక్టర్లను నిర్మించబోతున్నాము. ప్రారంభించాలనే లక్ష్యంతో మనం ముందుకు సాగుతున్నాము. ఈ ఏడాది భారతదేశం ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ టెక్నాలజీలో విశేషమైన నైపుణ్యాన్ని సాధించి ఒక కీలకమైన మైలురాయిని దాటింది. దీని కారణంగా అణు ఇంధన రంగంలో మనం స్వయం సమృద్ధిని సాధించే దిశగా ఎంతో గొప్ప విజయం వైపు అడుగు వేశాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఇప్పుడు వనరుల కొరత కారణంగా దేశం ఎక్కడా ఆగిపోదు. అయితే ఏదైనా పని ఆగిపోవడానికి అసలైన కారణం మన ఆలోచన పరిమితులే అవుతాయి. ఎప్పుడైతే మన ఆలోచనలు సంకుచితమై ఆ పరిమితుల్లోనే కొట్టుమిటాడుతుంటాయో అప్పుడు మనం మన స్వంత సామర్థ్యాన్ని కూడా గుర్తించలేకపోతాము. మన దేశం ముడి చమురు అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది కేవలం మన గతంలోని తప్పుడు ఆలోచన విధానం వల్లే జరిగింది. మీరు ఇది వింటే ఆశ్చర్యపోతారు. అటువంటి ఆలోచన ధోరణి కారణంగానే మనం మన సముద్ర తీరంలో దాదాపు 99% భాగాన్ని నోగో ఏరియాగా ప్రకటించి ఉంచాం. మనమే సముద్రం లోపలికి వెళ్లి ఎక్స్ప్లోరేషన్ చేయకూడదని నిర్ణయించుకున్నాము. ఇది నిజంగా ఒక రకమైన ఆలోచన దారిద్ర్యమే. అందుకే ఇలా ఇక ఏమాత్రం సాగడానికి వీల్లేదని మేము నిర్ణయించుకున్నాము. గతంలో దాదాపు 99% మేర ఏవైతే నో గో ఏరియాలుగా ఉండేవో వాటన్నింటినీ మేము ఇప్పుడు గో అహెడ్ ఏరియాలుగా మార్చి

ఇప్పటికీ అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇప్పుడు మనం సముద్ర గర్భంలో కూడా ఎక్స్ప్లోరేషన్ చేస్తూ ఇంధనానికి సంబంధించిన కొత్త నిల్వలను కనుగొనే దిశగా ఎంతో చురుకుగా అడుగులు వేస్తున్నాము, తగిన ప్రయత్నాలు చేస్తున్నాము. మనం గత ఏడాది అదే దిశలో ఒక కీలకమైన అడుగు వేస్తూ ప్రతిష్టాత్మకమైన సముద్ర మంథన్ పథకాన్ని ప్రకటించాము. గత కొన్ని రోజులుగా మేము ఈ పని కోసం దాదాపు 85,000 కోట్ల రూపాయలను కేటాయించి ఈ పనుల వేగాన్ని మరింత పెంచాలని నిర్ణయించాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, శక్తి భద్రత లేదా ఎనర్జీ సెక్యూరిటీ గురించి నేను చెప్పినట్లుగా మనం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు కూడా మన పూర్తి శక్తిని కేంద్రీకరించడం చాలా అవసరం. అందువల్ల ఇంధనం లేదా శక్తి యొక్క సరైన వినియోగాన్ని పెంపొందిస్తూ భారతదేశం నేడు ఇదే దిశలో ఎంతో వేగంగా అడుగులు వేస్తోంది. 2014 కంటే ముందు అంటే నేటి నుండి సరిగ్గా 12 ఏళ్ల క్రితం మన దేశంలో కేవలం 70 నగరాల్లో మాత్రమే పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేసే వ్యవస్థ ఉండేది, పైపుల ద్వారా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ జరిగేది. ఆ తర్వాత గడిచిన ఈ 12 ఏళ్లలో మేము ఆ 70 నగరాల సంఖ్యను ఏకంగా 700 నగరాలకు చేర్చాము. వేగం అంటే ఇలా ఉండాలి, విస్తరణ అంటే ఇలా ఉండాలి. 2014 కంటే ముందు దేశంలో కేవలం 20 నుండి 22 లక్షల ఇళ్లకు మాత్రమే పైపుల ద్వారా గ్యాస్ సరఫరా అయ్యేది, కానీ నేడు దాదాపు 1,75,00,000 ఇళ్లకు పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా 12 ఏళ్ల క్రితం మన దేశంలో సోలార్ ఎనర్జీ సామర్థ్యం కేవలం 2 గిగావాట్లు మాత్రమే ఉండేది. అవును, కేవలం 2 గిగావాట్లు మాత్రమే. ఈరోజు మనం 160 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను మీకు మరొక సమాచారాన్ని అందిస్తున్నాను. ఈ పథకాల ప్రయోజనం దేశంలోని మధ్యతరగతి మరియు సామాన్య కుటుంబాలకు కూడా అందేలా మేము అంతే సమానంగా దృష్టి సారించాం. అందుకే మేము పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ యోజనను ప్రారంభించాము. ఇంత తక్కువ సమయంలోనే 50 లక్షల గృహాలు ఇందులో నమోదు కావడం నేడు నాకు ఎంతో సంతృప్తిని ఇస్తోంది. సౌర విద్యుత్ రంగంలో మనం నిర్ణీత గణాంకాలను దాటి ముందడుగు వేస్తున్నాము, మరియు ఈ పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి. దీనివల్ల వేలాది ఇళ్లలో కరెంటు బిల్లు ఇప్పుడు 0 అయిపోయింది. వేలాది కుటుంబాలు తమ సొంత అవసరాలకు విద్యుత్తును వాడుకోవడమే కాకుండా మిగిలిన అదనపు విద్యుత్తును అమ్మి నేడు ఆదాయాన్ని కూడా గడిస్తున్నాయి. ఈ పని కోసం ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి దాదాపు 80,000 రూపాయల చొప్పున సహాయం అందిస్తున్నాము. ఆ విధంగానే మనం ఈ బృహత్తర కార్యాన్ని పూర్తి చేస్తున్నాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీకు తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది, మన రైల్వే నెట్వర్క్ ఏదైతే ఉందో దాని విద్యుదీకరణ లేదా ఎలక్ట్రిఫికేషన్ పనులు మన దేశంలో 1925లోనే ప్రారంభమయ్యాయి. కానీ 90 ఏళ్ల కాలంలో అంటే 1925 నుండి గడిచిన 90 ఏళ్లలో కేవలం 30% రైల్వే మార్గాల విద్యుదీకరణ మాత్రమే జరిగింది. అంటే 90 ఏళ్లలో కేవలం 30% మాత్రమే జరిగిన మన పనుల వేగాన్ని ఒకసారి గమనించండి. అలాగే లక్ష్యాన్ని చేరుకోవడంలో మా వేగాన్ని చూడండి. మేము కేవలం ఈ ఒక్క దశాబ్ద కాలంలోనే 100కి 100% ఈ పనులను పూర్తి చేశాం. 90 ఏళ్లలో కేవలం 30% పని జరిగితే గత 10 ఏళ్లలోనే మేము 70% పనిని పూర్తి చేశాం. పని చేయడం అంటే ఇలా ఉండాలి. దీనివల్ల మనం బయటి దేశాల నుండి దిగుమతి చేసుకునే డీజిల్ వినియోగం తగ్గి ఎంతో ఆదా అయ్యింది. మన రైళ్లు విద్యుత్ ద్వారా నడవడం మొదలైంది. ఫలితంగా పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేము ఇంతటితోనే ఆగిపోలేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం వెనుకబడి ఉండాలని మేము ఏమాత్రం కోరుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా మీరు ఒక వార్త వినే ఉంటారు, భారతదేశం ఇప్పుడు ఇంధన రంగంలో కూడా

కొత్త శిఖరాలను తాకింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించడం జరిగింది. దీనికి నేను ఎంతో సంతోషిస్తున్నాను, ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన మరియు అత్యంత శక్తివంతమైన రైలు. ఈ హైడ్రోజన్ రైలు తయారీ రంగంలో కూడా భారతదేశం తన సత్తా చాటి గర్వంగా జెండా పాతేసింది. దేశ ప్రజలందరికీ నా విన్నపం ఏమిటంటే, గత 10-12 ఏళ్లుగా మనం నిరంతరం 1947 నాటి ఆ ఆశయాలను సాధించే దిశగా మనం వేగంగా ముందుకు సాగుతున్నాం, మరియు ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని మైలురాళ్లను అధిగమిస్తూ విజయాలను నమోదు చేస్తున్నాం. అయితే ఈ ప్రయాణంలో మనం కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మేము ఎప్పుడూ ఊహించలేదు. గత 10 నుండి 12 ఏళ్ల కాలంలో మనం ఎన్ని సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వచ్చిందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా కరోనా వంటి ప్రపంచ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టివేసింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థలన్నీ పూర్తిగా కుప్పకూలిపోయాయి. మనం కరోనా సంక్షోభం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతుండగా యుద్ధ భీభత్సానికి సంబంధించిన వార్తలు రావడం మొదలయ్యాయి. ఒకవైపు ఉక్రెయిన్, మరోవైపు పశ్చిమ ఆసియా, ఇలా ప్రతి చోట ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి. మరోపక్క భవిష్యత్తును ఊహించేవారు ఏవేవో ప్రకటనలు చేస్తూ వచ్చారు, వాటి గురించి మనకు తెలియనిది కాదు. దేశాన్ని భయపెట్టడం, ప్రజలలో అభద్రతా భావాన్ని నింపడం, దేశాన్ని నిరంతరం ఆందోళనకు గురి చేయడం లాంటి పనుల్లోనే కొంతమందికి అమితమైన ఆనందం కలుగుతుంది. మనకు వ్యాక్సిన్ దొరకదని, కోవిడ్ బారి నుండి ప్రజలు ప్రాణాలతో బయటపడలేరని వారు ప్రచారం చేశారు. పశ్చిమ ఆసియాలో సంక్షోభం వచ్చిందని, ఇక పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ దొరకదని, గ్యాస్ దొరకదని, డీజిల్ లభించదని, ఎరువులు కూడా రావని రకరకాల వదంతులను వ్యాప్తి చేస్తూ భారత ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి, వారిని ఆందోళనలో ముంచివేయడానికి కొంతమంది వ్యక్తులు ఎంతో ప్రయత్నించారు. కానీ గత 10-12 ఏళ్లుగా మేము అమలు చేస్తున్న పక్కా ప్రణాళికలు నేడు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఈ దేశం స్వయంగా చూసింది. మనం ఇంతటి భారీ సంక్షోభంలో ఉన్నప్పటికీ నాగరిక్ దేవో భవ అనే మంత్రాన్ని స్వీకరించి జీవిస్తూ భారతదేశం చేపట్టిన సన్నాహాల వల్ల ఒకదాని తర్వాత ఒకటిగా అనేక ముందస్తు చర్యలు తీసుకోగలిగాము. అసలు ఇలాంటి సంక్షోభం వస్తుందని మనం ఎప్పుడూ ఊహించలేదు. కానీ ఆ కష్టకాలంలో మనం చేసిన ఈ ఏర్పాట్లన్నీ ఎంతో ఉపయోగపడ్డాయి. ఫలితంగా ఈరోజు దేశంలో గ్యాస్ కొరత లేదు, పెట్రోల్ ఉంది, మరియు రైతులకు అవసరమైన యూరియా కూడా అందుబాటులో ఉంది. మనం ఇప్పుడు మన స్వశక్తి మీద నిలబడుతున్నాము, మరియు విజయ పథంలో ముందుకు సాగుతున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఈ సంక్షోభాల ప్రభావం ప్రతి ఒక్కరిపైన పడింది. దీని నుండి మనం కూడా మినహాయింపు ఏమీ కాదు. ప్రపంచ మార్కెట్లో యూరియా ధరలు ఎంతగా పెరిగాయంటే, ఒక్కో బస్తా ధర ఏకంగా 3000 రూపాయలకు చేరుకుంది. అయినప్పటికీ నేటికి మేము నా దేశ రైతులపై ఆ భారాన్ని మోపడం లేదు, ప్రభుత్వం ఆ భారాన్ని తన భుజాలపై మోస్తోంది. ప్రపంచ మార్కెట్లో మనకు 3000 రూపాయలకు లభించే యూరియా బస్తాను మన రైతులకు మాత్రం మేము కేవలం 300 రూపాయలకే అందిస్తున్నాము. అంతేకాదు, నేడు ప్రపంచ మార్కెట్లో డిఏపి ధర బస్తాకు 5000 రూపాయలకు చేరుకుంది. కానీ నా దేశ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇప్పటికీ మేము వారికి కేవలం 1350 రూపాయలకే డిఏపిని అందిస్తున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒకనొక సమయంలో నేను ఆత్మనిర్భరత గురించి మాట్లాడుతున్నప్పుడు ఎయిర్ కండిషన్ గదుల్లో కూర్చుని ఆలోచించే కొందరు వ్యక్తులు ఇక గ్లోబలైజేషన్ పరిస్థితి ఏమవుతుందని మమ్మల్ని ప్రశ్నించేవారు. అయితే ప్రపంచం గమనిస్తోంది, గత దశాబ్ద కాలంలో లోకం గ్లోబలైజేషన్ గురించి మాట్లాడటమే మానేసినట్లు అనిపిస్తోంది. ఎక్కడి నుండి అయితే గ్లోబలైజేషన్ నినాదాలు వినిపించేవో ఇప్పుడు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. ప్రపంచంలోని ప్రతి దేశం తన స్వంత అవసరాలు మరియు పరిస్థితుల వైపు మొగ్గు చూపింది. కానీ దురదృష్టవశాత్తు ఈ సంక్షోభ సమయంలో కొంతమంది వ్యక్తులు తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి వనరులను ఆయుధాలుగా మార్చుకునేలా కుట్రపూరిత క్రీడ ఆడారు. ప్రపంచ దేశాలు తమ దగ్గర ఉన్న ప్రతి వనరును ఆయుధంగా మార్చుకోవడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇలా వనరులను వెపనైజ్ చేయడం అంటే రిసోర్సెస్ ని ఆయుధాలుగా మార్చుకోవడం పెరిగిపోయింది. పెట్రోల్, డీజల్, ఫర్టిలైజర్, మందులు, టెక్నాలజీకి సంబంధించిన చిప్స్ ఇంతే కాకుండా భూభాగాలను కూడా నేడు ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. ఒకవేళ మనం 10 ఏళ్ల క్రితమే

ఆత్మనిర్భరత అనే మంత్రాన్ని స్వీకరించి సరైన దిశలో పయనించి ఉండకపోతే ఇలాంటి సవాళ్లను మనం ఇంత ధీటుగా ఎలా ఎదుర్కొనే వాళ్ళమో ఒకసారి ఊహించుకోండి. మరియు ఈ దిశగా మా సన్నద్ధత నిరంతరం పెరుగుతూనే ఉంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మరోవైపు నేడు భారతదేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా ఎంతో వేగంగా పెరుగుతోంది. ఈనాడు భారతదేశం ప్రపంచం దృష్టిలో ఒక ఆమోదయోగ్యమైన మరియు గౌరవనీయమైన దేశంగా ఎదుగుతోంది. భారతదేశం వద్ద స్థిరమైన పొలిటికల్ మ్యాండేట్ ఉంది, ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉంది, భారతదేశం ఒక వైబ్రెంట్ ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉంది, మరియు ఇక్కడ పటిష్టమైన న్యాయ వ్యవస్థ ఉంది. మనందరికీ దిశానిర్దేశం చేసేది భారత రాజ్యాంగం. ఇప్పుడు ప్రపంచం మన సామర్థ్యాలను గుర్తించడం ప్రారంభించింది. అందుకే 2014 తర్వాత ప్రపంచంలోని దాదాపు 40 దేశాలతో మన FTA ఒప్పందం కుదురుతోంది. ఇప్పుడు చూడండి ఎంతటి గొప్ప అవకాశం వచ్చిందో. నిజానికి ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఒక అద్భుతమైన అవకాశం. అందుకే ప్రత్యేకంగా నేను మన MSMEలకు చెప్పదలుచుకున్నాను, మనం ఈ అవకాశాన్ని వదులుకోకూడదు, మనం ప్రపంచానికి చేరుకోవాలి. భారతదేశ ఉత్పత్తికి చెందిన ప్రతి వస్తువు ప్రపంచ మార్కెట్కు చేరాలి. అది మన టెక్స్టైల్ కావచ్చు, మన మెషినరీ కావచ్చు, లేదా మందులు కావచ్చు, మనం ఏ అవకాశాన్ని వదులుకోకూడదు. అయితే అంతర్జాతీయ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ పారామీటర్లను మనం దాటాల్సి ఉంటుంది. ప్రపంచం నుండి మనకు లభించే వాటి కంటే మెరుగైనవి మనం అందించాలి. ప్రపంచంలో లభించే వస్తువుల కంటే తక్కువ ధరకే మనం ఇవ్వాల్సి ఉంటుంది. పంజాబ్లోని లూధియానా నుండి మొదలుకొని తమిళనాడులోని తిరుప్పూర్ వరకు మన టెక్స్టైల్ రంగం ప్రపంచవ్యాప్తంగా విస్తరించగలదు. ఇంతేకాకుండా కేరళ నుండి గుజరాత్ వరకు మరియు తమిళనాడు నుండి బెంగాల్ వరకు విస్తరించి ఉన్న మన సముద్ర తీరం, అక్కడ నివసించే మన మత్స్యకార సోదర సోదరీమణులు, నేడు ఈ FTA ఒప్పందాల కారణంగా మన శ్రీంప్ అంటే రొయ్యల ఎగుమతులకు ఎంతో గొప్ప అవకాశం ఏర్పడింది. మన సీ ఫుడ్ కు కూడా ప్రపంచ మార్కెట్లలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునే అద్భుతమైన అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నేను కోరుకునేది ఏమిటంటే మనం ఈ సానుకూల పరిస్థితులను ఉపయోగించుకుంటూ మనం ముందుకు సాగుతూ ఈ లక్ష్యాలను సాధించడానికి మరియు సవాళ్లను అధిగమించడానికి నిరంతరం కృషి చేయాలి. ప్రియమైన దేశ ప్రజలారా, నేను మీ ముందుంచిన ఈ ప్రణాళిక వెనుక ఉన్న 2047 లక్ష్యం ఈ పటిష్టమైన పునాదులపైనే నిలబడి ఉంది. 2047 నాటికి వికసిత భారతాన్ని నిర్మించాలనే ఈ లక్ష్యం గడిచిన 10-12 ఏళ్లలో నా దేశ ప్రజలు చాటిన అపారమైన సామర్థ్యంలో ఒక భాగం మాత్రమే అని నేను భావిస్తున్నాను. అందుకే నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ శతాబ్దంలో పావు వంతు సమయం గడిచిపోయింది, మరియు రాబోయే పావు వంతు కాలం మనకు అత్యంత కీలకమైనది. ఇప్పుడు మనం ఆగిపోకూడదు, మన వేగం తగ్గకూడదు. మన దిశ ఇప్పటికే ఖరారైంది, మనం అనుకున్నది సాధించి తీరాలి. అందుకోసం మనం మన వర్క్ కల్చర్ని మార్చుకోవాలి. మన వర్క్ కల్చర్ని మారుస్తూనే మన ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. మన పని వేగంలో కూడా మార్పు తీసుకురావాలి. గడిచిన 5-6 దశాబ్దాలలో జరగని పనులను మనం రాబోయే 5-6 ఏళ్లలోనే పూర్తి చేయాల్సి ఉంది. నా దేశ యువశక్తిపై, నా దేశ నవ యువకులపై, నా దేశ తల్లులు మరియు సోదరీమణులపై, నా దేశ రైతులపై, నా దేశ కార్మికులపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మనందరం కలిసి ఈ కలను సాకారం చేయగలమని నేను విశ్వసిస్తున్నాను. అందుకే మనం సంస్కరణల వేగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. నేను రిఫార్మ్ అంటే సంస్కరణల గురించి మాట్లాడుతున్నప్పుడు అది మనకు కేవలం ఒక బలవంతపు చర్య కాదు, అలాగే రిఫార్మ్ అనేది మనకు ఏదో ఒక ఆకర్షణీయమైన పదం మాత్రమే కాదు, మనకు సంస్కరణలు అంటే ఒక బలమైన నిబద్ధత. ఆ దృఢ నిశ్చయంతోనే మనం రిఫార్మ్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణాన్ని ప్రారంభించాము. రాబోయే రోజుల్లో కూడా మనం తదుపరి స్థాయి సంస్కరణల వైపు దూసుకెళ్లబోతున్నాం. అందుకే ప్రభుత్వం, సమాజం, పారిశ్రామికవేత్తలు, రైతులు, ఇలా ప్రతి ఒక్కరూ తమ సాంప్రదాయ పద్ధతుల్లో సంస్కరణలు తీసుకురావాల్సి ఉంటుంది.
మన ఆలోచన సరళిలో మార్పులు చేసుకోవాలి, మన లక్ష్యాలు

రాష్ట్రాలను పునర్నిర్మించుకోవాలి. మరియు అందుకే నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఒక నిర్దిష్ట సమయాన్ని ప్రాతిపదికగా తీసుకుని ముందుకు సాగవలసి ఉంది. భారతదేశ సామర్థ్యాన్ని సప్త సింధువుల రూపంలో మనం గుర్తించిన, అర్థం చేసుకున్న మరియు విన్న ఆ పురాతన యుగాన్ని నేను నేడు గుర్తుకు తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు వికసిత భారతాన్ని నిర్మించడానికి మనకు ఒక కొత్త చైతన్యం, ఒక కొత్త ప్రవాహం అవసరం. నేడు ఎర్రకోట బురుజుల నుండి నేను దేశం ముందు శక్తి యొక్క సప్తధారను ఆవాహన చేస్తున్నాను. రాబోయే 5-7 ఏళ్ల కాలంలో, గడిచిన 5-7 దశాబ్దాల్లో జరగని పనులను సప్తధార యొక్క సామర్థ్యంతో, శక్తితో మనం దేశానికి కొత్త ఎత్తులను, సరికొత్త వేగాన్ని అందిస్తాము, మరియు కొత్త లక్ష్యాలను చేరుకునే సామర్థ్యాన్ని కూడా ఇస్తాము. దీనితో పాటుగా దేశ యువశక్తి యొక్క అపారమైన సామర్థ్యాన్ని రాష్ట్ర నిర్మాణంలో సంపూర్ణంగా వినియోగించుకోవడం జరుగుతుంది. వారి శక్తిని దేశాభివృద్ధికి జోడించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో నేను ఈ సప్తధార గురించి మాట్లాడేటప్పుడు అందులో సప్తధార యొక్క మొట్టమొదటి శక్తి మ్యానుఫ్యాక్చరింగ్ పవర్. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని ఎంతగానో ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. కేవలం ఉత్పత్తిని పెంచడమే కాకుండా మనం చిన్న చిన్న విడిభాగాలను తయారు చేయాలి. అదేవిధంగా పెద్ద పెద్ద ఉత్పత్తులను కూడా తయారు చేయాలి. పూర్తి వాల్యూ చైన్ మనదే అయి ఉండాలి. అందుకోసం మనకు కాంపోనెంట్స్ తయారీ కావాలి, అలాగే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కావాలి. మనకు సంపూర్ణమైన ఉత్పత్తులు కూడా కావాలి. డిజైన్ స్థాయి నుండి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు భారతదేశం గ్లోబల్ సప్లై చైన్ కు ఒక నమ్మకమైన కేంద్రంగా మారాలి. ఇందుకోసం నేను 3 విషయాలపై ప్రత్యేకంగా నొక్కి చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్న నా సోదర సోదరీమణులారా, ఇది సమయం అందించిన ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని జారిపోనివ్వకండి. మరియు దీనికోసం మనం కాస్ట్, క్వాలిటీ మరియు స్కేల్ వంటి విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాణించాల్సి ఉంటుంది. మన ఫ్యాక్టరీలు పోటీతత్వాన్ని కలిగి ఉండాలి. మన ఉత్పత్తులు వినియోగదారులకు అనుకూలంగా ఉండాలి. మన ప్యాకేజింగ్ ప్రపంచ ప్రజలను మెప్పించేలా, ఆకర్షించేలా ఉండాలి. మన జీరో డిఫెక్ట్ ప్రిసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన గుర్తింపుగా మారాలి. ప్రతి మ్యానుఫ్యాక్చరర్ కు, ప్రతి ఎంటర్ప్రెన్యూర్ కు, ప్రతి ఎంఎస్సి మరియు ఎంఈలకు నేను చెప్పాలనుకుంటున్నాను, గ్లోబల్ మార్కెట్ లో మన గుర్తింపు విశ్వసనీయత మరియు నాణ్యత ఆధారంగా ఉండాలి. నాణ్యత విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదు. అందుకే ఇకపై మన మంత్రం క్వాలిటీ, క్వాలిటీ మరియు క్వాలిటీ మాత్రమే అయి ఉండాలి. ఇదే మన గ్లోబల్ బ్రాండ్ వాల్యూగా మారుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సప్తధారలోని రెండవ శక్తి వ్యవసాయం, ఫుడ్ ప్రొడక్షన్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్. ఈ దిశలో మనం మరింత వేగంగా ముందుకు సాగాలి. నేడు మన రైతుల కోసం ప్రపంచ మార్కెట్ తలుపులు తెరుచుకున్నాయి. ఎఫ్పిఓల కారణంగా మనకు ఒక భారీ మార్కెట్ అందుబాటులోకి వస్తోంది. మనం ఆ స్థాయికి చేరుకోవాలి. ఆ ఉన్నత స్థానాన్ని మనం తప్పకుండా అధిరోహించాలి. మనం పొలం నుండి ఎగుమతి మార్కెట్ వైపు సాగాల్సి ఉంటుంది. మన సాంప్రదాయ ఆహార పదార్థాలు కానివ్వండి, మన చిరుధాన్యాలు, మన మసాలాలు, మన పండ్లు మరియు పూలు, ఇలా ఏవైనా కావచ్చు, అసలు మన దగ్గర లేదంటూ ఏముంది? ఇవన్నీ గ్లోబల్ బ్రాండ్లుగా ఎదగాలి. మన రైతులు రసాయన రహిత సాగుకు ప్రాధాన్యతనిస్తారు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వీటికి డిమాండ్ మరింత పెరగబోతోంది. గ్లోబల్ పారామీటర్స్ ప్రకారం అన్ని రకాలుగా నాణ్యమైనవిగా నిరూపితమయ్యే మన అగ్రో ప్రొడక్ట్స్ ఉంటే మనం ప్రపంచ మార్కెట్లలోకి ఎంతో సులభంగా ప్రవేశించగలుగుతాం. నా సప్తధారలోని మూడవ శక్తి టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేటి కాలం ఏఐది, క్వాంటంది, స్పేస్ది, రోబోటిక్స్ది మరియు డేటా సెంటర్లది. పూర్తిగా ఒక కొత్త రంగం ఇక్కడ ఆవిష్కృతమైంది. మరియు ఎమర్జింగ్ టెక్నాలజీ అనేది ప్రతి క్షణం మనకు సవాళ్లను విసురుతోంది. అందువల్ల మన దేశాన్ని ప్రపంచానికి కేవలం ఒక మార్కెట్గా మార్చకూడదు, మనం ఇన్నోవేషన్ హబ్గా ఎదగాలి. యూపీఐ మరియు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో మన సత్తా ఏంటో నిరూపించి మన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాం. ఇప్పుడు భారతదేశం తన డిజిటల్ పబ్లిక్ టెక్నాలజీని ప్రపంచంలోని నలుమూలలకు చేరవేయాలి. నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించాలి. మేడ్ ఇన్ ఇండియా 6G దేశంలోని ప్రతి మూలకు చేరుకోవాలి. ఇదే మన లక్ష్యం కావాలి. మరియు మనం దీనిపై మరింత వేగంగా పనిచేయాలి. ఇందుకోసం

ప్రయత్నాల్లో ఏమాత్రం లోటు ఉండకూడదు. సప్తధారలోని నాలుగవ శక్తి గతిశక్తి. ఈ గతిశక్తి ద్వారా దేశంలో సీమ్లెస్ ఫాస్ట్ కనెక్టివిటీని పెంపొందించడంపై మనం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. మనం నగరాలను హై స్పీడ్ రైళ్లతో అనుసంధానించాలి. మనకు ఆధునిక హైవేలు కావాలి, ఇన్లాండ్ వాటర్ వేస్ కావాలి, ఎయిర్పోర్ట్స్ కావాలి, మరియు మల్టీ మోడల్ లాజిస్టిక్ వ్యవస్థలు అవసరం. రేవులంటే కేవలం వస్తువులను ఎగుమతి మరియు దిగుమతి చేసే ప్రదేశాలు మాత్రమే కాదు, ప్రపంచంలోని ఓడ్లు వచ్చి అక్కడ లంగరు వేసే స్థాయికి పరిమితం కాకూడదు. మన రేవులను పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ గ్రోత్ దిశగా మనం మరింత ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ సప్తధారలోని మన ఐదవ శక్తి రక్షాశక్తి. అసలు రక్షణ శక్తి యొక్క ప్రాముఖ్యత అనేది అన్ని రకాలుగాను ఎంతో కీలకమైనది. నా ప్రియమైన దేశ ప్రజలారా, డిఫెన్స్ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం ఎంత అవసరమో ఇప్పుడు భారతదేశం గ్రహించింది, ప్రపంచం కూడా ఆ విషయాన్ని గుర్తించింది. దీనికి మరే ఇతర ప్రత్యామ్నాయం లేదు. భారతదేశం ఇక ఎంత మాత్రం ప్రపంచానికి కేవలం ఒక మార్కెట్లా మిగిలిపోకూడదు. మనం డిఫెన్స్ రంగంలో ఖచ్చితంగా ఆత్మనిర్భరత సాధించాలి. వచ్చే తరానికి సరిపడా డిఫెన్స్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచ దేశాలకు రక్షణ పరికరాలను సరఫరా చేసే గ్లోబల్ సప్లయర్ స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో మనం ముందుకు సాగాలి. మనం డ్రోన్ మరియు కౌంటర్ డ్రోన్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి, మరియు హైపర్సోనిక్ డిఫెన్స్ టెక్నాలజీస్ విషయంలో మనం ప్రపంచ నాయకత్వాన్ని చేపట్టాలి. అదేవిధంగా నేడు ప్రతి ఇంటికి సమస్యగా మారుతున్న సైబర్ భద్రత కూడా ఒక రక్షణ రంగమే. ఇందులో మన యువతకున్న సామర్థ్యాన్ని దేశం కోసం మరియు ప్రపంచం కోసం మనం ఉపయోగించుకోవచ్చు. ఇక మన సప్తధారలోని ఆరవ శక్తి గ్రీన్ ఎకానమీ మరియు బ్లూ ఎకానమీ. ఇవి గ్రీన్ జాబ్స్ ను కూడా సృష్టిస్తాయి. మనకు గ్రీన్ హైడ్రోజన్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ మొబిలిటీ మరియు గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్ లో గ్లోబల్ స్కేల్ ను సాధించి తీరాలి. ప్రపంచమంతా గ్లోబల్ వార్మింగ్ గురించి చర్చించుకుంటున్న తరుణంలో మనం ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నాము. మనం సమస్యలకు పరిష్కారాలను అందిస్తున్నాము, మరియు భారతదేశం నేడు ఒక బృహత్తరమైన గ్రీన్ మూవ్మెంట్ సామర్థ్యాన్ని తన వెంట తీసుకుని సాగుతోంది. అంతేకాకుండా బ్లూ ఎకానమీ విషయంలో కూడా భారతదేశం ముందు ఎంతో పెద్ద అవకాశం ఉంది. మనకు ఎంతో సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. బ్లూ ఎకానమీ విషయంలో మనకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఫిషరీస్, కోస్టల్ టూరిజం, టెక్నాలజీ, ఇలా ఎన్నో రంగాల్లో మనం ముందుకు సాగవచ్చు. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశం ఈ సప్తధారల గురించి మాట్లాడుతున్నప్పుడు మన ఏడవ ధారకు ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అదే భారతదేశం యొక్క సాఫ్ట్ పవర్. అది భారతదేశపు సాఫ్ట్ పవర్ యొక్క గొప్ప శక్తి. ఈ శక్తి నేడు ప్రపంచం మొత్తాన్ని భారతదేశంతో అనుసంధానించి ఉంచింది. యోగా అనేది ప్రపంచానికి ఒక గొప్ప శక్తిగా మారుతోంది. భారతదేశంపై నమ్మకం పెరగడానికి ఇది ఒక పెద్ద కారణంగా నిలుస్తోంది. ఏ భారతదేశం దగ్గర అయితే విశ్వాసానికి ప్రతీకలైన ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయో, ఏ భారతదేశం దగ్గర అయితే ఆయుర్వేదం ఉందో, ఏ విధంగానైతే భారతదేశం దగ్గర హోలిస్టిక్ హెల్త్ కేర్ వ్యవస్థ ఉందో, అలాగే హీల్ ఇన్ ఇండియా వంటి ఉద్యమాలు ఉన్నాయో, వీటన్నింటి ద్వారా మనం మన సామర్థ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పవచ్చు. మన హ్యాండిక్రాఫ్ట్ కావచ్చు, సంస్కృతి కావచ్చు, మన సినిమాలు, మన క్రియేటివ్ వరల్డ్, విఎఫ్ఎక్స్, యానిమేషన్, గేమింగ్ మరియు మన డిజిటల్ కంటెంట్ వంటి రంగాల్లో మన ప్రభావాన్ని చూపవచ్చు. క్రియేటివ్ వరల్డ్ లో భారతదేశం తన సత్తాను చాటుకోగలదు. మనం దానిని ఒక ప్రపంచ స్థాయి సామర్థ్యంగా అభివృద్ధి చేయాలి. నేడు భారతదేశం వేవ్ సమిట్ కు ఒక గొప్ప బలాన్ని అందించింది. క్రమక్రమంగా ప్రపంచమంతా భారతదేశం నిర్వహించే ఈ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇది భారతదేశపు సాఫ్ట్ పవర్ ను, భారతీయ సృజనాత్మక ప్రపంచాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశం అపారమైన అటవీ సంపదను కలిగి ఉంది. మన దగ్గర 100కు పైగా నేషనల్ పార్కులు ఉన్నాయి. మనకు సామర్థ్యం పుష్కలంగా ఉంది, కానీ విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో మనం వెనుకబడి ఉన్నాము. మన సాఫ్ట్ పవర్ ద్వారా ప్రపంచ పర్యాటకులను భారతదేశం వైపు ఆకర్షించే అవకాశం మనకుంది. మన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఈ పనిని ఎంతో సులువుగా చేయగలం. ప్రపంచంలో క్రీడలకు ఉన్న ప్రాముఖ్యత ఏదైతే ఉందో అది కూడా భారతదేశం పట్ల ఆకర్షణకు ఒక కేంద్రంగా మారాలి. ప్రస్తుతాయి క్రీడా ఈవెంట్లు భారతదేశంలో ఎందుకు జరగకూడదు? నేడు కంటెంట్ ఎకానమీ ఎంతో వేగంగా వృద్ధి చెందుతోంది. ఇది దేశంలోని యువతను ఎంతగానో ఆకర్షిస్తోంది. ప్రపంచంలోని ప్రతి కళాకారుడు ఏదో ఒక సమయంలో

భారత్ దేశ గడ్డపై తమ ప్రదర్శనను ఇవ్వాలని కోరుకుంటారు. ఇది మనకు ఒక గొప్ప అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనం తగిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. మిత్రులారా, సప్తధారలోని ఈ ఏడు శక్తుల ఉద్దేశ్యం కేవలం ఒకే రంగంలో పురోగతి సాధించడం కాదు. ఒక సమగ్రమైన దృక్పథంతో మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను, మనం ఏర్పరచుకున్న ఆశయాలను అందుకుని ఆ స్థాయిని మించి ముందుకు సాగే దిశగా మనం నిరంతరం కృషి చేయాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను కొన్ని విషయాల గురించి వివరించాను, కానీ నేను దీనికంటే ఇంకా ఎంతో ఉన్నతమైన ఆలోచనలు చేస్తున్నాను. నేను దేశాన్ని ఒక్కసారి మేల్కొలిపి కుదిపి వేయాలని అనుకుంటున్నాను. దేశంలోని శక్తిని కూడా తట్టి లేపాలని నేను కోరుకుంటున్నాను. కేవలం ప్రభుత్వం ఉండటం వల్లే దేశం నడవదు. దేశం అంటే ప్రతి పౌరుడు మమేకం అవ్వడం. మనం ఒక్కసారి దీని గురించి ఆలోచించలేమా? మనం Fortune 500 గురించి తరచుగా వింటూనే ఉంటాము. రాబోయే ఒక దశాబ్ద కాలంలో ఈ Fortune 500 కంపెనీల జాబితాలో, ఆ Fortune 500 కంపెనీలలో కనీసం 50 కంపెనీలు భారతదేశానికి ఎందుకు ఉండకూడదు? ఇది మన లక్ష్యం ఎందుకు కాకూడదు? నేడు మన బ్యాంకింగ్ రంగం ఎంతో అభివృద్ధి చెందుతోంది. మరి ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకుల జెండా ఎందుకు ఎగరకూడదు? ప్రపంచంలోని అత్యుత్తమ 5 బ్యాంకులలో భారతదేశానికి చెందిన బ్యాంక్ కూడా ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఫార్మా రంగంలో మనం ఇప్పటికే ఎంతో కృషి చేశాము, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరింత వేగంగా ముందుకు సాగడమే నేటి సమయపు అవసరం. ప్రపంచంలోని మొదటి 5 అతిపెద్ద ఫార్మా కంపెనీలలో భారతదేశానికి చెందిన 1-2 ఫార్మా కంపెనీల పేర్లు కూడా మారుమోగాలి. భారతదేశం ఆ జాబితాలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లా ఫార్మ్స్ ఉన్నాయి, రేటింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. ఇప్పుడు గ్లోబల్ లీడర్షిప్ మన చేతుల్లోకి రావాలని సమయం కోరుకోవడం లేదంటారా? మన దగ్గర అద్భుతమైన టాలెంట్ ఉంది, తగిన సామర్థ్యం ఉంది, మనకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది, వివిధ భాషల పట్ల మనకు అపారమైన పట్టు ఉంది. మనం ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి. ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలలో మన దేశానికి చెందిన కన్సల్టింగ్ ఫార్మ్స్ కానీ అకౌంట్ ఫార్మ్స్ కానీ ఎందుకు ఉండకూడదు? ఆ దిశగా మనం గట్టిగా కృషి చేయాలి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి చెందిన టెక్నాలజీ కంపెనీలు అగ్రస్థానంలో నిలవడమే మన లక్ష్యం కావాలి. ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా మన బ్రాండ్లు ఉండాలి. ఆ బ్రాండ్లే మన దేశానికి గుర్తింపుగా మారి ప్రపంచానికి ఒక గమ్యస్థానంగా నిలవాలి. ఆ దిశగానే మనం అడుగులు వేయాలి. దీనికోసం నేను రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను, స్థానిక స్వపరిపాలన సంస్థలను కోరుతున్నాను. మన సంస్కరణల వేగాన్ని పెంచడం భారత ప్రభుత్వ బాధ్యత కూడా. 2047 నాటి మన లక్ష్యాలకు అనుగుణంగా మన వ్యవస్థలను మనం మరింతగా అభివృద్ధి చేసుకోవాలి. గత కాలపు పాత విధానాలతో మనం ఇక ముందుకు సాగలేము. మన భవిష్యత్తు కలలకు అనుగుణంగా మన నియమ నిబంధనలను మనం రూపొందించుకోవాలి. మరియు వీటిని గనుక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే నాకు పూర్తి నమ్మకం ఉంది, నేను మన దేశ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను, ఇదే మార్గంలో మన కష్టంలో ఏమాత్రం లోటు లేకుండా శ్రమిస్తూ మనం అభివృద్ధి చెందిన భారతదేశం అనే కలని తప్పక సాకారం చేసుకుందాం. మనమందరం కలిసికట్టుగా ముందుకు నడవాలి. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదా పరిశ్రమలు కావచ్చు. మనమందరం కలిసి అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి. మనం సంస్కరణలను నిరంతరం చేస్తూనే ఉండాలి. ఈ సంస్కరణల ప్రక్రియను మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. నేను గతంలో కూడా చెప్పినట్లుగా మనం ఈ సంస్కరణలను ఏదో బలవంతం మీద చేయడం లేదు, సంపూర్ణ నిబద్ధతతో చేస్తున్నాము, మరియు మన లక్ష్యాన్ని చేరుకోవడానికే చేస్తున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను వికసిత భారత్ గురించి మాట్లాడుతున్నప్పుడు దేశాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడం గురించి చర్చిస్తున్నప్పుడు దీనివల్ల లబ్ధి పొందే అసలైన లబ్ధిదారులు ఎవరు? మరియు ఈ ప్రయత్నాలన్నిటికీ అతిపెద్ద సాధకులు ఎవరు? ఒకవేళ ఈ ప్రయత్నాలకు సాధకులు ఎవరైనా ఉన్నారంటే అది నా దేశ యువతే. నా దేశ యువశక్తే ఈ విజయాలకు ఆధారం. వికసిత భారత్ ప్రయాణంలో యువత పాత్ర చాలా పెద్దది. అంతేకాకుండా వికసిత భారత్ ద్వారా అత్యధికంగా లబ్ధి పొందేది కూడా నా దేశ యువతే. అందువల్లే మనం వికసిత భారత్ లక్ష్యాన్ని యువతతో అనుసంధానిస్తూ ముందుకు సాగాలి. యువతే మన ప్రథమ ప్రాధాన్యతగా భావిస్తూ మనం ముందడుగు వేయాలి. మిత్రులారా, గత 10-12 ఏళ్లలో ఆ దిశగా ఎంతో కృషి జరిగింది, ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. స్టార్టప్ ఇండియా అభియాన్ ద్వారా నేడు దేశంలో 2.5 లక్షలకు పైగా రిజిస్టర్డ్ స్టార్టప్లు ఏర్పాటయ్యాయి. దేశంలోని యువత స్వయంగా పనులు చేసుకోవడమే కాకుండా మరెంతో మందికి ఉపాధిని కూడా కల్పిస్తున్నారు. భారత ప్రభుత్వం దీనికోసం 1,00,000 కోట్ల రూపాయల ఇన్నోవేషన్ ఫండ్ ప్రకటించింది. నేను దేశ యువతకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు మీ కలలతో ముందుకు రండి, మీకు వనరుల కొరత లేకుండా

మీ ఆలోచనలకు మీ మేధస్సుకు తగిన శక్తిని ఇచ్చేందుకు లక్ష కోట్ల రూపాయలతో మేము ఒక గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేశాము. పరిశోధన రంగంలో కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్ ఇండియాలో లభిస్తున్న చౌకైన డేటా మా యువతను మరింత శక్తివంతం చేసింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా ఎక్కడైనా ఉందంటే అది కేవలం భారతదేశ గడ్డపైనే ఉంది. ఇది మన దేశ యువతకు ఒక సరికొత్త బలాన్ని చేకూర్చింది. నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ ఇండియా అనే జాతీయ కార్యక్రమాన్ని మేము రూపొందించాం. స్పేస్ సెక్టార్ను మేము అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చాం. నేషనల్ డ్రోన్ పాలసీని తయారు చేశాం. ఖేలో ఇండియా పాలసీని కూడా తీసుకువచ్చాం. గత 35 ఏళ్లుగా సరైన విద్యా విధానం లేకపోవడంతో మేము ఇప్పుడు సరికొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలులోకి తీసుకువచ్చాం. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరిగింది. మిత్రులారా, 2004 నుండి 2014 మధ్య కాలాన్ని మనం గమనిస్తే ఆ సమయంలో మన దేశంలో 350 కంటే తక్కువ యూనివర్సిటీలు ఉండేవి. కానీ నేడు గత 10-12 ఏళ్ల కాలంలోనే సుమారు 650 కొత్త యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు మనం దాదాపు 1000 యూనివర్సిటీల సంఖ్యకు చేరుకుంటున్నాము. 2014 కంటే ముందు దేశంలో మెడికల్ సీట్లు కేవలం 400 మాత్రమే ఉండేవి. నేడు మెడికల్ సీట్ల సంఖ్య సుమారు 850కి చేరుతోంది. ఇది మాత్రమే కాకుండా విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా భారత గడ్డపై తమ ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నాయి. మన దేశ యువతకు భారత్లోనే ఉండి విదేశీ యూనివర్సిటీ డిగ్రీలు పొందేలా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మన దేశ యువత ఆలోచనలు చిన్నతనం నుంచే టెక్నాలజీ వైపు ఆకర్షితమయ్యేలా మేము ఆ దిశగా నిరంతరం కృషి చేస్తున్నాము. అందుకే సుమారు 10,000 కంటే ఎక్కువ అటల్ టింకరింగ్ ల్యాబ్లను చిన్న పిల్లలకు అందుబాటులోకి తీసుకువచ్చాము. తద్వారా ఆవిష్కరణలు మరియు సాంకేతికత పట్ల వారికి చిన్నప్పటి నుంచే ఆసక్తి కలిగేలా మేము ఈ ఏర్పాటు చేశాము. గత 10-12 ఏళ్ల కాలంలో యువత కోసం మేము అనేక కొత్త మార్గాలను తెరిచాము. మీరు చూసే ఉంటారు, మేము స్టార్ట్ రంగాన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకువచ్చాము. సగటున 28 ఏళ్ల వయస్సు ఉన్న మన దేశ చిన్నారులు, నవ యువకులు ప్రైవేట్ స్టార్టప్ల ద్వారా ప్రపంచంలోనే తమ మొదటి ప్రయత్నంలోనే సొంతంగా శాటిలైట్లను ప్రయోగించారు మరియు రాకెట్లను కూడా లాంచ్ చేశారు. మిత్రులారా, వారు చాలా గొప్ప పని చేశారు. ఈరోజు మన దేశంలో సుమారు 2.5 లక్షలకు పైగా రిజిస్టర్డ్ స్టార్టప్లు ఉన్నాయి. అలాగే మేము ఈ మధ్య కాలంలోనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ను కూడా నిర్వహించాం. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ విస్తరణ చాలా వేగంగా పెరుగుతోంది. అందుకే ఈ ఎర్రకోట సాక్షిగా నేను దేశ యువత కోసం ఒక ప్రకటన చేయాలనుకుంటున్నాను. రాబోయే 1 సంవత్సర కాలంలో 1 కోటి మంది యువతకు ఏఐ స్కిల్స్ లో శిక్షణ ఇవ్వాలని మేము నిర్ణయించాము. తద్వారా మన దేశ యువత ఏఐ ప్రపంచంలో కూడా నాయకత్వం వహించే సామర్థ్యాన్ని పొందుతారు. నా మిత్రులారా, బయో ఎకానమీ అనేది ఒక కొత్త రంగం. 2014 కంటే ముందు ఒక కాలం ఉండేది, అప్పుడు బయో ఎకానమీలో కేవలం 60,000 కోట్ల రూపాయల మేర మాత్రమే పనులు జరిగేవి. కానీ నా దేశ నవ యువకులారా, మీరు ఎంతటి అద్భుతాన్ని సాధించారో ఒకసారి చూడండి. విధానాలు సరైనవిగా ఉన్నప్పుడు మరియు లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు నా దేశ యువశక్తి బయో ఎకానమీలో తమ సామర్థ్యాన్ని ఏ విధంగా చాటుకున్నారో అర్థమవుతుంది. 2014 కంటే ముందు 60,000 కోట్లుగా ఉన్న బయో ఎకానమీ వ్యాపారం నేడు ఏ స్థాయికి చేరుకుందంటే, బయో ఎకానమీ నేడు 20 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఒకసారి మనం 2009-10 కాలాన్ని గుర్తు చేసుకుంటే ఆ సమయంలో మన దేశంలో కేవలం 1,50,000 ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యేవి. 2009-10 మధ్య కాలంలో 1.5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే విక్రయించబడ్డాయి. కానీ ఈ 2025-26 నాటికి మన దేశంలో ఏకంగా 25 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏవియేషన్ రంగం కూడా నా దేశ యువత కోసం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త విమానాశ్రయాలు, కొత్త విమాన మార్గాలు నిరంతరం కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి. మెయింటెనెన్స్ మరియు ఓవర్ హాలింగ్ వంటి పనుల వల్ల కూడా దేశంలో పెద్ద ఎత్తున స్కిల్డ్ మ్యాన్ పవర్ కు పనులు లభిస్తున్నాయి. మేడ్ ఇన్ ఇండియా విమానాలను తయారు చేసే దిశలో కూడా మనం గొప్ప విజయాన్ని సాధించాము. మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ C-295 ఇప్పటికే తన గగన విహారాన్ని ప్రారంభించింది, విజయవంతంగా గాల్లోకి ఎగిరింది.

నా మిత్రులారా, దేశ యువత కోసం డ్రోన్ రంగం కూడా చాలా అద్భుతమైన కృషి చేసింది. గ్రామాల్లో డ్రోన్ల వినియోగం ద్వారా స్వామిత్వ యోజన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. దాదాపు 3.25 కోట్ల కుటుంబాలు ఈ స్వామిత్వ యోజన ద్వారా ప్రయోజనం పొందాయి. దీని కారణంగా సుమారు 140 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అన్లాక్ అయ్యాయి. దీని ద్వారా ప్రజలు బ్యాంకుల నుండి సులభంగా లోన్లు పొందవచ్చు మరియు తమ సొంత వ్యాపారాలను కూడా ప్రారంభించుకోవచ్చు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం మన మధ్యతరగతి కుటుంబాల ముందు ఒక పెద్ద భారంగా మారిపోయింది ఏమిటంటే, అది కోచింగ్ క్లాసుల మధ్య నెలకొన్న పోటీ. పిల్లలను కోచింగ్ క్లాసులకు పంపకపోతే తాము ఒక ప్రతిష్టాత్మక కుటుంబం కాదని ప్రతి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ పేద మరియు మధ్యతరగతి కుటుంబాల గురించి మనం ఆలోచిస్తూ వారి 1000 కోట్ల రూపాయల ఖర్చు ఏదైతే ఉందో దానిని ఆదా చేయాలన్నదే మా లక్ష్యం. దీనివల్ల పిల్లలు కూడా తమ కుటుంబం దగ్గరే ఉండి వారి పర్యవేక్షణలో పెరగలుగుతారు మరియు కుటుంబంపై ఆర్థిక భారం కూడా పడదు. అందుకే మేము యువత కోసం వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి ఉచిత ఆన్లైన్ కోచింగ్ ను అందించాలని నిర్ణయించాం. మన దగ్గర బలమైన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అద్భుతమైన టాలెంట్ ఉంది మరియు గొప్ప టీచర్స్ ఉన్నారు. ఆ వనరులన్నింటినీ ఏకం చేసి మేము దేశంలోని యువతకు అండగా నిలవబోతున్నాము. ఉచిత కోచింగ్ అందించడం కోసం మనం ఒక పెద్ద నెట్వర్క్ ను నిర్మించబోతున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు భారతదేశం క్రీడా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటోంది. ఇప్పుడు క్రీడల పోడియం మీద భారతదేశపు జాతీయ గీతం వినిపిస్తోంది, మన దేశపు గీతం ప్రతిధ్వనిస్తోంది మరియు మన భారత త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతూ అందరికీ కనిపిస్తోంది. మన జాబ్స్ పథకం ఎంతో గొప్ప విజయాన్ని సాధించింది. ఖేలో ఇండియా గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్, వింటర్ గేమ్స్, బీచ్ గేమ్స్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రీడలకు సంబంధించిన కోచింగ్, స్పోర్ట్స్ మెడిసిన్ మరియు క్రీడలకు అవసరమైన న్యూట్రిషన్ వంటి ఈ అన్ని విషయాలలో భారతదేశం ఇప్పుడు ప్రావీణ్యం సంపాదించే దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. మన యువత కోసం ఇది ఒక సరికొత్త రంగం. ఒకవేళ వారు స్వయంగా క్రీడాకారులు కాలేకపోయినా క్రీడలకు సంబంధించిన సపోర్ట్ సిస్టమ్ లో కూడా వారికి ఇప్పుడు ఒక పెద్ద ఉపాధి రంగం అందుబాటులోకి వస్తోంది. మొత్తంగా చూస్తే క్రీడా ప్రపంచంలో భారతదేశం తన ప్రదర్శనను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతోంది. మనం 2036 ఒలింపిక్స్ కోసం ఒక బలమైన పోటీదారుగా ఎదిగి ముందుకు సాగుతున్నాం. అలాగే 2030లో కామన్వెల్త్ గేమ్స్ కు కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. నా మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ లో దాదాపు 40 రకాల క్రీడలు ఉంటాయి మరియు సుమారుగా 300 నుంచి 350 వరకు వివిధ పోటీలు ఈ ఒలింపిక్స్ లో జరుగుతుంటాయి. నా దేశ ప్రజలారా, నా యువ మిత్రులారా, ఇది వింటే మీకు కొంత బాధ కలగవచ్చు, కానీ నేను మీకు ఒక సవాలు విసురుతున్నాను, మీకు ఒక పిలుపునిస్తున్నాను మరియు ఈ విషయంలో నాకు మీ సహాయం కావాలి. ఒలింపిక్స్ లో జరిగే సుమారు 350 పోటీలలో భారతదేశం దాదాపు 200 క్రీడల్లో ఎక్కడా కనిపించదు. ఆయా విభాగాల్లో మన భాగస్వామ్యం అసలు ఉండదు మరియు మనం క్వాలిఫై కూడా కావడం లేదు. అందుకే 2036లో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు భారతదేశమే ఆతిథ్యం ఇవ్వాలని, అది మన దేశంలోనే జరగాలని మేము గట్టిగా నిర్ణయించుకున్నాము. అవును, ఖచ్చితంగా 2036లో. నేడు భారతదేశం ఏ క్రీడల్లో అయితే పాల్గొనడం లేదో, భారతదేశం ఏ పోటీలకైతే క్వాలిఫై కావడం లేదో, ఏ పోటీలనైతే భారతదేశం విడిచిపెట్టిందో, అటువంటి క్రీడారంగాలు మన కోసం వేచి చూస్తున్నాయి. భారతదేశం ఇప్పుడు వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. దీనికోసం మేము టాలెంట్ ను గుర్తించే ఒక భారీ ప్రచారాన్ని కూడా నిర్వహించాలనుకుంటున్నాం. మనకు ఒకవేళ 2036 ఒలింపిక్స్ కోసం గొప్ప క్రీడాకారులు కావాలంటే ఈ రోజు 5 ఏళ్లు 10 ఏళ్లు 15 ఏళ్ల వయస్సులో ఉన్న యువతపై మనం ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. అందుకే పిల్లలలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతి గ్రామంలోనూ, ప్రతి నగరంలోనూ, ప్రతి పాఠశాలలోనూ ఈ అన్వేషణ సాగుతుంది. పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఒక టాలెంట్ హంట్ ప్రచారాన్ని నిర్వహిస్తాం. వారిలోని ప్రతిభను గుర్తించి ఆపై వారికి ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా దేశం తరపున ఆడే గొప్ప క్రీడాకారులుగా వారిని తీర్చిదిద్దుతాం. నా ప్రియమైన యువతారా, దేశం ముందు, ముఖ్యంగా మన దేశ యువత ముందు నేడు మాదక ద్రవ్యాల వ్యసనం ఒక అతిపెద్ద సంక్షోభంగా మారుతోంది. మత్తు

పదార్థాలు లేని భారత్, అంటే నశాముక్తి భారత్ సాధించడం మనందరి సామూహిక బాధ్యత కావాలి. మన ఉజ్వల భవిష్యత్తు కోసం మన యువతరం శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉండాలి. మన యువత యొక్క సామర్థ్యం మన దేశ నిర్మాణానికి ఉపయోగపడాలి. అందుకే నశాముక్తి భారత్ మనందరి లక్ష్యం కావాలి. గత కొద్ది రోజులుగా మై భారత్ వాలంటీర్లు, దేశంలోని ఎన్జిఓలు, సామాజిక సాంస్కృతిక సంస్థలు మరియు ఆధ్యాత్మిక వేత్తలు అందరూ కలిసి నశాముక్త భారత్ కోసం 100 వారాల ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ప్రచారం 100 వారాల పాటు నిరంతరాయంగా సాగనుంది. ప్రతి కుటుంబం కూడా ఈ ప్రచారంలో భాగస్వాములు కావాలని, దీంతో మమేకం కావాలని నేను కోరుకుంటున్నాను. దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా మార్చాలనే కలని సాకారం చేసేందుకు మీరు ముందుకొచ్చారు. ఇది చాలా అభినందనీయం. నా ప్రియమైన దేశ ప్రజలారా, 21వ శతాబ్దంలో దేశం ఎదుర్కొంటున్న పాత సవాళ్లను పూర్తిగా రూపుమాపడం అత్యంత ఆవశ్యకం. నక్సలిజం, మావోయిజం లక్షలాది మంది యువకుల భవిష్యత్తును నాశనం

నా ప్రియమైన దేశ ప్రజలారా, 21వ శతాబ్దంలో దేశం ఎదుర్కొంటున్న పాత సవాళ్లను పూర్తిగా రూపుమాపడం అత్యంత ఆవశ్యకం. నక్సలిజం, మావోయిజం లక్షలాది మంది యువకుల భవిష్యత్తును నాశనం చేశాయి. ఎంతో మంది తల్లుల నుంచి వారి బిడ్డలను దూరం చేసి వారి జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. ప్రతి తల్లిదండ్రుల కలలను ముక్కలు చేశాయి. ఈ నక్సలిజం సుమారు 4 దశాబ్దాల పాటు భారతదేశంలోని ఒక పెద్ద భాగాన్ని, జనాభాలోని ఒక పెద్ద వర్గాన్ని తన పిడికిల్లో నలిపివేసింది. తుపాకీ గొట్టంతో ఆ ప్రాంతాలను తన గుప్పిట్లో ఉంచుకుని మన రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కింది. మరియు దేశంలోని సామాన్య పౌరుల రక్షణకు ఒక పెద్ద సవాలుగా మారింది. 3,500 మందికి పైగా మన పోలీస్ భద్రతా బలగాల జవాన్లు అమరులయ్యారు. ఒక యుద్ధంలో ఎంతమంది సైనికులు మరణిస్తారో అంతకంటే ఎక్కువగా మన పోలీస్ జవాన్లు దేశంలోని సామాన్య మానవుడికి రక్షణ కల్పించడం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చింది. ఈ నక్సలిజం మన భూమిని రక్తసిక్తం చేసింది. 2014లో మీరు మాకు అవకాశం ఇచ్చినప్పుడే అదే రోజు మేము దీన్ని అంతం చేస్తామని సంకల్పం తీసుకున్నాము. మనం దేశాన్ని నక్సలిజం నుండి విముక్తం చేస్తామని నాడే నిశ్చయించుకున్నాం. నేడు నక్సలైట్ మావోయిస్టు హింసకు తన చివరి శ్వాస తీసుకునే శక్తి కూడా లేదని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దానిని పూర్తిగా అంతం చేసే దిశగా మనం సాగుతున్నాం. ఎక్కడైతే ఒకప్పుడు నక్సలైట్ల తుపాకీ గుళ్ళు మోగేవో, ఎక్కడైతే ఈ నేల రక్తసిక్తమై ఉండేదో, నేడు అదే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో, అవే పరిసరాల్లో నక్సలిజం నుండి విముక్తి లభించడం వల్ల నేడు అభివృద్ధి, విశ్వాసం మరియు ప్రయత్నాల త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సవాలును మనం తక్కువగా అంచనా వేయకూడదు. ఈ సవాలు పట్ల మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఏళ్ల తరబడి దేశ అధికార వ్యవస్థలోని కీలక ప్రాంతాల్లో మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుని కూర్చున్నారు. ప్రభుత్వ కమిటీలలో సలహాదారులుగా కూడా చేరారు. ఈ మావోయిస్టు ఆలోచన విధానమే మన విధానాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆయుధాలు పట్టిన నక్సలైట్లను తుదముట్టించడంలోనూ, ఆ సంక్షోభం నుండి దేశాన్ని విముక్తం చేయడంలోనూ మనం ఘన విజయం సాధించాము. అయితే ఆయుధాలు పట్టిన నక్సలైట్లు అయితే వెళ్లిపోయారు, కానీ ఈ మేధో నక్సలైట్లు మాత్రం ఇంకా పొంచి ఉన్నారు. ఈ మేధో నక్సలైట్లు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. వారు హింస మరియు అరాచకత్వానికి దారి తీసే మార్గాలను అన్వేషిస్తున్నారు. సమాజాన్ని తప్పుడు మార్గంలోకి మళ్లించడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. అటువంటి ఈ మేధో నక్సలైట్లను మనం గుర్తించాల్సి ఉంది. ఈ మేధో నక్సలైట్లను సమాజం నుండి వేరు చేయాల్సి ఉంది. దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రధాన స్రవంతిలోకి దేశ యువతను మనం అనుసంధానించాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒక సురక్షితమైన భారతదేశాన్ని నిర్మించడం మనందరి బాధ్యత. సవాలు సరిహద్దుల లోపల ఉన్నా లేదా సరిహద్దుల అవతల ఉన్నా, భారత్ ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. నేడు యుద్ధం యొక్క స్వభావం మారుతోంది. ఇప్పుడు యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే జరుగుతుందని చెప్పలేము. యుద్ధం దేశ సరిహద్దుల లోపల ఎక్కడో ఉన్న రిఫైనరీలపై దాడి చేయడం ద్వారా లేదా బ్యాంకింగ్ రంగం వంటి వాటిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కూడా జరగవచ్చు. డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకుని సరికొత్త రీతిలో యుద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తున్నారు మరియు ఫ్యాక్టరీలను ధ్వంసం చేస్తున్నారు. గత ఏళ్లలో మేము మిషన్ సుదర్శన్ చక్రను ప్రకటించాము. నేడు ఆ పనులు ఎంతో వేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం మన రక్షణ ఎగుమతులు దాదాపు 50 రెట్లు పెరిగాయి. సుమారు 100 దేశాలకు మన ఆయుధ సంపద చేరుతోంది. అంతర్జాతీయ యవనికపై భారతదేశ ప్రతిష్ట క్రమక్రమంగా పెరుగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఆయుధాల తయారీ మరియు సాంకేతికత దిశగా మరింతగా శ్రమించాల్సి ఉంది. మనం మన సాయుధ బలగాల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి, కానీ అదే సమయంలో మన పౌరులను కూడా సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. గత శతాబ్దపు యుద్ధాలకు అనుగుణంగా మన దేశంలో అభివృద్ధి చెందిన సివిల్ డిఫెన్స్ వ్యవస్థలు నేడు కాలం చెల్లినవిగా మారాయి. అందుకే నేను నేడు ఎర్రకోట నుండి ఒక ప్రకటన చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మనం సివిల్ డిఫెన్స్ యొక్క ఒక శక్తివంతమైన నెట్వర్క్ను నిర్మిస్తాం. వారికి ఆధునిక వ్యవస్థలను పరిచయం చేస్తాం మరియు ఆధునిక సంక్షోభాల పట్ల మన పౌరులను

అవగాహన కలిగిస్తాం. రక్షణ కల్పించేందుకు ఎటువంటి ఏర్పాట్లు ఉండవచ్చు? ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా సివిల్ డిఫెన్స్ కు సంబంధించి ఒక భారీ వాలంటరీ ఫోర్స్ ను మనం నిర్మించబోతున్నాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, దేశ నిర్మాణంలో మన సోదరీమణులు మరియు కుమార్తెల సహకారం మనందరికీ ఎంతో గొప్పదిగా ఉంది. వారి కృషి మనందరికీ నిరంతర ప్రేరణ మూలంగా నిలుస్తోంది. ఫైటర్ జెట్ విమానాలు నడపడంలోనైనా లేదా సివిల్ ఏవియేషన్ రంగంలోనైనా మన కుమార్తెలు అందరికంటే ముందు వరుసలో కనిపిస్తున్నారు. అదేవిధంగా క్రీడా మైదానాల్లో సైతం మన కుమార్తెలు తమ ప్రతిభతో ముందంజలో కనిపిస్తున్నారు. స్టేమ్ ఎడ్యుకేషన్ లో ప్రవేశ ప్రక్రియలో చూసినట్లయితే మన కుమార్తెలే అత్యధికంగా ముందంజలో కనిపిస్తున్నారు. నేడు సైన్యంలో కూడా ఎన్డీఏ నుండి వచ్చిన యువతులు దేశ సైన్యానికి నాయకత్వం వహించే పూర్తి సామర్థ్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని గొప్పగా ప్రదర్శిస్తున్నారు. మన కుమార్తెల శక్తి సామర్థ్యాలు ఎలాంటివంటే, నేను ఈ మధ్య కాలంలో సనందులోని ఒక సెమీకండక్టర్ ప్లాంట్కు వెళ్లాను. అక్కడ దేశంలోని వివిధ మూలల నుండి వచ్చిన గిరిజన కుమార్తెలు పనిచేస్తున్నారు. వారు కనీసం పాస్పోర్ట్ అంటే ఏమిటో కూడా తెలియని మారుమూల గ్రామాల నుండి వచ్చి అక్కడ తమ ప్రతిభను చాటుతున్నారు. ఆ కుమార్తెలు విదేశాలకు వెళ్లి శిక్షణ పొంది తిరిగి వచ్చి నేడు చిప్ తయారీ రంగంలో పనిచేస్తున్నారు. అక్కడ వారిలో నేను చూసిన ఆత్మవిశ్వాసం నన్ను నిజంగా ఎంతో ఆకట్టుకుంది. నేడు 3 లక్షలు కాదు, ఏకంగా 3 కోట్ల మంది సోదరీమణులను లక్పతి దీదీలుగా తీర్చిదిద్దాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఆ మైలురాయిని మనం ఇప్పటికే అధిగమించాము. ఇప్పుడు మేము 6 కోట్ల మందిని లక్పతి దీదీలుగా మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాము. 3 కోట్ల మంది కొత్తగా లక్పతి దీదీలుగా మారడం అంటే అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఒక పెను మార్పును తీసుకురావడమే. ఈ మార్పు మాతృశక్తి ద్వారానే రాబోతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేడు పంచాయతీలలో, మున్సిపాలిటీలలో, మహానగర పాలక సంస్థలలో మన మహిళలు అత్యధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికై దేశానికి దిశానిర్దేశం చేస్తున్నారు. వారు సమస్యలను పరిష్కరిస్తూ ఎంతో సమర్థవంతమైన నాయకత్వాన్ని అందిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే మేము పార్లమెంటులో నారీ శక్తి వందన అధినియంను ఆమోదించాము. కానీ ఏదో ఒక కారణం చేత గత 40 ఏళ్లుగా రాజకీయ కుమ్ములాటల వల్ల ఈ కళ ఎప్పుడూ రాజకీయ వేదికలకే పరిమితమై అన్యాయానికి గురవుతూ వచ్చింది. నేను దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఈరోజు ఎర్రకోట బురుజుల నుండి త్రివర్ణ పతాక నీడిలో నిలబడి ప్రార్థిస్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుతున్నాను, రండి, ఆ మహిళల శక్తి సామర్థ్యాలను పూజించే ఆరాధకులుగా మారండి, ఆ మహిళల గౌరవాన్ని పెంపొందించేందుకు ముందుకు రండి, తద్వారా సాధ్యమైనంత త్వరగా మన తల్లులకు మరియు సోదరీమణులకు అసెంబ్లీలలోనూ మరియు లోక్సభలోనూ 33% ప్రాతినిధ్యం లభించేలా చేద్దాం. వారు భారతదేశ విధాన నిర్ణయాల్లో తమ వంతు సహకారాన్ని అందించాలి. ఇది ప్రస్తుత కాలపు అవసరం. నేను అన్ని రాజకీయ పార్టీలను మళ్లీ కోరుతున్నాను, రండి, మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం ద్వారా మహిళల గౌరవానికి మీరు కూడా తొడవండి, మీరు కూడా దీని కీర్తిని పొందండి, ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. కానీ నా తల్లులకు మరియు సోదరీమణులకు వారి హక్కును మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, అభివృద్ధి అనేది సమాజంలోని చిట్ట చివరి వ్యక్తికి చేరుకున్నప్పుడే వికసిత భారత్ సంకల్పం నెరవేరుతుంది. గడిచిన 2014 సంవత్సరానికి ముందు కేవలం 25 కోట్ల మందికి మాత్రమే సామాజిక భద్రత అంటే సోషల్ సెక్యూరిటీ కవరేజీ అందుబాటులో ఉండేది. కేవలం 25 కోట్ల మందికి మాత్రమే ఆ భద్రత ఉండేది. మిత్రులారా, గత 5-6 దశాబ్దాల్లో కేవలం 25 కోట్ల మందికే అది లభించగా, మేము కేవలం ఒకే దశాబ్ద కాలంలో 100 కోట్ల మంది దేశ ప్రజలకు సోషల్ సెక్యూరిటీ కవచాన్ని అందించాం. ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా 70 ఏళ్ల వయస్సు పైబడిన వృద్ధులకు కూడా నేడు 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నాము. దీనివల్ల దేశంలోని కోట్ల కొద్ది కుటుంబాలకు ఎంతో పెద్ద ఊరట మరియు సౌకర్యం లభించాయి. మరియు ఈ ఆయుష్మాన్ కార్డు కారణంగా మందులు మరియు ఆపరేషన్ల కోసం ఖర్చు కావాల్సిన సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ఆ డబ్బు మిగిలిన వారు కుటుంబ సభ్యులైన పిల్లలే. వారు పేద కుటుంబాలకు చెందిన వారు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు, వారికి ఇంతటి గొప్ప మేలు చేకూరింది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు ఒక ముఖ్యమైన పని కోసం నాకు మీ సహాయం కావాలి. నేను మీ అందరినీ ఒక సహాయం కోరుతున్నాను. దేశంలోని యువత అంతా దీనికి నాయకత్వం వహించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మీరు కేటాయించే 1 లేదా 2 గంటల సమయం ఈ దేశానికి ఒక గొప్ప శక్తిని ఇవ్వబోతోంది.
ఒకటి రెండు గంటల్లో

0: నేను దేశానికి ఎలాంటి శక్తిని ఇవ్వగలని మీకు అనిపించవచ్చు, దాని గురించి నేనే చెబుతాను. మీరు ఒక అద్భుతమైన శక్తిగా మారబోతున్నారు. అందుకే ప్రతి ఇంట్లోనూ దీనికి సంబంధించిన వాతావరణం ఏర్పడాలి. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా జనాభా గణన పనులు జరుగుతున్నాయి, సెన్సస్ ప్రక్రియ కొనసాగుతోంది, లెక్కింపు సాగుతోంది. అయితే ఈ లెక్కింపు అనేది కేవలం అంకెలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఆ గణాంకాల్లోని సూక్ష్మాంశాల ఆధారంగానే దేశాభివృద్ధికి అవసరమైన విధానాలు రూపొందుతాయి, ప్రణాళికలు సిద్ధమవుతాయి, దేశం అభివృద్ధికి సంబంధించిన తన రూపురేఖలను సిద్ధం చేసుకుంటుంది. అందుకే దీనికోసం ఖచ్చితమైన సమాచారం ఉండటం చాలా అవసరం. కొన్నిసార్లు ప్రభుత్వం తరఫున వచ్చే ప్రతినిధులు ఎంతటి తొందరలో ఉంటారంటే, వారు స్పెల్లింగులను తప్పుగానో లేదా ఒక్కోసారి ఒక్కో రకంగానో రాస్తుంటారు, మరియు దీని కారణం వల్ల అంతిమ ఫలితాలు సరిగ్గా రావడంలో మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈసారి మీరు స్వయంగా జనాభా గణనలో మీ వివరాలను మీ మొబైల్ ఫోన్ ద్వారా నింపి సమర్పించవచ్చని నిర్ణయించాము. ఆ తర్వాత ప్రభుత్వ అధికారులు లేదా ప్రతినిధులు వచ్చి మీతో చర్చించి వివరాలు సేకరిస్తారు. కానీ మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని మీ వివరాలను స్వయంగా నమోదు చేయవచ్చు. ఒకవేళ మీరు డిజిటల్ పద్ధతిలో మీరే స్వయంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు, స్పెల్లింగ్ తప్పులు లేకుండా మరియు ఇతర వివరాల్లో ఎలాంటి పొరపాట్లు దొరలకుండా చూసుకోవచ్చు. మీరు ఎంత ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తే దేశం ముందుకు సాగడానికి అది అంత గొప్పగా సహాయపడుతుంది. అందుకే నేను దేశ యువతకు పిలుపునిస్తున్నాను, మీరు మీ కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టుకుని ఈ ఫామ్ మొత్తాన్ని అర్థం చేసుకోండి. ముందుగా ఒక కాగితం మీద ఈ ఫామ్ ను పూర్తి చేయండి, ఏదైనా తప్పు ఉంటే సరిదిద్దుకోండి, ఆపై సమర్పించండి. టెక్నాలజీని ఉపయోగించి వాటిని డిజిటల్ పద్ధతిలో అప్లోడ్ చేయండి. మీరు చూడండి దీనివల్ల దేశం ఎంత పెద్ద పనిని పూర్తి చేయగలుగుతుందో, దీనివల్ల దేశం యొక్క సమయం మరియు శక్తి ఆదా అయ్యి సరైన పనుల కోసం ఉపయోగపడతాయి. అందుకే జనాభా గణన పనులలో చురుకుగా పాలు పంచుకోవాలని నా దేశ యువతను నేను కోరుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను ఎర్రకోట నుండి పంచ ప్రాణాల గురించి ప్రసంగించాను. ఈ పంచ ప్రాణాలు దేశాన్ని తమ ఆత్మగౌరవం వైపు మరింత ముందుకు తీసుకెళ్లేలా చేస్తాయి. ఇది మనకు ఒక గొప్ప శక్తిని అందించింది. మనం బానిసత్వ మనస్తత్వాన్ని ప్రతి క్షణం రూపుమాపుతూనే ఉండాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబా సాహెబ్ అంబేద్కర్ మరియు పండిట్ నెహ్రూ ఏ భారతదేశం గురించి అయితే కలలు కన్నారో, సర్దార్ పటేల్, భగత్ సింగ్, సుఖ్దేవ్ మరియు రాజ్గురు వంటి వారు ఏదైతే ఆకాంక్షించారో, అలాగే డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, భగవాన్ బిర్సా ముండా మరియు జ్యోతిబా ఫూలే కన్న కలలను సాకారం చేయడానికి వారిందరి నుండి స్ఫూర్తి పొందుతూ మనం ముందుకు సాగాలి. రండి, ఈ సంకల్పాన్ని మనం మరోసారి పునరుద్ఘాటిద్దాం. మన వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే మిన్నగా ఉండాలి. స్వయం ప్రయోజనాల కంటే దేశ హితమే పరమావధిగా ఉండాలి. మరియు కర్తవ్య నిర్వహణే మన గుర్తింపు కావాలి. నేను నా దేశ ప్రజలందరికీ ఒకటే చెబుతున్నాను, ఈ సమయం మనది. నేను నా దేశ ప్రజలందరికీ చెబుతున్నాను, ఈ సమయం మనది, ఈ అవకాశం మనది, ఈ సంకల్పం కూడా మనదే. రండి, మన కలలను సంకల్పాలుగా మలుచుకుందాం, ఆ సంకల్పాలను సామర్థ్యాలుగా మార్చుకుందాం, మరియు ఆ సామర్థ్యాన్ని విజయంగా మార్చి తీరుదాం. రండి, మనం వేసే ప్రతి అడుగును దేశ వికాసం వైపు వేసే అడుగుగా మలుచుకుందాం. అందరం అడుగులో అడుగు వేద్దాం, మనసులను కలుపుదాం, లక్ష్యంతో ముడిపడి ఉందాం. ఒక దీపం నుండి వేలాది దీపాలను వెలిగిద్దాం. రండి, అందరం కలిసి ఒక వికసిత భారతాన్ని నిర్మిద్దాం. ఇదే భావనతో ఈ మంగళకరమైన పర్వదినం సందర్భంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాతో కలిసి పలకండి,
1: భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే వందే. బహుత్ బహుత్ ధన్యవాద్.
2: మీరింతవరకు 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై నుండి గౌరవనీయులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా రూపొందించబడిన తెలుగు అనువాదం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10:50. ఇప్పుడు సినీ గీతాలు విందాం. అల్లరి బావ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన పాట, వేటూరి గీతం, రాజన్ నాగేంద్ర సంగీతం.

మీరింతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:58.30. రేపటి కార్యక్రమాల వివరాలు విందాం. రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. 6:05 అర్చనలో క్షేత్రదర్శిని సమాచారంతో కూడిన భక్తి గీతాలు వింటారు. 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన వెరికోస్ వెయిన్స్ కి ఆయుర్వేద చికిత్స, ఈ అంశం గురించి డాక్టర్ ఎం చంద్రకాంత్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 7:30 శ్రోతలు వాట్సప్ సందేశం ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. జనరంజనిలో 8:15 శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు జనరంజన కార్యక్రమంలో వినవచ్చు. 10:00 భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ప్రత్యేక ధారావాహిక మొదటి భాగం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రచన, శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి వ్యాఖ్యానం, శ్రీ కార్యవర్తి గోపిశెట్టి, శ్రీ కె సందీప్. రేపు ఉదయం 11:00 గుర్తుకొస్తున్నాయి. పన్నెండు గంటలకు చైతన్య స్ఫూర్తి, 1:20 షో టైం. 2:15 శక్తిశీలి. సాయంత్రం 5:00 ఛాయ్తో హాయ్ కబుర్లు. 6:05 ఫిలిం సాంగ్ వింటారు. 6:20 నీరాజనం శీర్షికన కొండపల్లి కోటేశ్వరమ్మ గారి గురించి తంగెళ్ల శ్రీదేవిరెడ్డి గారి ప్రసంగం వింటారు. 20వ భాగం.

సాయంత్రం 6:40 లమ్హే 7:15 ఇది మన చట్టం శీర్షికన డైవర్స్ తర్వాత పిల్లల పట్ల పేరెంట్స్ బాధ్యత ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది భగవంత్ రెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 7:30 ఆల్ టైమ్ హిట్స్, 8:00 మస్తీ మజా, 8:30 ఏకచిత్ర గీతాలు, రాత్రి 10:00 నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ. ఇవి రేపటి కార్యక్రమాల వివరాలు.

భారతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటల 1 నిమిషం దాటి 10 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5 గంటల 53 నిమిషాలకు ఎఫ్ఎం 102.8 MHz పై మా ప్రభాత ప్రసారాల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.